శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరొక దీక్షణలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఈస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. The government will introduce the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన శ్రీశైలం మల్లికార్జున సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా, శ్రీమతి బి సరోజినీదేవి గారి హితోక్తులు వింటారు.
1: కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు బంధువర్గాన్ని చూసి వీళ్ళు ఎట్లా వధించగలనా అని చెప్పేసి దుఃఖించి కన్నుల నిండా నీటితో చేతులు జోడించి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మతో, నా మనసు చంచలంగా ఉంది, ధైర్యం కోల్పోయాను, జ్ఞానం నశించింది, శ్రీకృష్ణ నాకు జ్ఞానం ఉపదేశించమని ముకులిత హస్తాలతో భగవాన్ పాదాలను ఆశ్రయించాడు. అంత బేలగా మాట్లాడుతున్న అర్జునుతో శ్రీకృష్ణ పరమాత్మ, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అర్జున, ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నున్నా వాటన్నిటికన్నా పరమ పవిత్రమైంది జ్ఞానం. దృక్స్వరూపమగు ఆత్మ యొక్కటే సత్యమైనది. తక్కిన ఈ ప్రపంచంలోని దృశ్య పదార్థాలన్నీ అసత్యం అని తెలుసుకోవటమే జ్ఞానం. ఇహానికైనా పరానికైనా జ్ఞానం ముఖ్యం. జీవంలోని జ్ఞానం అజ్ఞానాన్ని రూపుమాపి తనలో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టి ఆత్మానుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు, బాహ్యంలో సత్ప్రవర్తనతో నడిపిస్తుంది. స్థూల దేహానికి పట్టిన మురికిని పోగొట్టుకోవాలంటే శుభ్రంగా స్నానం చేస్తే సరిపోతుంది. కానీ సూక్ష్మ శరీరానికి పట్టిన మాలిన్యం నిర్మూలించుకోవాలంటే ఏం చేయాలి? కర్మ, ఉపాసన, ధ్యానం, యోగం మున్నగు సాధనాల ద్వారా జ్ఞానంతో తొలగించుకోవాలి. కానీ అన్నింట్లో జ్ఞానమే శ్రేష్టమైనది. మరి ఆ జ్ఞానం లభించాలంటే స్వీయ ప్రయత్నంతోనే సాధించుకోవాలి. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఎవరాకలి వాడే తీర్చుకోవాలి కదా. జ్ఞానం బజార్లో అమ్మే వస్తువు కాదు, మీలోనే జ్ఞానం వ్యక్తమవుతుంది. ఆ జ్ఞానాన్ని ఇంకొకరు అనుభవించలేరు, అది దొంగిలించే వస్తువు కాదు. మీ చిత్తం ఎప్పుడు పరిపక్వం అవుతుందో అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞాన విషయమై ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. కొందరికి శీఘ్రంగానూ మరికొందరికి నిదానంగానూ లభిస్తుంది. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శిశువు జన్మించాలంటే మరి తల్లి 9 నెలలు ఓపిక పట్టాలి కదా. కనుక సహనంతో, నిశ్చలమైన మనస్తో నిష్కామకర్మ ధర్మబద్ధంగా ఆచరిస్తూ సాధనాలను అవలంబించి అంతఃకరణ శుద్ధి సాధించిన ప్రతి ఒక్కరికి జ్ఞానం దానంతట అదే జీవుని యందు వ్యక్తమవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు బోధిస్తూ, అంతేకాదు అర్జున, శ్రద్ధావన్ లభతే జ్ఞానం తత్పర సంయత్.

0: శృతీ, జ్ఞానం పొందాలంటే జీవుడు మూడు సుగుణాలు కలిగి ఉండాలి. ఒకటి శ్రద్ధ, రెండు తదేక నిష్ట, మూడు ఇంద్రియ నిగ్రహం. ఇవి లేని వారు జ్ఞానం పొందలేరని భగవాన్ నిశ్చయంగా బోధిస్తున్నారు. ఏ కార్యమందైనను అధికమైన శ్రద్ధ ఉన్నప్పుడే కదా ఆ కార్యం సిద్ధించి సత్ఫలం చేకూరుస్తుంది. దైవమందు కానీ, శాస్త్రములందు కానీ, గురువునందు కానీ జీవునికు ఎంత శ్రద్ధ అధికంగా ఉంటుందో అంత ఉత్తమ ఫలితం ఆ జీవుడు పొందగలడు. తప్పక జ్ఞానం కలుగుతుంది. అచంచలమగ విశ్వాసంతో సాధన చేయాలి. అంతేగాని జ్ఞానం సిద్ధిస్తుందో లేదో అనే సందిగ్ధం అస్సలు ఉండకూడదు. శ్రద్ధే జ్ఞానానికి మూలం. రెండు తదేక నిష్ట, జీవుడు పట్టుదలతో, ఏకాగ్రతతో, తదేక చింతనతో జ్ఞానం సాధించాలి. మనోవాక్కాయ కర్మలతో అంటే మనసు, వాక్కు, చేసే పనులలో ఇతర ఆలోచనలు మనసులోకి చొరబడకుండా ఏకాగ్రత కలిగి సాధనపై కేంద్రీకరించాలి. మనసు ఎప్పుడూ దృశ్య విషయాలపై పరిగెడుతూ ఉంటుంది, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలపై సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాల నుండి మనసును మరల్చి పరమార్థ విచారణ వైపు తిప్పినచో జ్ఞానం శీఘ్రంగా లభిస్తుందంటున్నారు పరమాత్మ. మూడు ఇంద్రియ నిగ్రహం. మీలో ఉన్న మనోబుద్ధి చిత్తహంకారాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు విషయాలలో శబ్ద స్పర్శ రూప రసగంధాలలో చిక్కుకుంటే మీలో ఉన్న భగవంతుని మీరు తెలుసుకోలేరు. జ్ఞాననిష్ట, ఏకాగ్రత మీకు లభించదు. కనుక ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఎన్నటికీ జ్ఞానం సిద్ధించదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం జ్ఞానప్రాప్తికి, ఆత్మసాక్షాత్కారానికి అత్యంత ఆవశ్యకము. సాధనకు ఇంద్రియాలే ప్రధాన శత్రువులు, అంతేకాదు నిత్య వైరులు కూడా. కనుక జాగ్రత్తగా శ్రద్ధ, తదేక నిష్ట, ఇంద్రియ నిగ్రహంతో జ్ఞానం పొంది ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మోక్షం పొందవచ్చు. సూర్యోదయంతో అంధకారం నశించి అంతటా గొప్ప వెలుగు ఎట్లా ప్రకాశిస్తుందో జ్ఞానోదయంతో అజ్ఞానం నశించి మోక్షము పరమశాంతి పొందొచ్చని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు ఉపదేశిస్తున్నారు.
1: మీరింతవరకు శ్రీమతి బి సరోజినీదేవి గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

మన ప్రాంతంలో వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకు వర్షపాతం వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే వర్షపాతం చాలా వరకు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు రైతు సోదరులు నష్టపోతూ ఉంటారు. ఇక కొంతమంది రైతులు బోర్ల కింద అలాగే బావిల క్రింద వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. అలా వ్యవసాయం చేసేటప్పుడు కాల్వల ద్వారా పొలానికి నీటిని అందజేస్తుంటారు. ఈ కాల్వల ద్వారా అందజేసేటప్పుడు చాలా వరకు నీటిని వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల పంటకు కావలసినటువంటి నీరు కూడా చివరి సమయాల్లో నీరు అందక చాలా వరకు రైతులు పంటను సరైనటువంటి దిగుబడి రాక నష్టపోతూ ఉంటారు. కాబట్టి రైతు సోదరులు ఈ నీటిని వృధా కాకుండా ఉండేందుకు బిందు సేద్యము పద్ధతిని అవలంబించినట్లయితే ఈ నీటి వృధాను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైర్లలో నీటిపారుదలకు బిందు సేద్యం అత్యంత ప్రయోజనకరమైన విధానమని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలను గురించి రైతు సోదరులు తెలుసుకున్నట్లయితే నీటి వృధా కాకుండా పంట పొలాలను తక్కువ నీటితోనే పంట చివరి వరకు నీటిని అందించి సరైనటువంటి లాభాలను పొందవచ్చు. ఈ బిందు సేద్యం ప్రయోజనాలను గురించి తెలుసుకున్నట్లయితే ప్రతి మొక్కకు కావలసిన నీటిని

లేటరల్ పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యంగా పరిగణించుకోవచ్చు. ఇక సాంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని గమనించినట్లయితే 30 నుంచి 45%, అలాగే తుంపర్ పద్ధతిలో గమనించినట్లయితే 55 నుంచి 70%, అలాగే బిందు పద్ధతిలో గమనించినట్లయితే 90 నుంచి 95% ఉంటుంది. ఈ బిందు సేద్యం వల్ల వివిధ పంటల్లో 21 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతిలో మొక్క పెరుగుదలకు అనుగుణంగా వేర్లకు దగ్గరగా నీటిని రసాయన ఎరువులను సరఫరా చేయటం వల్ల మొక్కలు ఏపుగా ఎదుగుతాయి, త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా అతి తేలికైన ఇసుక నల్లరేగడి లోతు తక్కువ ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు కొండ ప్రాంతాలకు కూడా బిందు సేద్య విధానం ఎంతో అనువుగా ఉంటుంది. ఇంకా ప్రతి చెట్టుకు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి నీటిని అందించటం ద్వారా మోటారు తక్కువగా నడిచి 30 నుంచి 45% విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి రైతులు ఈ బిందు సేద్యం ద్వారా కరెంటు ఛార్జీలను కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పోషక పదార్థాలను నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా నేరుగా మొక్కలకు వేర్లకు దగ్గరగా అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుంచి 90% పెరుగుతుంది. అంటే ఎరువులు 40% వరకు ఆదా అవుతాయి. అంతేకాకుండా ఎరువులు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోవు. ఈ బిందు సేద్యం వల్ల రైతులు చాలా వరకు పొలంలో చేసేటువంటి పనులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అవేంటంటే నేలను చదును చేయటం, గట్లను ఏర్పాటు చేయటం, కాలువలు తవ్వటం, బోదెలను ఏర్పాటు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం వంటి పనులుండవు. కనుక ఈ పనులకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ బిందు సేద్యం పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు, కనుక కలుపు సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంటే కలుపుకయ్యే ఖర్చు కూడా చాలా వరకు రైతులు తగ్గించుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా ఉప్పు నీటితో కూడా పంటలను పండించవచ్చు. మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల పురుగు మందుల పిచికారి, మొక్కల కత్తిరింపులు, పంట కోత వంటివి సులువుగా చేయవచ్చు. స్ప్రింక్లర్ల మాదిరిగా కాకుండా నీరు నేరుగా మొదళ్ళ వద్ద అందించటం వల్ల మొక్కలపై ఆకులపై తేమ ఉండదు. కాబట్టి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతిలో భూమి కోతకు గురి కాదు. ఈ బిందు సేద్యం వల్ల తోటల్లో మురుగునీటి సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. డ్రిప్ విధానం పర్యావరణానికి హాని కలిగించదు, కనుక రైతులు వీలున్నంత వరకు అన్ని పంటల్లో బిందు సేద్యం ఆచరించడం మంచి పద్ధతి. బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు మనవి.

0: పొలం పనులు విన్నారు. ఈ రోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా, జ్వరం

0: వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
4: జీవితం నిరాడంబరంగాను, ఆశయాలు ఉన్నతంగానూ ఉండాలి. డబ్బు అనర్థాలకు దారితీస్తుంది, అదే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దానివల్ల ఎట్టి సుఖముండదు. ఎందువల్లనంటే, ధనికుడైన వాడు ఆ ధన సంరక్షణ కోసం తనకు పుట్టిన పిల్లల వల్ల కూడా భయపడుతూనే ఉంటాడు. ఇది డబ్బు లక్షణం అంటారు శంకరాచార్య. జీవితమంటే గడచిన ఏళ్లు కాదు, సాధించిన సత్కార్యాలు. జీవితమనేదే ఒక విద్యాలయం, నేర్వగలిగినంత నేర్చుకోవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల

0: విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశంలో కానీ ఎక్కడికెళ్ళా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రజానికానికి కమర్షియల్ క్రాప్ ను ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగా బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడి రిమూవల్ గానీ అలాగే కొంత మట్టి తీయటానికి గానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్లో ఉన్నటువంటి వీడి రిమూవల్ గానీ బొబ్బులి వాళ్ళలో ఉన్నటువంటి ఈరోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తువుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా

పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తువుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం ధ్యానం ద్వారా పంచేంద్రియాలు, పంచకర్మల పనితీరు ఈ అంశం గురించి శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. ఇక 9:30 చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో భారతీయ సినీ రంగంలో ప్రసిద్ధ నేపథ్య గాయని, అలాగే దక్షిణ భారత నైటింగేల్ కెఎస్ చిత్రగారి జన్మదినం సందర్భంగా ఆమె గురించిన కొన్ని మాటలు, ఆమె పాడిన కొన్ని పాటలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 కష్టపది నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక వింటారు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి 7:05. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

అనంతరం 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మహిళ ప్రభ స్త్రీల కార్యక్రమంలో మహిళలు ఉన్నత శిఖరాలు చేరటంలో స్వయం ఉపాధి పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి పి నీలిమ గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:30 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి లలిత గీతం.

0: రమణ ఆలపించిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
2: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के విశ్వసనీయతను సునిశ్చిత కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
1: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్

యాక్ట్ 2024ను సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమం

0: ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి బలభద్రస్వామి దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి బలభద్రుడు దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లో వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయ్ చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022లో సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయ్ చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది.

0: ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ధ్యానం ద్వారా పంచేంద్రియాలు, పంచకర్మల పనితీరుపై వివరణ, శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, అలాగే పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఈ ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. వివిధ వార్తా పత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. తుంగభద్ర నదీ తీరాన కొలువైన రాఘవేంద్రస్వామి క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఈ నెల చివరి ఆదివారం కావడంతో దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రోడ్లు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్రా నదీ తీరం భక్తులతో కోలాహలంగా మారింది. సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ మల్లికార్జున, పోలీసులు శ్రీమఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం మధ్యమార్గ్ ప్రాంగణంలో క్యూలైన్లు అదనంగా ఏర్పాటు చేశారు. ఉదయం నుండి మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, సురేష్ కోణాపూర్, శ్రీపతి ఆచార్ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డైల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం 8:30 నుండి 9:30 వరకు విద్యుత్ భవన్లోని కార్యాలయంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులు తమ సమస్యలపై

7382613408 ఈ నంబర్కు కాల్ చేయాలని కోరారు. శ్రీమఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం రంగును మార్చారు. ఆదివారం చాతుర్మాస తొలి ప్రారంభంలో శాఖ వ్రతాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుభుతీంద్ర తీర్థులు ఆదేశాల మేరకు కాషాయ రంగులో తయారు చేసే పరిమళ ప్రసాదాన్ని తెలుపు రంగులోకి మార్చారు. మధ్యపీఠం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం టెంకాయ కొట్టడం, నైవేద్యానికి అలంకార భోజనానికి గడ్డలు, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలైన యాలకులు, కేసరి, పచ్చకర్పూరం నెల రోజుల పాటు ఆగస్టు 23వ తేదీ వరకు నిషేధం కొనసాగిస్తారు. అంతవరకు పరిమళ ప్రసాదం తెలుపు రంగులో ఉంటుందని మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకట్ జోషి, శ్రీపతి ఆచార్ తెలిపారు. నెల రోజుల పాటు టెంకాయ నిషేధం కావడంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రసాదంలో రంగు మార్పును, టెంకాయ నిషేధాన్ని భక్తులు గమనించి రాఘవేంద్ర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ప్రజా చైతన్యానికి సినిమాలు ఉపయోగపడాలని, అప్పుడే ఆ సినిమాలకు ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు నల్లపూసల బాబ్జీ అన్నారు. ప్రజా నాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల సందర్భంగా 2వ రోజు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన నాటకోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డు, గాది సుబ్బారెడ్డి కళా ప్రాంగణం, సపట్టు హాస్మీ ఓపెన్ థియేటర్ షార్ట్ 2026లో వీధి నాటకోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సభలో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఆహ్వాన సంఘం కార్యదర్శి డాక్టర్ హర్ష, సాహితీ స్రవంతి, రాష్ట కార్యదర్శి జంజాల రఘుబాబు వీధి నాటకోత్సవాలపై ప్రసంగించారు. అనంతరం ఆజాదీ నృత్యాన్ని ఏలూరు జిల్లా బృందం, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రను కర్నూలు బృందం, మస్సా విప్లవం వీధి నాటకం నెల్లూరు బృందం, అమ్మ నృత్యం పోలవరం జిల్లా ఏకులం వీధి నాటిక నెల్లూరు జిల్లా బృందం కళాకారులు ప్రదర్శించారు.

ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భంగా ఆదివారం కన్నమడకల గ్రామం శివాలయంలో వెలసిన శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుడు చేనేత ఉద్యమ నాయకుడు దివంగత ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని నగరపాలక కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి కమిషనర్ చెల్లా ఓబులేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కులు సంక్షేమం కోసం ప్రగడ కోటయ్య చేసిన విశిష్ట సేవలు చిరస్మరణీయమన్నారు. మేనేజర్ జునైద్ ఆర్వో క్రిస్టఫర్, ఆర్ఐలు జి శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్ నూర్ అహ్మద్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సి బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్ రాజు సూచించారు. మండలంలోని యనగండ్ల, గుండ్రేవుల, పోలకల్ గ్రామాల్లో ఆదివారం యువకులకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ మాట్లాడుతూ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత మద్యం తాగి ద్విచక్ర వాహనాలపై వెళ్తుండటంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, సత్యరాజు, శ్రీరాములు, శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడియారం రామకృష్ణ శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన సాహిత్యంతో పాటు చరిత్ర, సంస్కృతి, శిలాశాసనాలపై అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు రాశారని వరంగల్లోని సహృదయ గిరిజ మనోహర్ బాబు అన్నారు. నగరంలోని ఖండేరి వీధిలో గల శంకరమఠంలోని సమావేశ హాల్లో ఆదివారం గడియారం రామకృష్ణ శర్మ వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. ఆచార్య ఎస్వి కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ సభలో గడియారం వారి వ్యక్తిత్వం, సాహిత్యం అనే అంశంపై గిరిజ మనోహర్ బాబు ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. సాహితీ సదస్సు అధ్యక్షుడు కేసీ కల్కుర మాట్లాడుతూ గడియారం రామకృష్ణ శర్మ సనాతన ధర్మాన్ని పాటిస్తూనే మూఢ విశ్వాసాలకు దూరంగా జీవించారన్నారు. ఈ సభలో సాహితీ సదస్సు కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, కరివేన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ప్రతినిధులు హెచ్కే మనోహర్ రావు, హెచ్కే రాజశేఖరరావు, డీఎస్పీ

0: మహబూబ్ బాషా, రచయిత భార్గవ రచయిత్రులు దండపోయిన పార్వతీదేవి, చంద్రమౌళిని, సునీత, ఎలమర్తి రమణయ్య ప్రసంగించారు. విద్యుత్ లైన్ల అభివృద్ది పనుల్లో భాగంగా ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈటి శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెలక్షన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముజఫర్నగర్, ఉమామహేశ్వరనగర్, అయ్యప్పనగర్, ఫరూక్ నగర్, గోడల ఆంజనేయస్వామినగర్, పోలీస్ కాలనీ, ఎస్ఆర్ వెంచర్, కల్లూరు, న్యూ కృష్ణానగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ చంద్రమోహన్ తెలిపారు. ప్రస్తుతం సాగు చేస్తున్న బత్తాయి, నిమ్మ, మామిడి తదితర పండ్ల తోటల్లో నీటి లభ్యతను బట్టి అంతర పంటల సాగు చేయాలని ఉద్యాన శాఖ అధికారి రాజకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గటం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వ ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉద్యాన వ్యవసాయ పంటలకు డ్రిప్ స్ప్రింక్లర్లను భారీ సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోందని తెలియజేశారు. వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి, ధ్యానం ద్వారా పంచేంద్రియాలు, పంచకర్మల పనితీరుపై వివరణ. శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం.
5: ఈరోజు మనము ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం యొక్క ఉపయోగము, ధ్యానము అవసరమా లేదా అనే దాని గురించి మనము సంపూర్ణంగా తెలుసుకుందాం. మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మన శరీరము పనిచేయాలి. శరీరము పనిచేయాలంటే మనకేం కావాలి? శరీరానికి శక్తి కావాలి. కాబట్టి శరీరానికి కావలసిన శక్తి ఎలా వస్తుందంటే, మనం తీసుకునే ఆహారం ద్వారా, తర్వాత నిద్ర ద్వారా కూడా మన శరీరానికి శక్తి వస్తుంది. కానీ ఆహారం ద్వారా, నిద్ర ద్వారా వచ్చేటటువంటి శక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఆ శక్తి సరిపోదు. ఎప్పుడైతే మన శరీరంలో శక్తి తగ్గిపోతుందో అప్పుడు మనలో అసహనము, కోపము, చిరాకు, విసుగు ఇవన్నీ కూడా మన శరీరంలో వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? మనం సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, మన వృత్తి వ్యాపారంలో కానీ మనం సహనం కోల్పోయి మాట్లాడినప్పుడు అప్పుడు కొట్లాటలు జరిగి మనం యొక్క దుఃఖానికి కారణమవుతుంది. అది కూడా మనము జీవితాన్ని సరిగా జీవించలేక, ఎలా మాట్లాడాను, పొరపాటు మాట్లాడాను, కోపగించుకొని మాట్లాడాను, ఈ వీటికన్నిటి కారణం అంటే శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు ఈ యొక్క అలవాట్లన్నీ వస్తాయండి. కాబట్టి ఇలా మన శరీరాన్ని అర్థవంతంగా, మంచిగా, శక్తివంతంగా, జ్ఞానవంతంగా, సంతోషంగా జీవించాలంటే మన శరీరానికి ధ్యానం అనేది అవసరమండి. కాబట్టి ఈ ధ్యానానికి పెద్దగా మనమేమీ కష్టపడవలసిన అవసరం లేదు. మనకు వీలు దొరికినప్పుడల్లా ఈ ధ్యానం చేసుకుంటే మన యొక్క శరీరానికి శక్తి వస్తే, ఆ శక్తితో మన యొక్క జీవితంలో ఎలా ఆలోచించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే యొక్క అవగాహన అనేది మన శరీరం ద్వారా, మన లోపల ఉండే అంతఃకరణం ద్వారా కూడా మనము తెలుసుకొని జీవించడానికి అవసరం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే శరీరానికి శక్తిని కోల్పోతామో నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు మనం పగలు నిద్రపోలేము కదా, మన యొక్క వృత్తి వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి పగలు మీకు ఎంతో కొంత సమయం దొరికితే ఈ యొక్క ధ్యాన సాధన చేసుకుంటే మళ్ళీ శరీరానికి శక్తి వస్తే ఆ శక్తిని ఉపయోగించుకొని మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం అనేది నేర్చుకోండి. నేను వివరిస్తాను, ఏం లేదు. మీరు

సుఖాసనము, కాళ్లలో కాళ్ళు వేసుకోండి, చేతిలో చేతులు, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొని రెండు కళ్ళు మూసుకొని మనకు శ్వాస జరుగుతుంటుంది. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు ధ్యానం చేసుకొని ఎటువంటి ఆలోచన లేకుంటే అప్పుడు మన శరీరానికి శక్తి వస్తుంది. సో ఈ రకంగా మనం కూడా ధ్యానం చేసుకుంటే హాయిగా అందరం ఆనందంగా జీవించవచ్చు. ఈ యొక్క ధ్యానం చేయడం వల్ల మన యొక్క శక్తి రావడం వల్ల మన కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ చక్కగా వాటిని ఉపయోగించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ధ్యానం అనేది కంపల్సరీగా అందరికీ కూడా అవసరమే అండి. ఎందుకంటే ధ్యానం ద్వారా సులభతరంగా మన శరీరానికి శక్తి వస్తుంది. కాబట్టి ఇది కాస్త మనం ఓపిక చేసుకొని మనం సమయం కుదుర్చుకొని ధ్యానం చేసుకుంటే దీనికి ఎటువంటి నియమము నిష్ట లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా పరుపు మీదైనా కూర్చోవచ్చు, లేదా కుర్చీలైనా కూర్చోవచ్చు, లేదంటే కూర్చోలేము అంటే ఆరామ్ చైర్లైనా కూర్చోవచ్చు, లేకంటే దివాన్ మీద కూర్చోవచ్చు, గోడ కూడా ఆనుకోవచ్చు. ఎలాగైనా కూర్చోండి, శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, శరీరంకి ఒత్తిడి లేకుండా మీరు పూర్తిగా ప్రేమతో ఇష్టపూర్తిగా కంఫర్ట్గా కూర్చొని హాయిగా కాళ్ళలో కాళ్ళు వేసుకోండి. లేదు మాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే కుర్చీలో కూడా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, లేదా కాళ్ళు కూడా జాపుకోవచ్చు. అప్పుడు వ్రేళ్లలో వ్రేళ్లు వేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎవరిని, వీటిని, ఏమిటిని కూడా తలుచుకోకూడదు, ఊహించుకోకూడదు, స్మరించకూడదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఏమి లేకుండా అన్ని ఆలోచన తొలగించి మనము విశ్వం నుంచి వచ్చేటటువంటి విశ్వశక్తిని మన బ్రహ్మరంధ్రం గుండా మనం శక్తిని తీసుకొని మన శరీరంలో ఉండేటటువంటి నాడులు, మన యొక్క శరీరంలో ఉండేటటువంటి అవయవాలకు తగినటువంటి విశ్వశక్తిని తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడు మనకు రక్తంలో ఉండేటటువంటి రోగ కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోతాయి విశ్వశక్తి వల్ల. కాబట్టి రక్తశుద్ధి కూడా జరుగుతుంది, మనసు ప్రశాంతత అవుతుంది, మనం ఆలోచించే విధానం కూడా మారిపోతుంది, మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు శక్తి ద్వారా, ధ్యానం ద్వారా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మామూలుగా కావాలంటే ఈరోజు మొదటి రోజు ఒక 5 నిమిషాలు చేయండి, రెండవ రోజు 10 నిమిషాలు పెంచండి, మూడవ రోజు 15 నిమిషాలు, ఈ రకంగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క 5 నిమిషాలు చేసుకుంటూ పెంచుకుంటూ పోతే మనము ధ్యానం చేసుకోవచ్చు. మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 నిమిషాలు, 25 సంవత్సరాలు ఉంటే 20 నిమిషాలు, 40 సంవత్సరాలు ఉంటే 40 నిమిషాలు ఒక్కసారి కూర్చోవాలి. కాబట్టి లేదు సార్ మాకు అంత సమయం లేదంటే మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇది చాలా సులభతరమైనది. దీనిలో మనకు ఇంకొక విషయం ఏమంటే ధ్యానాన్ని బాగా ఇష్టపడాలండి. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు నీకు ఎవరు ఇష్టమే అంటే చెప్తారు కదా, నా పిల్లలు ఇష్టము, లేకుంటే నా కుటుంబంలో భర్త అయితే నాకు భార్య ఇష్టము, భార్య అయితే నాకు భర్త ఇష్టము అని చెప్తారు. అది కరెక్టే, మరి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రేమించాలి, ఇష్టపడాలి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, నేను అంటే నీవు, నీ శరీరం అంటే నీకు ఇష్టమా లేదా? మొట్టమొదట నేనంటే, నా శరీరం అంటే, నేనంటే నాకు చాలా ఇష్టము, నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను, నాలో ఉండే శరీరంలో అవయవాలను ప్రేమిస్తున్నాను, నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను, నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను అని మీరు అనుకోవాలి. అప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు తర్వాత సెకండ్ ఆప్షన్గా, రెండు అంటే మీ తర్వాతనే కదా వాళ్ళు, మీరు ఉంటేనే కదా మీరు అనేది మర్చిపోతాం. కాబట్టి నేను, నా శరీరము నేను ఇష్టపడుతున్నాను, నా ప్రాణాన్ని నేను ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను, నా యొక్క కాలాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటారో అప్పుడు మీలో అద్భుతమైనటువంటి పాజిటివ్గా వచ్చేసి మీలో ఉండేటటువంటి డిస్టర్బెన్స్ కానీ, లేకుంటే అపోహలు కానీ, అసహనం కానీ, లేకుంటే వ్యతిరేకత కానీ, భయం కానీ, ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి మొట్టమొదటగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, మీ జీవితాన్ని ఇష్టపడాలి. కాబట్టి తర్వాత మీ కుటుంబాన్ని మీరు ఇష్టపడవచ్చు.
మనము ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ అలా జీవించాలి. ఇంకా ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమంటే, మనల్ని ఎవరో ఒకరు బాధ పెట్టింటారు, అవమానించింటారు, లేకుంటే

ఒక మాట అని అంటారు. దాన్ని మనం మన లోపల పెట్టుకొని నిరంతరం వాళ్ళని గురించి బాధపడుతూ ఉంటాం. అలా బాధపడడం వల్ల మన లోపల ఉండేటటువంటి శక్తి ఏమైతే ఉందో ఆ శక్తి అంతా కూడా వృధాగా పోతుంది. కాబట్టి వాళ్ళని గురించి ఎప్పుడు కూడా మనము అలా నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. ఆ రకంగా వాళ్ళని నిరంతరము మనం వాళ్ళ మీద కచ్చి కసి కోపము లేకుంటే ఇలా అవమానించారని ద్వేషభావాలు ఉండకూడదు. వాళ్ళు అన్నారు అంతే, వదిలిపెట్టేయాలి. ఎందుకంటే మనలో ఉండేటటువంటి యొక్క ఆత్మశక్తి కానీ మనలోని శక్తి అంతర్గతంగా మనము వాళ్లకు దారపోస్తున్నాము. కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోకుండా మన లోపల ఉండే శక్తిని వేరే మనల్ని బాధ పెట్టిన వాళ్లకు ఉపయోగిస్తాం, కానీ అది ఆ శక్తి వాళ్ళకు ఉపయోగపడదు. మనమే శక్తిని కోల్పోతాం. ఎప్పుడైతే శక్తిని కోల్పోతామో మన లోపల మన యొక్క శరీర అవయవాలకు అందవలసినటువంటి శక్తి అందకపోవడం వల్ల మన శరీరం అనారోగ్యం పాలవుతుంది. దీనికి అనారోగ్యానికి కారణం ఏమంటే మన లోపల 5 పంచప్రాణాలు ఉంటాయండి. ఈ 5 పంచప్రాణాలు సరి అయిన స్థితిలో పనిచేస్తూ ఉంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో 5 పంచప్రాణాలు మన యొక్క శరీర వ్యవస్థను నడిపిస్తుంది. ఓకే, సరే, ఈ 5 పంచప్రాణాలలో మొట్టమొదటిది అపానవాయువు. సో ఈ అపానవాయువు నారింజ రంగులో ఉంటుంది. ఇది మన యొక్క మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అపానవాయువు ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండేటటువంటి పనికిరాని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుంది. అవి ఏమంటే చెమట, ఉమ్మి, కపము, రజము, పుసము, వీర్యము, మలము, మూత్రము ఈ అపానవాయువు వల్ల జరుగుతాయి. కాబట్టి మనం ధ్యానం చేసుకొని నాలో ఉండే ఈ పంచప్రాణాలలో అపానవాయువును ప్రేమిస్తున్నాను, నాలో జరిగేటటువంటి ఈ యొక్క పరిణామక్రమం జరిగే ప్రక్రియను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఈ అపానవాయువు శక్తివంతమవుతుంది. ఈ అపానవాయువు కాన శక్తి తగ్గిపోతే మలమూత్ర విసర్జన కాదు, చెమట సరిగా రాదు, కాబట్టి బయటికి వెళ్ళవలసిన వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళకపోవడం వల్ల మనకు అనారోగ్యం ఏర్పడుతుంది అన్నమాట. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఈ పంచప్రాణాలంతా కూడా శక్తివంతమైనప్పుడు మన యొక్క లోపల ఉండేటటువంటి గ్రంథులు కూడా శక్తివంతమై మనం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ మనం జీవించడానికి ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు శక్తివంతమవుతాయి. కానీ మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి బాధలు, మనం బాధ పెట్టడం వల్ల ఈ యొక్క పంచప్రాణాలు కానీ ఉపప్రాణాలు కానీ శక్తివంతం కాకుండా శక్తి వృధా అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ అపానవాయువుకు మళ్ళీ ఉపప్రాణం ఒకటి ఉంటుంది. ఉపప్రాణం అంటే సహాయకారి, అంటే ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఉంటాడు, ఆయన కింద డిప్యూటీ మేనేజర్ అంటారు, అంటే సహాయ మేనేజర్ మాదిరిగా. అట్లా ఉపప్రాణం ఏదంటే కూర్మము. అంటే ఈ ఉపప్రాణము కూర్మం వల్ల ఏమవుతుందంటే మన కంటి రెప్పలు కొట్టుకుంటాయి. మన కన్ను రెప్పలు కొట్టుకోవడం ఈ యొక్క కూర్మ ఉపప్రాణం వల్ల జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలు అనేటివి కూడా శక్తివంతమవుతూ మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలు సరి అయిన క్రమంలో పనిచేస్తూ మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తూ మనల్ని శక్తివంతులుగా చేస్తూ ఉన్నతమైన ఆలోచనలను తీసుకుంటూ మనము జీవించడానికి ఉపయోగపడుతుంది. దానికోసం ధ్యానం అనేది అవసరమవుతుంది. కాబట్టి ఇప్పుడు పంచప్రాణాలలో ఒక ప్రాణం చెప్పుకున్నాం, అపానవాయు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గోనాడ్స్ గ్రంథి అంటారు. కాబట్టి ఈ యొక్క గోనాడ్స్ గ్రంథి అనేది ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అపానవాయు అంటారు. అందుకే మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏమంటారు, అపానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, అంటే ఈ మన లోపల ఉండే ఈ పంచప్రాణాలన్నీ కూడా నీవు ఆరోగ్యంగా ఉండి ఈ పంచప్రాణాలు సక్రమంగా పనిచేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సంతోషంగా జీవించు అని మన పండితులు మనల్ని దీవిస్తారు. వీటి అర్థం మనకు తెలియదు. మనం వెళ్తాము, గుడికి వెళ్తాము, పూజలు చేసుకుంటాము, వస్తాము, కానీ మళ్ళీ మన యొక్క భయము, ఆందోళన, కంగారు వలన మనకేం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కానీ మన శరీరంలో నడిపించే వ్యవస్థను మనం నడిపించుకోక మళ్ళీ మనము బాధలు కష్టాలతోటే ఉంటామన్నమాట. కాబట్టి మనము ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే ధ్యానము ద్వారా ఆరోగ్యము ఖచ్చితంగా వస్తుంది.
ఓకే. ఇంకా రెండవ ఉపప్రాణం ఏమంటే

ఈ వేనవాయువు ఏమవుతుందంటే గులాబీ రంగులో ఉంటుంది. ఇక్కడ రంగు చెప్తున్నారు, దీని అర్థం ఏమంటే ఈ రంగుగాను చూస్తే కూడా మనకు శరీరంలోకి శక్తి వస్తుంది. మొట్టమొదటి ఏమన్నారు, నారింజ రంగు అన్నారు. సో నారింజ రంగు చూశామంటే ఆ రంగు బట్టలు కానీ పూలు కానీ వస్తువులు కానీ ఆ రంగు గల పండ్లు కానీ చూసినప్పుడు ప్రేమతో ఆ రంగును చూడాలి. ప్రేమతో ఆ రంగును చూసినప్పుడు ఆ రంగు నుంచి శక్తి మనకు వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు మనలో శరీరంలో వ్యవస్థ శక్తివంతమవుతుంది. అందుకే ఒక్కొక్క పండు ఒక్కొక్క రంగు ఉంటుంది, కూరగాయలు కూడా ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క రంగు ఉంటుంది అన్నమాట. దాని అర్థం ఏమంటే ఆ రంగులను ప్రేమతో చూడాలని అర్థం. కాబట్టి గులాబీ రంగు చూశామంటే ఈ వేనవాయువు పనిచేస్తుంది. ఇది స్వాదిష్టాన చక్రానికి ఉత్తేజపరుస్తుంది. ఈ వేనవాయువు శక్తితో మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. సో మనకు రక్త ప్రసరణ సరిగా జరగడం లేదంటే ఈ వేనవాయువు శక్తిని కోల్పోయింది, ఈ వేనవాయువు శక్తి తగ్గింది, కాబట్టి మనకు రక్త ప్రసరణ సరిగా జరగడం లేదు. ధ్యానం చేసుకున్నామనుకోండి, ఈ వేనవాయు శక్తివంతమైంది అనుకోండి, అప్పుడు మనకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఏ అవయవానికి ఎంత మోతాదులో రక్తం అందవలసి ఉంటుందో అంత మోతాదులో రక్తము అందుతుందన్నమాట. అలాగే మనము తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే శ్వాస తీసుకోవడము వదలడం కూడా ఈ వేనవాయు నియంత్రణలో ఉంటాయి. అంటే మనము అనుకుంటాం శ్వాస తీసుకుంటున్నాం అనుకుంటాం, మనం తీసుకోవడం లేదండి, అవి తీసుకోవాలని లోపల నియంత్రించి అవి గుంజుకుంటాయి అన్నమాట. అప్పుడే మనము శ్వాస నిశ్వాసలు తీసుకోగలుగుతాం. కాబట్టి శరీరం మొత్తం సంచరించి వ్యాపించి ఉండే ఈ వేనవాయువు మన మనసు మీద శారీరక గతివిధుల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మన మనసు బాగలేదు, మనసు చెడిపోయింది, తప్పుదారి పట్టిందంటే ఈ యొక్క వేనవాయువు కాన శక్తి తగ్గిపోయిందంటే మన లోపల ఈ మనసు కూడా మనకు అకావికలమై మనము సరిగా జీవించలేకపోతాం. కాబట్టి ధ్యానం చేసుకుంటే ఈ వేనవాయు శక్తివంతమైతే మన మనసు కూడా సక్రమంగా పనిచేస్తే మన జీవితం కూడా బాగుంటుంది. ఓకే, అందుకోసం ధ్యానము చేయాలి అన్నమాట. ఈ వేనవాయు పైన ఆధిపత్యం సంపాదించగలిగితే మిగిలిన నాలుగు ప్రాణాలను నియంత్రించవచ్చు. దీనిని అమృత కలశము, దీని వలన ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర దర్శనము, బ్రహ్మప్రాప్తి, దివ్య దృష్టి అన్నీ కూడా లభిస్తాయండి. కాబట్టి ధ్యానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మనకు ఆనందం వస్తుంది, శక్తి వస్తుంది, సరైన ఆలోచన వస్తుంది, అన్ని అవయవాలు సరిగా పనిచేస్తాయి, సహనంతో ఓర్పుతో మన యొక్క మాట మీద పట్టుదల ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది కూడా అవగాహన ధ్యానం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి నిత్య జీవితంలో ధ్యానము కంపల్సరిగా అవసరం ఉందండి. కాబట్టి ఇంకా ఈ వేనవాయుకు అసిస్టెంట్కు ధనుంజయ వాయువు అంటారు. ధనుంజయ ఉపప్రాణము, ఈ ఉపప్రాణము ధనుంజయము శరీరము మరణకాలం వరకు సమీపించే వరకు ఎంతగానో పోషించడమే కాకుండా మరణించిన తర్వాత శరీరము త్వరగా నశించిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. బాగా తెలియండి, ఈ ధనుంజయ వాయువు కనుక తగ్గితే మూర్ఖులుగా, మందబుద్ధులుగా, దుఃఖంగా, విచారగ్రస్తులుగా, మానసికమైన వికృతులు అనేకం పుట్టుకొస్తాయి. కాబట్టి మనము నాకు బుద్ధి సరిగా లేదు, మర్చిపోతున్నాను, జ్ఞాపకశక్తి కోల్పోతున్నాను అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏమిటి, ఈ ధనుంజ ఉపప్రాణం అనేది తగ్గిపోయింది. ఇంట్లో కూడా పిల్లలు చెప్తారు, ఎందుకో అమ్మ నేను చదివితే నాకు జ్ఞాపకం ఉండడం లేదంటే ఈ యొక్క పంచప్రాణాలు ఉపప్రాణాలు శక్తిని కోల్పోయినప్పుడు ఆ రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలకు కూడా ధ్యానం నేర్పిస్తూ వాళ్ళతో కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయి ఇస్తూ చక్కగా పుస్తకాలు చదవమంటే వాళ్ళకు కూడా శక్తి వస్తే వాళ్ళు కూడా చక్కగా చదవగలుగుతారండి. కాబట్టి ఇది పంచప్రాణాలలో 2, ధనుంజయము మనము నేర్చుకున్నాం. కాబట్టి అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, మన రక్త ప్రసరణ కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ మన యొక్క అంటే మూర్ఖులు మందబుద్ధులుగా లేకుండా మంచి శక్తివంతంగా జీవించడానికి ఈ వ్యానము ధనుంజయ వాయువు అనేవి ఉపయోగపడతాయి. అలాగే మనం ఇంతకుముందు చెప్పిన ఆపానవాయువు, కూర్మవాయువులు మన శరీరంలోని వ్యవస్థలంతా కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొందరికి ఏమవుతారు, నాకు మోషన్ బాగా రావడం లేదు, యూరిన్ బాగా రావడం లేదు, ప్రాబ్లం ఉందంటే ధ్యానం చేసుకుంటే అవన్నీ కూడా ఏవైనా ఉంటే కూడా క్లియర్ అవుతూ మనకు విసర్జించవలసిన విజర్జిస్తూ రక్త ప్రసరణ బాగా చేసుకుంటూ మనసు కూడా ప్రశాంతంగా ఉంటూ మనం హాయిగా జీవించగలమండి. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ

0: సమయాన్ని కూడా కేటాయించాలి, తప్పదు. కొంత సమయాన్ని కేటాయించి ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకునే పద్ధతి మరొకసారి చెప్తాను. కాళ్ళలో కాళ్ళు వేసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు వేసుకొని, చేతిలో చేతులు వేసుకొని, రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఏమి జపించకూడదు, ఏమి ఊహించుకోకుండా శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. మీ ఇష్టం ఉన్నంతసేపు, మొట్టమొదట అది చెప్పాను 5 నిమిషాలు, మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు పెంచండి, 15 నిమిషాలు అలా పెంచుకుంటూ పోతే బాగుంటుంది. నమస్తే.
1: మరింతవరకు ధ్యానం ద్వారా పంచేంద్రియాలు, పంచకర్మల పనితీరుపై వివరణ శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం విన్నారు. వేణువు భగవంతుని పెదవులను తాకి దివ్యమైన నాదాన్ని ఎలా వినిపిస్తుందో వివరించే సిరివెన్నెల గారి సాహిత్యం, తనువును నిలువున తొలచిన గాయాన్నే తన జన్మకు తరగని వరములు సిరులని తలచినదా అంటూ, మురళిపడే రంధ్రాల బాధనే తన జీవితానికి వరంగా భావించింది అన్న భావాన్ని వ్యక్తపరిచే ఈ గీతం మనలను మైమరిపిస్తుంది. శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన మోహన రాగంలో కీరవాణి గారు స్వరపరిచిన స్వరకల్పన. చిత్రగారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోశారు. స్వరాల ఆలాపన, భక్తిభావం కలగలిపి వినేవారికి ఒక దివ్యానుభూతిని కలిగించే గీతం. శ్రీకృష్ణుడికి తన హృదయ రాగాన్ని నివేదిస్తూ కేవలం భక్తి పాటగానే కాకుండా తన జీవితంలోని ఆవేదనను, ఎదుర్కొంటున్న పరిస్థితులను, ఆశ్రయం కోసం వేడుకునే భావనను, భావాన్ని ప్రతిబింబించే ఈ గీతం వినండి. రాధికా హృదయ రాగాంజలి, శ్రీకృష్ణుని పాద పద్మాలను అర్పించే గీతాంజలి. నేను నాను చిత్రం నుండి

0: పాట విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుబులో తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రకటనలు విన్నారు. ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఏంటో ఒకసారి గమనిద్దాం. ఈరోజు కేంద్ర పోలీస్ బలగాల వ్యవస్థాపక దినం. నేటికి కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలుగా పిలువబడే క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ వ్యవస్థ 1939 జూలై 27 ప్రారంభమైంది. 1949 నుండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పేరు మార్చారు. 228 బెటాలియన్లతో సిఆర్పిఎఫ్ దేశంలోనే అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీస్ వ్యవస్థ. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీరు శాంతి భద్రతలు నిర్వహిస్తూ సరిహద్దు చొరబాట్లను నిరోధిస్తారు. ఎన్నికల సమయాల్లో వీరి సేవలు విలువ కట్టలేనివి. 2001 పార్లమెంటుపై టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు ఈ దళాలే వారిని మట్టుబెట్టాయి. దేశం లోపల, సరిహద్దుల్లో వీరి సేవలను సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినం రోజు దేశమంతటా గుర్తు తెచ్చుకుంటారు. అలాగే ఈరోజు జాన్ డాల్టన్ వర్ధంతి. అణు సిద్ధాంతకర్త జాన్ డాల్టన్ ఇంగ్లండ్ దేశంలో 1766 సెప్టెంబర్ 6 జన్మించారు. డాల్టన్ తాను చదివే స్కూలుకే హెడ్ మాస్టర్గా పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాతావరణ పరిస్థితులపై ఉన్న ఆసక్తితో రోజువారీ వివరాలు నమోదు చేసుకుని వాతావరణ పరిస్థితులపై మొదటి పుస్తకం ప్రచురించారు. కలర్ బ్లైండ్నెస్పై వీరు వెలిబుచ్చిన అభిప్రాయాలను డాల్టనిజంగా నేటికీ పిలుస్తారు. వాయువుల ఒత్తిడికి సంబంధించి 1803 చేసిన పరిశోధన డాల్టన్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అంటారు. వీరు ఆ తర్వాత అణువులపై పరిశోధన కొనసాగించారు. అణువులు విచ్ఛిన్నం చేయలేనంత చిన్న

0: వాటిని నాశనం కానీ సృష్టి చేయటం కానీ సాధ్యం కాదని చెప్పారు. దీన్ని డాల్టన్ అణు సిద్ధాంతం అని అంటారు. వీరు 1844 జూలై 27 స్వర్గస్థులయ్యారు. ఇదండి జాన్ డాల్టన్ గారి గురించి. అలాగే మరో ముఖ్యమైనది, ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య 3 ఏళ్ల పాటు సాగిన యుద్ధం 1953 జూలై 27 జరిగిన కొరియన్ ఆర్మిస్టిస్ ఒప్పందం ద్వారా ముగిసింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అణుశక్తిని శాంతియుత అవసరాలకు ఉపయోగించటాన్ని పర్యవేక్షించే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957 జూలై 27 అధికారికంగా రూపుదిద్దుకుంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళా సభ్యురాలు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి 1911 జూలై 27 జన్మించారు. ఇంకా ప్రసిద్ధ అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో ప్రముఖ సినిమాలు నిర్మించిన ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కూడా ఈరోజే జన్మించారు 1917. ఇవండి చరిత్రలో ప్రాముఖ్యత గల నేటి అంశాలు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
5: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఓ పత్రికా ప్రకటన. మహిళలకు ఉచిత శిక్షణ, మహిళా ప్రాంగణం కర్నూలు వారు తెలియజేస్తున్నారు. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైన్ నర్సింగ్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడర్, టైలరింగ్ అసిస్టెంట్, క్రేట్సేర్ టేకర్, అలాగే జెరియాట్రిక్ కేర్ గివర్. అర్హత ఇతర వివరాలు, విద్యార్హత వచ్చేసి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరూ ఈ శిక్షణకు పూర్తిగా అర్హులు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. అలాగే ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ, అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, ఇక శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు. సంప్రదించవలసిన చిరునామా ఎన్టీఆర్ సిఎస్డి, న్యూ మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 709957716. పత్రిక ప్రకటన విన్నారు.

0: forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Meerabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48kg category. Rishikant Singh bagged silver in men's 60kg class. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ విజయభాస్కర్ రావు.
2: లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి, జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్తూరు జిల్లా కుప్పం తనకు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, తన భావోద్వేగంతో ముడిపడిన ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణకుప్పం విజన్ 2029 లక్ష్యాల సాధన కోసం 3 రోజుల పాటు కుప్పంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గుడిపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పంలో 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 27 పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా సుమారు 39,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 58,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిన్ 1,70,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. గుత్తారపల్లిలో 4,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ను ప్రారంభించారు. జననాయకుడు గ్రీవెన్స్ వ్యవస్థను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సందర్శించారు. 3,00,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన ఎల్పీజీ బర్నింగ్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 117 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కంగుంది గ్రామంలో సుమారు 350 మంది రైతులకు భూపట్టాలను పంపిణీ చేశారు. గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్ ఎంఎస్ భారత్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కొలవారిపూర్ ఎస్టీ కాలనీలో రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చిన్నారులపై లైంగిక దాడులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని చెరువులకు నీరు చేరే ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 3,106 చెరువులు, 3,935 ఫీడర్ ఛానళ్లు, 665 క్యాస్కేడ్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 1,177 పనులకు ఆమోదం లభించగా, వాటిలో 1,123 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 54 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల ద్వారా 14,94,000 పనిదినాలు కల్పించి కార్మికులకు 38,84,00,000 రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకు 8,80,00,000 రూపాయలు, గ్రంథాలయాల మరమ్మతులకు 25,00,000 రూపాయలు, నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రంథాలయాలకు కంప్యూటర్ల కొనుగోలు కోసం 20,00,000 రూపాయలు, ఫర్నిచర్ తదితర సౌకర్యాల కోసం 50,00,000 రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో యజమానులు, సంస్థలకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ నష్టపరిహార కేసుల పరిష్కారానికి విశ్వాస్ 2026 పేరుతో ప్రత్యేక వివాద పరిష్కార పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ బిటి సతీష్ కుమార్ తెలిపారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం జూన్ 29వ తేదీ నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నష్టపరిహారం ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాలు చేసిన కేసులు, తుది ఉత్తర్వులు జారీ అయినప్పటికీ పూర్తిగా లేదా పాక్షికంగా వసూలు కాని కేసులు, నోటీసులు జారీ అయినా తుది ఉత్తర్వులు వెలువడని కేసులు, అలాగే నష్టపరిహారానికి సంబంధించిన నోటీసులు ఇంకా జారీ కాని కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యజమానులు ఈపీఎఫ్ఓ ఎంప్లాయర్ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నల్

0: సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఈసైన్ ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీరు ఇంతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం వై బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా అతడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం, సంగీతం మణిశర్మ. వినిపించమంటున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, వన్నపురం, దశరథ్, వనజ, బాల్ నరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్. కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండెకెల్ గ్రామం నుండి వేణుగోపాల్, కుమార్, యశ్వంత్, ఇందు, ధరణి, మాధవి, భరత్, సంయుక్త, శ్రీశైలం రెడ్డి. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: அஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: కార్యక్రమంలో తర్వాత కొండవీటి సింహం చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారుపల్లి శ్రీశాంక్ జోగ అద్వైత దాసరి రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగ నర్సయ్య పద్మ శ్రీహర్షిణి బాస నరేందర్ శ్యామల భారతి గుజ్జేటి ఆనంద్ సరోజిని శ్రీనిధి బండికిషోర్ హరిప్రియ భాను నవీన్ గౌడ్ వర్షిణి అశ్విని జోగ నర్సయ్య లక్ష్మి అద్వైత. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి చంచల విష్ణువర్ధన్ కార్తీక్ శాంతి సంతోష్ మోహన్ లక్ష్మి హరీష్ ఆంజనేయులు రాజేశ్వరి ఇందు భవ్యశ్రీ బబులు రాజేందర్ గీత మాధు అంజలి అంజీ భాస్కర్ బాలు హరికృష్ణ రాముడు రాజు ఈశ్వరమ్మ పండు గాయత్రి మహేష్ గఫార్ అఖిల్ నయీం ఖలీల్ షకీల్ ఖాదర్ పాషా సోఫీ అజామ్ వెంకటయ్య రామచంద్రయ్య గోవింద్. మరి వీరందరి కోసం ఈ పాట

0: పది లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాత మహానగరంలో మాయగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సాహిత్యం వేటూరి, సంగీతం సత్యం వినిపించమంటున్నారు సంగారెడ్డి జిల్లా హాతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్ లావణ్య, జగన్ లక్ష్మణ్, దుర్గయ్య మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, రాజకోటి మెడిచల్రావు వారి మిత్ర బృందం అంటూ రాశారు. ఇక కోడుమూరు మండలం లద్దగిరి గ్రామం నుండి రామచంద్రుడు, పద్మావతి, శ్రీనివాసులు, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, శంకర్, గోకుల్, గీతామాధురి, రాముడు, బజారి, మరి వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. సినిమా పేరు జై జవాన్. వినిపించమంటున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, జాడి పెంటయ్య, బండారు త్రిమూర్తులు, గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, వెంకటేష్, నరసింగరావు, పొందూరు ప్రసాద్, జిందం నరహరి, రాజశేఖర్, పువ్వుల ఈశ్వర్రావు, అలాగే బుర్దిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్.

0: రే బజారే,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి వీరందరి కోరికపై గీతాంజలి చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందంతో కలిసి ఆలపించిన గీతం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలకు ఒక గమనిక. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ రైన్ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడర్, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ సెంటర్ కేర్ టేకర్, అలాగే జెరీమాట్రిక్ కేర్ గివర్. అర్హతలు, ఇతర వివరాలు, విద్యార్హత

0: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ ప్రత్యేకతలు: ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ, అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, శిక్షణ చేసిన పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం. సంప్రదించవలసిన చిరునామా: ఎన్టీఆర్ సిఎస్డి, న్యూ మహిళా ప్రాంగణం, కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. గమనిక విన్నారు.
1: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓళ్ళ ధర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
0: తర్వాత మళ్ళీ మొక్కలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు. వినిపించమంటూ ఉత్తరాలు పంపిన శ్రోతలు, కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, శారద, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత్, నవిఘ్న, విజయ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తర్వాత సుస్వాగతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. అలాగే ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. భువనగిరి జిల్లా చౌటుప్పల నుండి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: తర్వాత చినరాయుడు చిత్రం కోసం ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలీశ్వర్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. ఇక జాన్కంపేట్ నుంచి రాస్తున్నారు మెడపల్లి నిజామాబాద్ జిల్లా నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వారి కుటుంబ సభ్యులు అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడు పట్టుకోండి, అందరికొస్తాయి.
1: కుళాయిల వద్ద నీటిని వృధా

0: దయచేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
1: తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రజిత, రాధిక, సునీత, చిట్టి, రిక్కి. కరీంనగర్ జిల్లా అమరగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, వెంకటమ్మ, పెరుక కొమరయ్య, గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మయ్య, ఈశ్వర్. వీరందరి కోరికపై మన ఊరి కథ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం జేవి రాఘవులు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.

వరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో భారతీయ సినీ రంగంలో ప్రసిద్ధ నేపథ్య గాయని దక్షిణ భారత నైటింగేల్ కెఎస్ చిత్రగారి పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించిన కొన్ని మాటలు పాటలు విందాం. దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాన కోకిల కెఎస్ చిత్రగారు 1963 జూలై 27 కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి, ఇద్దరి పేర్లు వీరి పూర్తి పేరులో ఉన్నాయి. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన చిత్రగారికి ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ గారే తొలి సంగీత గురువు. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్, వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోనికి పంపాలనే కోరిక బలంగా ఉండేదట. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుండి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేదట. చిన్నతనంలో ఉండగానే ఆలిండియా రేడియోలో 2 ఏళ్ల కృష్ణుడికి ఆమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే. చిత్ర పూర్తిస్థాయి సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే 2 ఏళ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాస కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసేవారి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డాక్టర్ కె వామనకుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందారు. ఆమె 1979 విడుదలైన కుమ్మట్టి చిత్రంలో కూడా పాడారు. ఆమె స్వరాలు అందించిన ఒక పాట విందాం.

ఆమె గురువు ఓవనకుట్టి అన్నయ్య అయిన ఎంజి రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్లీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమారన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కేజే యేసుదాస్తో పాటు పాడే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా యేసుదాస్ సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కాని ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నారు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు ఇళయరాజా ఆమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకి అవకాశం ఇచ్చారు. దీని తర్వాత సింధు భైరవి అనే చిత్రంలో తెలుగులో పి సుశీల పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్రపాడారు. తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లమైన భాషరాని దానను అనే పాటను తమిళ తెలుగు చిత్రాల్లో కూడా చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీలలో ఈమెకున్న పరిచయం వల్ల ఆయా భాషల్లో పాటలను చక్కగా పాడగలరు. అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఆ తరువాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చిత్రగారు తక్కువ సమయంలోనే స్టార్ సింగర్గా ఎదిగారు. ఇళయరాజా, ఎస్ఏ రాజ్కుమార్, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల కాంబినేషన్లో వేలాది అద్భుతమైన పాటలు పాడారు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆమె పాడిన డ్యూయెట్ పాటలు తెలుగు ప్రేక్షకులను మైమరిపింపజేశాయి.

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో చిత్రగారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు దాదాపు 25కు పైగా వివిధ భారతీయ అలాగే విదేశీ భాషల్లో 25,000కు అంతకన్నా ఎక్కువే పాటలు ఆలపించారు. శ్రావ్యమైన మెలోడీస్, వేగవంతమైన జానపద గీతాలు, భక్తి పాటలు, క్లాసికల్ నంబర్లు, ఇలా ఏ రకమైన పాటలనైనా అత్యంత సునాయాసంగా పాడటం ఆమె ప్రత్యేకత.

తెలుగు రాష్ట్రాల్లో ఆమెను సంగీత సరస్వతి బిరుదుతో అభిమానులు ఆప్యాయంగా పిలుచుకుంటారు. కేరళలో వానంబాడి, తమిళనాడులో చిన్న కుయిల్, ఉత్తర భారతదేశంలో పియా వసంతి అని విభిన్న నామాలతో పిలువబడే చిత్రగారు రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్ వేదికపై గౌరవింపబడిన ఏకైక దక్షిణ భారతీయ గాయనిగా నిలుపొందారు.

కేఎస్ చిత్రగారి ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అత్యున్నత పురస్కారాలు వరించాయి. భారతదేశంలో ఏ ఇతర మహిళా గాయని సాధించని విధంగా 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఆమె సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ 2005లో, దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ 2021లో బిరుదులతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులు, అలాగే 8 వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి 40కి పైగా రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు. వర్షం చిత్రంలోని నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటకుగాను ఆమెకు ఫిలింఫేర్ మరియు నంది అవార్డులు దక్కాయి.

చిత్ర గారు 1987లో విజయశంకర్ గారిని వివాహం చేసుకున్నారు. ఆమె జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ 2011లో సంభవించిన వ్యక్తిగత విషాదం తన 8 కుమార్తె నందనను ఈత కొలను ప్రమాదంలో కోల్పోవటం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నుండి సంగీతం ద్వారానే కోలుకొని మళ్లీ తన గాత్రంతో లోకాన్ని పరవశింపజేశారు. నేటి తరానికి సంగీతంలో మార్గదర్శకంగా నిలుస్తూ పాడాలని ఉంది, పాడుతా తీయగా, సూపర్ సింగర్ వంటి రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. నిత్యం చిరునవ్వుతో ఎంతో వినయంతో ఉండే చిత్రగారు తన సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి కూడా ఎంతో తోడ్పడుతున్నారు. సంగీతం ఉన్నంతకాలం చిత్రగారి పేరు, ఆమె మధుర గాత్రం ప్రపంచవ్యాప్తంగా చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఇంతటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం ముగిస్తున్నాం. మరోసారి మరో అంశంతో మళ్లీ కలుద్దాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11 గంటల నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: బాల్యంపై సెల్ఫోన్ సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అమ్మా నాన్నల మాటలు, ఆరుబయట ఆటలు, స్నేహితులతో చెట్టాపట్టాలు, అభిరుచులు పెంచుకోవడాలు, ఇవన్నీ ఒకప్పటి బాల్యంలోని తీపి గుర్తులు. ఇప్పటి పిల్లలకి అన్నీ సెల్ఫోన్లోనే, పసితనంలోనే సెల్ఫోన్తో స్నేహం, కాస్త జ్ఞానం తెలిసే వయసులో వచ్చేసరికి సోషల్ మీడియాతో మమేకం. వీటి ఫలితం బాల్యంలోనే అనేక శారీరక మానసిక సమస్యలు. ఈ నేపథ్యంలో పిల్లలపై సెల్ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్న కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: సెల్ ఫోన్ సోషల్ మీడియా ప్రభావం, అది కూడా పిల్లలపై, అడాలసెంట్ స్టేజ్లోకి వస్తున్న వాళ్లపై, ఈ సెల్ ఫోన్ అనేది కానీ లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది, వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది. మరి ముందుగా సెల్ ఫోన్ వాడకం పిల్లల మెదడు ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీని గురించి మరి శ్రోతలకు వివరిస్తారా?
1: బేసిక్ గా ఇది సెల్ ఫోన్స్ అనేది ఒక స్క్రీన్. ఇది స్క్రీన్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి మేడం. ఈ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా సెల్ ఫోన్ లో చూసే వీడియోస్ అనే స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం అనేది వాళ్ళ వయసు ప్రకారంగా ఉంటది మేడం. 8 నెలల 9 నెలల నుంచి అయినప్పుడు పిల్లలు వస్తువులు హోల్డ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇంతకుముందు అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇచ్చేవారు, ఆ టైం నుంచే చాలా మంది సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండటం అవ్వచ్చు, కొంతమంది పిల్లలు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా నడకొచ్చింది అనుకోండి, హైపర్ యాక్టివ్ పిల్లలు ఏంటంటే ఒక చోట కూర్చోరు, ఎక్కువ పరిగెట్టేసి దూకేసి ఇంట్లో వస్తువులు బయట ఇసిరేసి అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికనే ఉద్దేశంతోనో, లేకపోతే కొంతమంది బాగా బిజీ అయ్యి పేరెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుదాం అనే ఉద్దేశంతోనో రకరకాల కారణాలతో సెల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కానీ చిన్న వయసులో ఇస్తే మాత్రం సెల్ ఫోన్ చాలా చెడు ప్రభావం వస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదల, మెదడు ఎదుగుదలకి చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే, బాడీ ఎదుగుదల అవ్వాలంటే మన కడుపు నిండా పౌష్టికమైన ఆహారం తింటే బాడీ ఎదుగుదల జరుగుతుంది. బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే ఫుడ్ కాదు మేడం మెయిన్. బ్రెయిన్ ఎదుగుదల జరగాలంటే చుట్టూ ఉండే పరిసరాల నుంచి, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి వచ్చే స్పందన ద్వారానే బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. స్పందన అంటే ఏంటంటే, ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు చుట్టుపక్కల పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ కొన్ని మాటలు, వాళ్ళని చూడడం, మనుషులతో కలవడం, దాన్ని సోషల్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్పందన. అలాగే మనుషులతో మాటలు వినటం వినికిడి స్పందన. సో రంగులు చూడటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కి స్పందన అందుతూ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ చూస్తున్న పిల్లలకి ఆ సెల్ ఫోన్ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, కలర్ఫుల్ గా, బ్రైట్ గా ఉంటుంది, మంచి మ్యూజిక్ అన్ని ఉంటాయి. సో దాంట్లో లీనం అయిపోతారు వాళ్ళు. రెండోది ఏంటంటే, మొదటి 2-3 సంవత్సరాల్లో ఉండే ఎదుగుదలతో ఉండే బ్రెయిన్ ఈ స్క్రీన్ చూసే వీడియో వర్చువల్ వీడియో అంటాం మనం. రియల్ వరల్డ్ ఏమో రియల్ వరల్డ్ కదా మేడం, దాన్ని సెపరేట్ గా విడదీసి చూడలేదు. మనం ఏది వీడియో ఏది రియల్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలం, కానీ పిల్లలు ఆ వయసులో ఉన్న మెదడు డిఫరెన్షియేట్ చేయలేదు. వీడియో కూడా రియల్ అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఎక్కువ గంటలు చూస్తున్నారు అనుకోండి మేడం వీడియో, ఇంకా అదే లోకం అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాం అనుకోండి, రాత్రి పడుకునేదాకా అవే గుర్తొస్తుంటాయి మనకే. 1-3 గంటలు సినిమా చూస్తేనే మైండ్ లో అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి బెడ్రూమ్ హాల్ పేరెంట్స్ తప్పి బయట ప్రపంచం తెలియని పిల్లలకి రోజుకి మీరు అట్లీస్ట్ 2-3 గంటలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటున్నానంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ లో మనకన్నా డబల్ పడుకుంటారు పిల్లలు, నిద్ర టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మెలకు ఉండే టైం తక్కువ. ఆ మెలకు ఉండే టైంలో మీరు 3 అవర్స్ ఇచ్చినా కూడా ఇంచుమించు 40-50% టైం మీరు స్క్రీన్ ఇచ్చినట్టే. బ్రెయిన్ ఎదుగుదల సమస్యలతో నా దగ్గరకు వచ్చిన పిల్లలకి నేను గమనిస్తే చాలా మంది 5 అవర్స్ 6 అవర్స్ లేకపోతే మెలకుగా ఉన్నంతసేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే, వాళ్ళకి స్క్రీన్ లోకంలో ఉండిపోవడం వల్ల అదే అసలు లోకం అని ఇలాగా భ్రమ చెందుతారు. వాళ్ళు చెంది వాళ్ళ స్క్రీన్ కట్టేసినా కూడా, చార్జ్ అయిపోయిందని ఫోన్ కట్టేసినా కూడా అవే మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా స్క్రీన్లో మాటలలాగే మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ కార్టూన్ స్లాంగ్ చూస్తే కార్టూన్ స్లాంగ్ లాగా మాట్లాడతారు. 4 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా నేను అడుగుతుంటారు, మీ ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారు? మేము తెలుగే మాట్లాడుతున్నాం అండి అంటారు. కానీ బాబు మాట్లాడే తీరు కానీ అసలు తెలుగు ఉండదు, మనం చెప్పిన రెస్పాన్స్ ఎవరు కారణం లేకుండా ఒక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, తను పూర్తిగా ఆ లోకంలో నిమగ్నం అయిపోవడం వల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే అందవలసిన మామూలుగా నార్మల్ పిల్లలకి స్క్రీన్ చూడని నార్మల్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు రోజు ఇంట్లో అమ్మా నాన్న మాటలు, పక్క ఇంటి వాళ్ళ మాటలు, బయటకు వెళ్ళి ఆ మాటలన్నీ వింటాం.

0: వల్ల అది అసలైన స్పీచ్ స్పందన అనమాట. అది అందలేదు వాళ్ళకి, ఆ వయసులో అందకపోతే అవి రావు వాళ్ళకి. అదే విధంగా మనుషుల మొహాలు చూడడానికి కూడా ఛాన్స్ దొరకదు వాళ్ళకి. ఎప్పుడైతే స్క్రీన్ లోకంలో ఉంటుందో మనుషుల మొహాలు చూడటం ఛాన్స్ దొరకదు, మనుషులతో కలవడానికి ఛాన్స్ దొరకదు. సో దాని వల్ల ఏంటంటే బ్రెయిన్ లో స్పీచ్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్, సోషల్ మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాస్ వయసుకి తగ్గలా ఎదగలేవు. అవి ఎదగలేకపోతే వాళ్ళకి సపోజ్ స్పీచ్ సెంటర్ సరిగ్గా వయసుకి తగ్గలా ఎదగకపోతే మాటలు సరిగ్గా రావు మేడం. మనుషులతో కలవడానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ సరిగ్గా ఎదగలేకపోవడం వల్ల మనుషులతో ఎలా కలవడం అనేది వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అలా మనకి ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ లో ఉన్న పిల్లలను చూస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్ లో ఒకవేళ స్క్రీన్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రాలేవు, మనుషుల్లో కలిసినా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారంటే మనం పిలిచినా పలకరు, హాయ్ అన్నా కూడా ఫేస్ చూడరు, ఏదో ఒక్కలో ఆ లోకంలో లీనం అయిపోయినట్టు ఉంటారు. దీని కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ. దానికి ఎందుకు కారణం అంటే దానికి సరైన స్పందన అందలేకపోవడం వల్ల. ఎందుకు స్పందన అందలేదంటే రోజంతా స్క్రీన్ లోకంలో నిమగ్నం అయిపోవడం. అది గమనించి ఇమీడియట్ గా స్క్రీన్ ఆపేసాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఇలా పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదు, మాటలు లేట్ అయిన మనుషుల్లో కలవలేకపోతున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తించామో ఇమీడియట్ గా జీరో స్క్రీన్ చేయాలి మేడం. జీరో స్క్రీన్ అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ లేకపోతే అన్నం తినడం మా వాడు, అలాగే ఉండదు. మన స్క్రీన్ ఎందుకు ఇస్తున్నాం మేడం, జస్ట్ తన మైండ్ డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. మన ప్రకృతిలో బోల్డ్ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి, చంద్రుడిని చూపించవచ్చు, కుక్కను చూపించవచ్చు, పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లి మైండ్ డైవర్ట్ చేసి పెడితే తినేస్తా. దాంట్లో అసలు కంగారు పడవలసిన విషయమే లేదు మేడం. స్క్రీన్లు అనేది అసలు దరిదాపుల్లో ఒక 2 రోజులు కనపడకుండా ఉంచితే వాళ్ళు అడగరు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రియల్ వరల్డ్, మన వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, మన మాటలు వినటం మొదలు పెడతారు. అప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది వీలైన త్వరగా చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటించేస్తే అప్పుడు చేసిన అంత ఇంప్రూవ్మెంట్ రాదు. బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 5.5 సంవత్సరాలు దాని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ పీరియడ్ మనం గుర్తించి ముందుగానే మన స్క్రీన్లు ఆపేసి మళ్ళీ ఏదైతే తనకు లోపించిందో అంటే మాటల స్పందన అందలేదు, మనుషుల మొహాలు చూడటం అనేది అందలేదు, ఎందుకంటే స్క్రీన్ లోకంలో ఉంటాం, అందుకే ఎక్కువ మనుషులతో కలిసి ఇలా చేసి మాటలు వినిలా చేస్తే మనం రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 5 ఏళ్ళు లోపు చేయాలి, అది బెటర్.
1: కంటిన్యూస్ గా సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి కదండి.
0: ఉంటాయి మేడం. ఇప్పుడు శారీరకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఏజ్ తీసుకున్నాం, లేకపోతే అడాలసెన్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వాళ్ళలో కూడా ఈ మధ్య స్క్రీన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా మేడం, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా అడాలసెన్స్ లో బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సెల్ ఫోన్ టైమే లేదనుకుంటే వాళ్ళని నడుస్తారు, ఏదో ఆటలు ఆడతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమంది అయితే గంటల తరబడి వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి బాడీకి కదలిక అనేది ఉండదు, మెటబాలిజమే సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒబిసిటీ, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ రావచ్చు. అంటే సెల్ ఫోన్ తో డైరెక్ట్ గా కాదు, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అంటే ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి షుగర్ ఇలాంటివి కూడా చిన్న వయసులో వచ్చినా ఆశ్చర్యపడిపోకర్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే కళ్ళుకి సంబంధించి రిపీటెడ్ గా చూడటం వల్ల, అదంతా బ్లూ లైట్ వచ్చేయడం వల్ల కళ్ళుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మస్కులోస్కెలిటల్, మనకి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడాలంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళాం, సూర్యరశ్మి తగలదు, విటమిన్ డి అనేది దాని సరిగ్గా అందదు. రిపీటెడ్ మెడ నొప్పులు, చేతులు వేళ్ళు నొప్పులు ఇలాంటి రావడం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఈ కండరాలు బిగిసిపోవడం వల్ల సరిగ్గా విటమిన్ డి అందలేకపోవడం వల్ల ఇది ఒక కారణం ఉండదు. లీనమైపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి టైం ఫుడ్ తీసుకోలేరు. సో పౌష్టికంగా న్యూట్రియంట్స్ కూడా అందవు, విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకదానికి ఒకటి లింక్. మన ఎవ్రీడే లైఫ్ లో సెల్ ఫోన్ ని విడదీయలేం. కమ్యూనికేషన్, స్టోరేజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం సెల్ ఫోన్ అయితే ఏ పని జరగదు. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాట్ ఈస్ చేసేయడం వల్ల వస్తుంది. అది ఫుడ్ ఉంది అవసరం, దాన్ని ఎక్సెస్ గా తింటే జబ్బు వస్తుంది. అలాగే స్క్రీన్ నీడ్ ఉంది, స్క్రీన్ మనం సెపరేట్ చేయాలి, స్క్రీన్ జీరో చేసేమని చేయలేం. కానీ పిల్లల్లో చేయాలి, ఫస్ట్ 5.5 ఇయర్స్ స్క్రీన్ ఇవ్వకూడదు, అందులో డౌట్ లేదు మేడం. కానీ ఆ తర్వాత మాత్రం అవసరమైన మట్టికి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా చేయాలి. లిమిట్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని.
1: ఇప్పుడు మీరు 5.5 ఇయర్స్ వరకు అసలు జీరో స్క్రీన్
0: ఇవ్వాలి మేడం, జీరో స్క్రీన్ ఉండాలి.
1: అలాంటిది 5 మంత్స్ పిల్లల్ని కూడా ఈ మధ్యలో చూస్తుంటే పేరెంట్స్ చక్కగా ఒక దానికి హ్యాంగ్ చేసేసి దాన్ని చూపించడం అవి చేస్తున్నారు. సో పిల్లలు ఇంతగా ఎడిక్ట్ అయిపోవడానికి, ఫంక్షన్స్ కు వెళ్తాం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఏ చైర్ లోనో ఒక ఫోన్ పట్టుకుని గేమ్స్ చూస్తారు కామిక్స్. సో ఇంతగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏంటండి?
0: తల్లిదండ్రుల పాత్ర అంటే మేడం, ఇది వరకు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసింది. పేరెంట్ ఒకవేళకైనా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే డాడీకో, అత్తయ్య గారికో అలాగే ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు కదా మేడం, ఏ పనైనా డాడీ మమ్మీయే చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఒక పర్సన్ ఎర్నింగ్ లా లేదు, ఇద్దరే. ఎకనామిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లోనూ ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా కారణం అవుతున్నారంటే, ఒకటి వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఆ ఒకటి అవగాహన సరిగ్గా ఉండట్లేదు. సెకండ్ థింగ్ సూపర్విజన్. ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ చూడొచ్చు అంటే ఒక్కరికి ఇచ్చేయటం కాకుండా పక్కన ఒకళ్ళు ఉండేలా చూడాలి. కొంతమంది తెలుసు చదువుకున్న వాళ్ళకి

స్క్రీన్ మంచిది కాదు, ఇవ్వకూడదని కూడా తెలుసు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేసేలా చేస్తున్నాయి. ఏం పరిస్థితులు అంటే, కొంతమంది సింగిల్ పేరెంట్ ఉండొచ్చు, సపోర్టే లేకపోవచ్చు, జాబ్ లో కంపల్సరీగా వర్క్ చేయవలసి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని పేరెంట్స్ కారణాలు ఉంటాయి. కొన్ని చిన్నపిల్లల కారణాలు ఉంటాయి. చెప్పాను కదా మేడం, కొంతమంది కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకూడదు అనుకున్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అనమాట. కొంతమంది మొండుగా ఉంటారు, కొంతమంది కిడ్స్ ఇచ్చేదాకా ఊరుకోరు అనమాట, ఇచ్చేదాకా అన్నం కూడా తినరు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, మనం పిల్లల్ని ముందుగానే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్ గా మనం సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఏ విధంగా అలాంటి కిడ్నీ మేనేజ్ చేయాలి అనేది నేర్పిస్తారు మనకి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. మొండిగా ఉన్నాడు అంటే పేరెంట్స్ యొక్క తీరుతో ఆ మొండితనాన్ని ఎలా తగ్గించాలనే దానికి టెక్నిక్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అవి నేర్చుకుని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉందనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి. నిద్ర

0: కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉందనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి. నిద్రపుచ్చే మందులు కాదు, అవి సేఫెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో. చైల్డ్కి అటెన్షన్ పెంచి కాన్సన్ట్రేషన్ పెంచి పూర్తిగా నార్మల్ చేసే మందులు కూడా ఉన్నాయి మనకి, కానీ అవగాహన అలా లేదు ప్రజల్లో. సో ఒకటి ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకునేనా చెయ్యాలి. రెండోది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైల్డ్ అనేది ప్రైమరీ కాబట్టి మనం దాన్ని ఉన్న టైంనే ఒక 2 గంటలు చైల్డ్కి అనేది ఏదో విధంగా డెడికేట్ చేసుకోవాలి, తప్పదు. అది దానికి షార్ట్ కట్ కూడా లేదు మేడం, దానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి పిల్లలకి. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ముందు ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదని ముందు మైండ్లో రిజిస్టర్ అవ్వాలి పేరెంట్స్.
1: అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా ఇలా బాగా అడిక్ట్ అయిపోయిన అడాలసెంట్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్ గా మొబైల్ చూస్తూ ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చిందా, నా వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు అని. సో ఈ నేపథ్యంలో సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చింది అనే భ్రమలో కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. సో ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే మానసిక రుగ్మతలు ఏంటండి?
0: మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో అడాలసెన్స్ స్టార్ట్ అవుతుంది. అడాలసెన్స్ అనేది ఏంటంటే వీళ్ళలో మానసిక ఎదుగుదల జరుగుతుంటది. ఎలాంటి మానసిక ఎదుగుదల జరుగుతుంది అంటే నేను కూడా ఒక పర్సన్ను, నేను ఏదైనా చేయగలను, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది అని వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీము, ఇండిపెండెన్స్ కావాలనిపించడం, వాళ్ళకి వాళ్ళు ఒక విడిగా ఉండాలనిపించడం, వీటితో పాటు వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళు చదివే చదువు బట్టి, పక్క వాళ్ళు ఇచ్చే ఎప్రిసియేషన్ బట్టి వీటి మీద కూడా బేస్ అయి ఉంటాయి యాక్చువల్గా. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఎవరైనా, అది సహజసిద్ధంగా ఎవరైనా చేసే పని అది. సో వన్ ఆఫ్ ది వే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఇది వరకు అనుకోండి, ఇప్పుడు ఇలాగ రేడియోలో అయినా టీవీలో అయినా వస్తేనే అనుకునేది, ఇప్పుడు అలా కదా. ఎవరికల్లా ఓన్ ఛానల్ ఉంది, ఇలాగ ఎవరికల్లా ఓన్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రొఫైల్స్ లోను, రకరకాల ఫొటోస్ లోను, రకరకాల ఇన్స్టాల్ చేసి రీల్స్ చేసి దే వాంట్ ఎప్రిసియేషన్. సో వన్స్ ప్రొజెక్ట్ చేయగానే ఎంతమంది ఎప్రిషియేట్ చేస్తున్నారని యాంగ్జైటీ ఉంటుంది. ఇది దీనికి కారణం ఏంటంటే ఈ వయసు అడాల్సెన్స్ ఏంటంటే జనాలు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఎప్రిసియేషన్ ఉంటుంది. అక్కడ వరకు ఓకే, ఇప్పుడు ఇది మనం నార్మల్ కింద తీసుకుంటాం, ఇదంతా కూడా చాలా వరకు నార్మల్ తీసుకుంటాం. ఆ పని కోసం వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఎప్పుడు అదే పనిలో ఉన్నారనుకోండి, రోజులో చదువు, దానివల్ల చదువు వెనకెళ్ళిపోతుంది, ఇది మితిమీరిపోతుంది, డిజార్డర్ లెవెల్లోకి వెళ్ళిపోతుందని మనం గ్రహించి దానికి కారణాలు ఏంటి, ఏం ఇష్యూ వల్ల ఇది మితిమీరిపోయే లెవెల్కి వెళ్ళిపోతుంది తన తీరు అనేది గ్రహించి మనం తనకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది యాంగ్జైటీ అనం మేడం. ఒక విధంగా ఐడెంటిటీ, కొంతమంది ఐడెంటిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోయినా దాన్ని కౌంట్రాక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు రోజులో ఒక 4 గంటల టైం ఉందనుకుందాం స్కూల్ నుంచి వచ్చి, అందులో 3 గంటలు ఇదే పని మీద ఉన్నారనుకోండి, అప్పుడు అది డిజార్డర్ లెవెల్లాగా ఆలోచించాలి మనం. కొంతమంది రాత్రి వరకు పడుకోకుండా రాత్రి వరకు ఇదే పనిలో ఉంటారు, రకరకాల అకౌంట్స్ లో పెట్టుకుంటూనే ఉంటారు చదువు పక్కన పెట్టి, అప్పుడు ఆలోచించాలి. కానీ జస్ట్ ఏదో మామూలుగా ఫోటో పెట్టి 2 లైక్లు చూసి, మనం ఫోటో పెడితే మన ఫోటో ఎవరు చూసారో మనం చూస్తాం, అది డిజార్డర్ కాదు. పిల్లవాడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సపోజ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. సో ఆ అబ్బాయి డల్ అయిపోయాడు. సో అలాంటప్పుడు ఏంటి, మాట్లాడే వాళ్ళు వర్చువల్గా దొరుకుతారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఆ విధంగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము వాళ్ళు, కొంతమంది ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఎవరితోనే కనెక్ట్ అయ్యారు అనుకోండి, అవతల వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడలేదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి మనం ఇంట్లో సంతోషం ఇవ్వలేకపోవడం వల్ల బయట సంతోషం వెతుక్కుంటున్నాడు తిను అని గ్రహించి వీళ్ళు టైం ఇచ్చి వీళ్ళ తన మనసులో ప్రాబ్లమ్స్ అన్ని బయటికి చెప్పించుకుంటే విత్ ఇన్ పేరెంట్స్తోనే ఫ్యామిలీతోనే కనెక్ట్ అయ్యి అది సోషల్ మీడియా తగ్గుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ పిల్లలు సమాజంలో కలవలేకపోతున్నారు, సోషల్ విత్డ్రావల్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు, ఇది ఎందుకు వస్తుందండి?
0: ఇప్పుడు మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే బ్రెయిన్ స్పందన ద్వారా ఎదుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే సోషల్ స్టిమ్యులేషన్ జరిగితేనే సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో అని సంబంధించిన బ్రెయిన్ ఎదుగుదలకి ఛాన్స్ దొరుకుతుంది. సో పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులతో కలిసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంటే సపోజ్ ఒక ఈవెంట్లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేది మైండ్లో ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్లో ఎలా గ్రీట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఎలాగ ఆన్సర్ చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది పిల్లలు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవన్నీ బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఒక పిల్లవాడు రోజు స్క్రీన్ టైంలో ఉంటే సోషల్ ఈవెంట్స్ని చూడడానికి ఛాన్స్ దొరకదు. ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది చిన్నప్పటి నుంచి అవన్నీ మనకి రికార్డ్ అవుతుంటే మనం కూడా అద్దెకి ఇంచుమించు అలాగే

0: చేస్తాం, మోడలింగ్ అంటాం దాన్ని. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ చూస్తూ పర్టికులర్ ఆటలకి బాగా అటాచ్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్, ఈ స్టిమ్యులేషన్ అనేది దొరకదు. దొరకకపోతే వాళ్ళు సడన్ గా మనం తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఒకళ్ళ దగ్గర మాట్లాడదాం పదాన్ని వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది. అది సోషల్ స్కిల్స్. మనుషులతో ఎలా కలవాలనేది తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోతుందంటే, ఎందుకు తెలియట్లేదంటే, ఎక్కువ తన వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ ఆ స్టిమ్యులేషన్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటాం వాళ్ళు. ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటే ఆ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వలేకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది.
1: ఓకే. సో అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బయట వెళ్ళి తనతోటి వాళ్లతో, తన వయసు వాళ్లతో 10 మందితో ఆడుకుంటే వచ్చే లాభాలు, అలాగే అది లేకుండా ఇంట్లో ఉండి కేవలం సెల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఈ రెండు వాటిని ఒకసారి వివరిస్తారా?
0: స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డూ. స్పోర్ట్స్ని ప్రైమరీ థింగ్, చదువు, స్పోర్ట్స్. ప్రతి పిల్లవాడు శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్తో వచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజ్తో వచ్చే యాక్టివిటీస్ బ్రెయిన్లో చేంజెస్, బ్రెయిన్లో కెమికల్స్కి కూడా ఉపయోగపడుతుంది. అది రకరకాల కెమికల్స్కి బ్రెయిన్లో, ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే, ఒక లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మెమరీ, వర్కింగ్ మెమరీ, ఇలాంటి అన్నిటిని మనం ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం యాక్చువల్గా వాటిని. దాని కూడా ఈ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. స్క్రీన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే, మానసిక సమస్యలు వస్తాయి. యాక్చువల్గా ముఖ్యంగా జ్ఞాపశక్తి సంబంధించింది, అటెన్షన్ సంబంధించింది, అలాగే ఎమోషన్కి సంబంధించిన చేంజెస్ కూడా, దుష్ప్రభావాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ ఏంటంటే, స్క్రీన్ చూడండి కానీ దానికి లిమిట్ పెట్టుకోవాలి, మిగిలిన టైం అంతా కూడా స్పోర్ట్స్, యాక్టివిటీస్లోనే ఉంచిపెట్టుకోవాలి.
1: ఓకే. సో అలాగే ఒక స్క్రీన్ టైంని తగ్గిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు చాలా విపరీతంగా రియాక్ట్ అవడం అనేది తెలుస్తుంది.
0: అవును మేడం.
1: సో ఏ విధంగా అంటే, ఫోర్స్ఫుల్గా మనం వాళ్ళని బయటకు తీసుకురాలేము. సో ఏ విధంగా బాగా అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు?
0: ఎప్పుడు పేరెంట్స్ కి డౌట్ వస్తుంది అంటే, ఎప్పుడైతే టీచర్లు చెప్తారు ఏంటంటే, మీ అబ్బాయి చదువు సరిగ్గా చదవట్లేదు, రోజంతా టీవీ చూస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడు అని ఏం చేస్తారంటే, మొత్తాన్ని కట్టేసి లోపల పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే, చాలా మంది పిల్లలు అప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అలా డల్ అయిపోయి అలా తిరిగి పక్కింట్లోనో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ మొదలు పెడతారు. సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ వెళ్ళి, నాన్న మనకి నువ్వు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ టైం టీవీ చూస్తున్నావు, ఈ టీవీ ఇంతసేపు చూడటం వల్ల ఇన్ని ప్రభావాలు, దుష్ప్రభావాలు ఏటైతే వస్తున్నాయి అన్నీ చెప్పి, సో నువ్వు తగ్గిస్తే మనకి, నీకు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గిస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా అడాల్సెంట్స్కి. చిల్డ్రన్ అంటే కొద్దిగా చిల్డ్రన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండొచ్చు. చిల్డ్రన్ అంటే ముఖ్యంగా 7 ఇయర్స్ బిలో పిల్లలని స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అన్నప్పుడు, మనం రిజిడ్గా చిన్నపిల్లల్లాగా ఫోన్ లాగేసుకుని లోపల పెట్టేసి లేదా టీవీలన్నీ కట్టేసి అలా చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో అందుకు మనం ఏంటంటే, ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి ఇట్ షుడ్ బి లైక్ ఎ డైలాగ్, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వైతే మార్క్స్ చదువు రావాలంటే ఇలాగే చదివితేనే వస్తుంది, నీ చదువులో ఏం ఇబ్బందులు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం, స్క్రీన్ ఎలా తగ్గిద్దాం చెప్పు. అప్పుడు తనకు మనసు అర్థమైతే తనే చెప్తాడు. కాకపోతే రూల్ అంటే రూల్ లాగే పాటించేలా చేయాలి. అంటే పిల్లవాడికి ఏం అర్థమాలంటే, ఒకవేళకని నేను ఎక్స్ట్రా చూసానంటే నెక్స్ట్ రోజు మా మమ్మీ ఖచ్చితంగా ఇవ్వదు అనేది ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ ఆ విషయంలో జాగ్రత్త స్ట్రిక్ట్గా ఉంటారో, వాళ్ళకి ఒకవేళకని అర్థమైందంటే ఇంక ఖచ్చితంగా ఇవ్వదంటే అప్పుడు వాళ్ళే ఆపేస్తారు, ఆ టైం అవగానే ఆపేసి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనం మంచిగా చెప్పి మాట్లాడాలి. రెండోది ఏంటంటే, స్క్రీన్ ఆపేసి చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, టీవీ ఇంక లేదు, టీవీ మొబైల్ లేదు, తీసి పక్కన పెట్టి అని చెప్పేసి, చదువుకో, పుస్తకం తీసి చదువుకో, చదువుకో, ఏంటి ఇన్ని పాటలు ఉన్నాయి, వర్క్ ఎంత ఉంది చదువు అంటే, వాళ్ళ స్క్రీన్ చూసేది ఎంజాయ్మెంట్ కోసం. మీరు వెంటనే తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేయకూడదు. మనం దాన్ని ఏం చేయాలి, తనకి ఇంకేం ఉన్నాయి యాక్టివిటీస్ అని చూడాలి. పెయింటింగ్ డాన్సింగ్ తనకి ఏం హాబీస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అందులో పెట్టండి. స్క్రీన్ 3 అవర్స్ 2 అవర్స్ చూస్తున్నాం కానీ ఆ 2 అవర్స్ అందులోనే పెట్టండి. పెట్టి కొన్ని రోజులు దాంట్లో అలవాటు అయ్యాక ఆటోమేటిక్గా స్క్రీన్ ఇంకా 0 అయిపోతుంది అది. అప్పుడు అది తగ్గించి చదువులో పెట్టాలి. అలా పెట్టాలి కానీ ఒకేసారి మనం స్క్రీన్ ఆపేసి చదువులో పెడితే వర్కౌట్ అవుతుంది.
1: ఇంత చేసినా కూడా ఇంకా అడిక్షన్ బాగా ఎక్కువ ఉండిపోయి తల్లిదండ్రులు ఎంత చేసినా దాంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి?
0: ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేడం. మనకి ADHD అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ కిడ్స్ అని చెప్పాను కదా మేడం. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లోనూ కొన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. డోపమిన్, హ్యాపీ కెమికల్ అంటాం డోపమిన్, డోపమిన్, నార్పెనిఫ్రిన్ కెమికల్స్ ఉంటాం, అవి తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. సో వాళ్ళకి ఏంటంటే, ADHD ఉన్న పిల్లలు ఎక్కువ సెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఎక్కువ ఫన్ కావాలి, లేకపోతే ఇట్టి ఇలా ఒక్క నిమిషం కూర్చోబెడితే బోర్ కొట్టిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బోర్ తగ్గించుకోవడానికి

0: హ్యాపీనెస్ అస్తమానం కావాలనిపించడం వల్ల థ్రిల్ ఉండే యాక్టివిటీస్ చేస్తారు, అందులో రిస్క్ ఉన్న యాక్టివిటీస్ కూడా చేస్తారు, అప్పుడు డోపమైన్ టక్మన్ రేజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈవెన్ ఎడిక్షన్ కూడా ఈజీగా ప్రోన్ అయిపోతారు అనమాట. ఎడిక్షన్ చేసినా కూడా డోపమైన్ ఫాస్ట్గా రేజ్ అయిపోతుంది, అంత ఎందుకంటే బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రేజ్ చేయాలనేలాగా ఉంటుంది బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఈ థ్రిల్ యాక్టివిటీస్ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు. సోషల్ మీడియా ఎడిక్షన్, ఇంటర్నెట్, తర్వాత గేమింగ్ డిజార్డర్స్ ఇలాంటి వాటికి బాగా ట్యూన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇన్ని ఇప్పుడు ఇలాగ తీసుకెళ్ళి కాసేపు ఆడుకో కాసేపు అంటే అక్కడ డ్యాన్స్ ఇష్టం డ్యాన్స్లో పెడితే వద్దు నాకు, ఒక ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు వద్దని చాలు, ఇంకా నాకు డ్యాన్స్ కూడా వద్దు ఇష్టం లేదని వస్తారు. మా పోనీ ఇంకో యాక్టివిటీ పెడతారు డబ్బులు కట్టి, కట్టినా కూడా రెండు రోజులకి మళ్ళీ అది బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే ఆ ADHDలో ఉన్న కెమికల్ తక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. సో దానికి మనం మెడిసిన్ ఇస్తే, మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్గా ADHD అనే దానికి, అవి వాడితే వాళ్ళు అప్పుడు స్టెబిలిటీగా ఉండగలుగుతారు, త్వరగా బోర్ కొట్టదు, చదువు మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఈ ఎడిక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని గ్రహించి, ఒకవేళ ఇంత సివియర్ లెవెల్లో ఉంది అని అనుకుంటే మాత్రం అది మనం కారణం ఏమైనా ADHD ఉందా, ఇంక వేరే కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా స్క్రీన్తోనే ఉంటారు డిప్రెషన్ డిజార్డర్ ఉన్నప్పుడు, అది సెరటోనిన్ కెమికల్ తక్కువ ఉంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుది, నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.
1: సైకియాట్రిస్ట్. సో అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్న మాట ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే మేడం, ఇప్పుడు మామూలు ఫోన్స్ లో గేమ్స్ ఉంటాయి, రకరకాల గేమ్స్. ఇంటర్నెట్ గేమింగ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ గేమ్లో ఏదైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, గేమ్లో ఒక గేమ్ ఆడుతుంటే అందులో రకరకాల పీపుల్, అవతల సైడ్ ఇంకొకరు బైక్ మీద వచ్చేయచ్చు, వీళ్ళెళ్ళి అవతల వాళ్ళతో ఫైట్ చేయొచ్చు అనేది ఎలా ఉంటుందో, అవతల పర్సన్ ఇంకో ఫోన్ నుంచి ఆడుతూ ఉంటారు కదా మేడం, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో అలా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అది ఇంటర్నెట్ గేమింగ్. అది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది ప్రాబ్లం. దాన్ని గంటల తరబడి ఆడుతూ టైం అంతా వేస్ట్ చేసేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి ఇలాగేస్తే దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని కూడా మనకి కొత్త టర్మ్ పెట్టారు ఇది. సో నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, పొద్దున్న మొదలుపెట్టి రాత్రి పడుకునేదాకా భోజనం కూడా అలా పక్క నుంచి తింటారు, అంతే, బాత్రూమ్ కూడా ఆపేసుకుని ఇలాగా ఇంటర్నెట్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి. దానికి ఒకటి ఏంటంటే, నేను చెప్పాను కదా వన్ ఆఫ్ ద రీజన్ ADHD అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఎందుకు ఆ అబ్బాయి అంత ఎడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని గమనించి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీలో కూడా మాడిఫికేషన్ చేయాలి, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవ్వాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది.
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ఒక క్లిష్టమైన ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: ఇప్పుడు యూజువల్గా కేసెస్ డిస్కస్ ఆన్లైన్ చేయకూడదు కానీ మేడం, మామూలుగా నేను ఏంటంటే క్లిష్టమైన సమస్యలు అంటే ఈ గేమింగ్ డిజార్డర్ అనేది క్లిష్టమైన సమస్య. సెకండ్ థింగ్ ఏంటంటే, హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. క్లిష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే తిరిగి ఇంటికి పంపించాకే. ఇంటికి పంపించాక పేరెంట్స్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ మళ్ళీ ముందులాగే ఉంటారు, మనం మేనేజ్ ఎంత చెప్పినా కూడా ఉండట్లేదు. సో ఈ క్లిష్టం అనేది ఎక్కడ వస్తుంది అంటే, మనకి మెడిసిన్ రీసెర్చ్ బాగా జరుగుతుంది, మంచి మందులు ఉంటున్నాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ స్క్రీన్ చూడాలంటే చూడకపోతే మనసు లాగేస్తుంటుంది. ఆతురు తగ్గడానికి, ఆ ఇంపల్సిటీ సెన్సేషన్ సీకింగ్ తగ్గడానికి మందులు ఉన్నాయి, కౌన్సిల్ చేసడానికి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దానికి కారణం అసలు ఆ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాడు అనే దానికి ఫ్యామిలీ ఇష్యూస్ని కరెక్ట్ చేయగలగాలి, అది అక్కడ క్లిష్టమైనది ఏర్పడుతుంది.
1: ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది చాలా పద్ధతి కన్వీనియంట్గా ఉంది కదా అని చాలా వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్కూల్లో వాళ్ళు ఒకరోజు సెలవు వచ్చింది అనుకోండి, ఒక గంట రెండు గంటలు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేదా చిన్నపిల్లలకు కూడా, అవసరం లేని వాళ్ళకు కూడా. సో ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లల మీద ఏమైనా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఎఫెక్ట్ వస్తుందంటారు?
0: ఇప్పుడు అంటే కరోనా టైంలో మనకు ఆప్షన్ లేదు, మనకు ఆన్లైన్ లేకపోతే ఆ పిల్లలకి ఇంకా మొత్తానికి చదువు వెనక వెళ్ళిపోయే సందర్భం కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో ఆన్లైన్ పెట్టడం వల్లే వాళ్ళకి స్క్రీన్కి అటాచ్ అయిపోవడానికి ఛాన్సెస్ దొరికింది వాళ్ళకి. ప్రతి పేరెంట్కి కూడా ఇంకా తప్పదు మా వాడికి ఒక ఫోనో ట్యాబో కంప్యూటర్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు ఒక పక్క నుంచి ఫోన్ చూస్తూ, పక్క నుంచి చాటింగ్, ఓ పక్క నుంచి యూట్యూబ్ అలాగ అలవాటు, లేకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా నేను క్లాస్ చూస్తున్నానని యూట్యూబ్ చూడటం, ఇలాగే సోషల్ మీడియా చూడటం, అది ఆప్షన్ అలాగా ఎంటర్ అయిపోయారు పిల్లలు. కానీ దానికి ఒకటి మార్గం ఏంటంటే పేరెంట్స్ కూడా పక్కన కూర్చోవడం, ఆ క్లాస్ ఏదో అందరి ముందు ఏదో ఇండివిజువల్ రూమ్లో కాకుండా అందరి ముందు పెట్టడం, సో క్లాస్ లాగే వినేలా చేయటం, సీరియస్నెస్ క్రియేట్ చేయటం, అది కూడా ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందంటే టైం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారు అనేది గమనించకపోవడమే మేజర్ థింగ్. సూపర్విజన్, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం స్క్రీన్ ఇమ్మంటున్నాం కానీ విత్ అడల్ట్ సూపర్విజన్, పక్కన ఉండాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకుండా ఇండివిజువల్గా ఇవ్వకూడదు, అవి ఎప్పుడైనా సరే అప్ టు తనకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చే వరకు కూడా సొంతంగా స్క్రీన్ ఇచ్చేయకూడదు. మినిమం 12-13 ఇయర్స్ వరకు అయినా

0: పక్కన ఏ స్క్రీన్ చూస్తున్నా బెటర్ ఏంటంటే అందరు కలిపి టీవీ చూడండి ఒక కాల్.
1: అలాగే ఈ మధ్యలో వినిపిస్తున్న మరో మాట సోషల్ మీడియా డిటాక్సిఫికేషన్, ఇదేంటండి?
0: అది ఒక ప్రక్రియ మేడం, ముఖ్యంగా అడల్ట్స్లో, అంటే అడల్సెంట్ అడల్ట్స్లో వాళ్ళకి వాళ్ళు నాకు ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైము అనేది వాళ్ళు వాళ్ళు కొంత గ్రహిస్తారు, లేకపోతే పేరెంట్స్ పక్క వాళ్ళు చెప్తారు దీనివల్ల నీకు నష్టాలు వస్తాయంటే వాళ్ళకి వాళ్ళగా నియంత్రించుకోవడం ఒక విధంగా. నెక్స్ట్ ఇన్ని రోజులు నేను ఇంకా చూడను అని మొత్తం అకౌంట్స్ ఆఫ్ చేసేసి స్క్రీన్ పర్టికులర్ ఒక చోట పెట్టేసి దాంతో డిస్కనెక్ట్ అయ్యి కాస్త పార్క్కి వెళ్ళి కాస్త గేమ్స్ వెళ్ళి కాస్త ఒక విధంగా దాని నుంచి పూర్తిగా జీరో చేసేసుకుని సోషల్ లైఫ్లోకి వెళ్ళి ఉండడాన్ని అదొక ప్రక్రియ, అదొక టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు.
1: అంతే మీ అనుభవంతో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేడం, మొదట 5.5 సంవత్సరాలు ఏ స్క్రీన్ ఇవ్వకూడదు, టీవీ మొబైల్ ల్యాప్టాప్ ఐప్యాడ్లు ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ మొదట 5.5 సంవత్సరాలు స్క్రీన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉంటే మన పిల్లవాడికి ఎంతో లాభం చేస్తున్నట్టు. రెండోది స్క్రీన్ ఆపేసి వీలైనంత వరకు జనజీవన స్రవంతిలో పెట్టాలి. చాలామంది అతి సుకుమారంగా పెంచుతున్నట్టు ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకురాకుండా మనుషుల్లో కలవనికుండా చేస్తారు. స్క్రీన్ పూర్తిగా ఆపేసి మనుషుల్లో కలిసిలా చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనుషులతో కలవడం అనేది అర్థమైతే మనుషుల నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచి హ్యాపీనెస్ వస్తే స్క్రీన్ జోలికి వెళ్ళరు యూజువల్గా. సో మనుషులతో కలవడం అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ థింగ్ టైం స్పెండ్ చేయాలి, తన రూల్స్ కూడా సెట్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నువ్వు ఈ మాత్రం కంపల్సరీ, ఈ మాత్రం ఇలా చేయకూడదు అని పదే పదే చెప్పాలి. అది కూడా ఏం చూస్తున్నారనేది ఒక వాచ్ ఉండాలి. సో ఇప్పుడు అడాలసెన్స్లో వెళ్తే కొంతమంది పేరెంట్స్ మొత్తం అన్ని మానిటర్ చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొంత ఇండివిజువాలిటీ ఇవ్వాలి. అడాలసెన్స్ వచ్చాక అది ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా డిస్ట్రిక్ బ్యాలెన్స్ చేయగలితే అడాలసెన్స్లో కూడా ఇబ్బంది ఉండదు మేడం.
1: సో బాల్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ వాడకం గురించి, సోషల్ మీడియాస్ గురించి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలన్నది విశదీకరించినందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్.
0: నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఇంతవరకు బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఊరవకొండ శ్రోతలు ఈశ్వరయ్య హేయాన్ష్ వీరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

నువ్వు వస్తావనే చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటున్నారు. ఎస్ మూర్తి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, వీరి కోరిక మేరకు ఈ పాట.

హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంతఃపురం చిత్రానికి చిత్ర పాడిన పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కృష్ణా జిల్లా కాజగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి వీరి కోరిక మేరకు అమ్మదొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాట.

మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీలా పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు సైనిక్పురి కాలనీ నుంచి పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, పద్మశ్రీ, శ్యామ్ వీరందరి కోరిక మేరకు ఈ పాట.

నరసింహ చిత్రానికి శ్రీరామ్ బృందం పాడిన పాట. రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా అల్లరి పిల్లలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి, వీరి కోరిక మేరకు ఈ పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

దీనికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నీలేఖని నేతృత్వం వహిస్తారని చెప్పారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగు భాష సాంస్కృతిక వైభవాలు నలుదిశలా వెలుగొందేలా ఇకపై ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగు మహోత్సవం వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రపంచానికి తెలిపేలా 30 సెకన్ల రీల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29లోపు రీల్స్ ను పోస్ట్ చేయాలని చెప్పింది. విమానాశ్రయంపై తమ భావాలు, సందేశాన్ని సృజనాత్మకంగా వ్యక్తం చేయాలని, ఆ వీడియోను తమ వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయాలని తెలిపింది. అందులో తప్పనిసరిగా @APofficialNews ను ట్యాగ్ చేయడంతో పాటు @ASR International Airport, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు హ్యాష్ట్యాగ్లను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. రాష్టంలో రైతులకు భారతీయ జనతా కిసాన్ మోర్చా అండగా నిలుస్తుందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాష్టంలోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని గనుల శాఖ మంత్రి కూలు రవీంద్ర చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగ బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జమ్మూ కశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర అత్యంత భక్తి శ్రద్దలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 400,000 మైలురాయిని అధిగమించిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

വിവിധ ഭാരതി FM 101.3. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:04 AM క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. సో మన ఈ టైం మూవీ టైం. ఈ రోజు కొత్త కొత్త అప్డేట్స్ కాదు, టాలీవుడ్ కి సంబంధించి ఇంపార్టెంట్ డే కూడా. సో వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా. మరి వచ్చేస్తుంది మీ అందరి కోసం కృష్ణవాడి వీర ప్రేమ గాథ సినిమా నుంచి. Enjoy listening.

0: பியூட்டிஃபுல் சாங்கே தேவனே சார். டியர் காம்ரேட் சினிமா நினச்சி நரேஷ் ஐயர் பாடின பாட்ட. ஸோ 11:14 க்ராஸ் அயிப்போய் 14 செகண்ட்ஸ் அயிப்போத்து மன டைம். அண்ட் மனம் ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో పెద్ద సక్సెస్ తో మన చెర్రీ, పుష్ప 2 సక్సెస్ తో డైరెక్టర్ సుకుమార్, ఇద్దరు ఫుల్ జోష్ లో ఉన్నారు కదా. అండ్ వీళ్ళ కాంబినేషన్ లో కూడా మన చెర్రీ 17th ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా అయిపోయిందట, ఒకే పార్ట్ లో ఫినిష్ అయిపోయే సినిమా ఇది. అండ్ అంటే చాలా రూమర్స్ వచ్చాయన్నమాట, ఇది 2 పార్ట్స్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటుందని. బట్ ఒకటే పార్ట్ లో ఫినిష్ అయిపోతుందట ఈ సినిమా. కమర్షియల్ యాక్షన్ స్టోరీగా రాబోతుంది. అండ్ మన చెర్రీని కొత్తగా చూస్తాం ఈ సినిమాలో. అంతా సెట్ అయిపోయింది, జస్ట్ రెగ్యులర్ షూటింగ్ ఒక్కటి స్టార్ట్ అవ్వాలంతే. అండ్ ఈ మంత్ ఎండింగ్ కి అది కూడా స్టార్ట్ అయ్యి, అంటే మేబీ స్క్రిప్ట్ పని అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందేమో. ఓకే, అది పక్కన పెట్టేస్తాయి. ఈ మంత్ ఎండింగ్ కి శ్రీనివాస మంగాపురం మూవీ రిలీజ్ అవుతుంది కదా. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో జై కృష్ణ కి సపోర్ట్ గా మన ప్రిన్స్ వీడియో రిలీజ్ చేసి మరీ విష్ చేశారు. అదండి అబ్బాయి బాబాయ్ ప్రేమ అంటే, ఆ మాత్రం ఉండదా ఏంటి కదా. ఎనీవేస్ మరి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఈ కొత్త హీరోకి. అండ్ మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం పెద్ద సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ పాడి రై రై రా రా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

டிஎஸ்பி மியூசிக் கம்போசிஷன்ல யாசின் நிசார் அண்ட் நேஹா பாசின் பண்ண பியூட்டிஃபுல் சாங் ஏதோ வினேசாரு ராமஜோகே சாஸ்திரி கார் லிரிக் அன்னமாட. சோ மனமு நம் சினிமா கவர்லு ப்ரோக்ராம் லோ ஒக்க சிங்கர் பாட்டு பாடுதே அண்டி ஹிட் அவ்வச்சு, కానీ ఆవిడ పాట పాడితే మాత్రం మన లైఫ్లో ఆ పాట ఒక మెమరీ అయిపోతుంది. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దాన్ మన చిత్రమ్మ గారు. సో తెలుగు నుంచి ఆల్మోస్ట్ 20 భాషల్లో 25,000కి పైగా పాటలు పాడి 6 నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న చిత్ర గారి బర్త్డే ఈరోజు. మరి సింప్లిసిటీలో నంబర్ 1. సో మన మెలడీ క్వీన్ గురించి చాలా విషయాలు ఇవాళ 1 o'clock షోలో ధీరాలో మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం మన చిత్రమ్మ పాడిన ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఆశా ఆశా ఆశా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 11:36 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే అండి, ఆ డైలాగ్ లో జీవించడం ఇంకొక ఎత్తు అనమాట. అది కొందరికే సాధ్యం. మరి అలాంటి పవర్ఫుల్ వాయిస్ కి ఓనర్ మన సాయి కుమార్ గారు. మరి ఆయన బర్త్డే ఈరోజు. సో మరి నెక్స్ట్ అయితే ఒక మున్నా, ఒక ఎవడు, ఒక ఊపిరి, ఒక బృందావనం, ఒక మహర్షి, ఇలాంటి సినిమాలతో మనందరి ఫేవరెట్ అయిపోయిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి బర్త్డే కూడా ఈరోజు. సో మరి ఇంకా మంచి మంచి సినిమాలతో ఆడియన్స్ కోసం తీయాలని చెప్పేసి మనం విష్ చేద్దాం. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ బర్త్డే కూడా ఈరోజే. అండ్ ఇంకా ఇంకా స్పెషల్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు రైట్ నౌ మీ అందరి కోసం అంతఃపురం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ఎస్, మరి ఈ రోజు టాలీవుడ్ కి సంబంధించిన చాలా చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మరి ఇంకొకటి ఏంటంటే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గారి జయంతి. 90s లో అండి యూత్ పల్స్ ని అందుకున్న ఒక వండర్ఫుల్ మ్యూజిషియన్ అనమాట. రాజ్ కోటి గారి డ్యూయల్ అయితే ఎన్నో వండర్ఫుల్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. హలో బ్రదర్, బావా బావ మరిది, ఖైదీ నెంబర్ 786, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్ ని రూల్ చేస్తున్న ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట వీళ్ళ కాంబినేషన్ లో. సో మరి అది మ్యాటర్. సో రాజ్ గారి జయంతి రోజు, అండ్ ఆల్సో యాక్ట్రెస్ అండ్ ఒకప్పుడు వండర్ఫుల్ హీరోయిన్ రజనీ గారి బర్త్డే.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఎస్ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినే సార్. 11:51 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి అరే ఓ సాంబా కిత్నే ఆద్మీతే, ఈ డైలాగ్ గుర్తుందా? అఫ్ కోర్స్ ఈ డైలాగ్ నేను చెప్తే చాలా యావరేజ్ గా ఉంటుంది, బట్ ఆయన చెప్తే మాత్రం థియేటర్స్ మోత మోగిపోయినమాట. ఎప్పుడు అంటే 1975లో షోలే సినిమా వచ్చినప్పుడు. సో మరి అదొక 30 ఏళ్ళు, ఇదొక 26 ఏళ్ళు, ఇంత కాలం 56 సంవత్సరాల తర్వాత కూడా ఈ డైలాగ్ వినగానే ఒకే ఒక్క పేరు టక్కుమని మన మైండ్ లోకి వచ్చేసింది. ఎస్, అమ్జద్ ఖాన్ గారు అనమాట. అసలు హిందీ సినిమా హిస్టరీలోనే విలన్ అని అనగానే గుర్తొచ్చే పేరు అనమాట అది. అండ్ స్పెషల్ గా గబ్బర్ సింగ్ క్యారెక్టర్, ఆ ఒక్క పాత్రలోని ఆయన ఇండియన్ సినిమాలోనే ఒకటిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. కానీ ఆయన విలన్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఎన్నో మంచి మంచి రోల్స్ చేశారు, బట్ ఈ పాత్రతో

ఎక్కువగా గుర్తున్నారనమాట. సో మరి హీరోని గుర్తుపెట్టుకునే సినిమాలు ఉంటాయి, కానీ విలన్ ని మర్చిపోలేని సినిమా అంటూ ఉంటే అది షోలే. అందులో గబ్బర్ సింగ్ క్యారెక్టర్, అందులో యాక్ట్ చేసిన అమ్జాద్ ఖాన్ గారు అనమాట. సో మరి ఆయన వర్ధంతి రోజు, మరి బాలీవుడ్ కి సంబంధించిన ఏదొక ముఖ్యమైన రోజు అనమాట. అండ్ ఆల్సో సో మరి నెక్స్ట్ రామాయణ ట్రైలర్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చేసింది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఊపిరి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

అనుకునిగా ఒక రాజు మూవీ నుంచి నవీన్ పోల్ శెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే వినేశారు. సో మరి మ్యాటర్ ఏంటంటే, నితీష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి సినిమా రామాయణ వస్తోంది కదా, దానికి సంబంధించిన ట్రైలర్ ఎల్లుండి డిజిటల్ గా రిలీజ్ చేయబోతున్నారట. అలాగే 30th న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ సినిమాతో పాటు థియేటర్లలో కూడా ఈ ట్రైలర్ టెలికాస్ట్ అవుతుందన్నమాట. అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకొక విషయం ఏంటంటే, మనకి ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. సో మరి రీసెంట్ గా శ్రీలంక షెడ్యూల్ ఫినిష్ చేసేసుకుని హైదరాబాద్ లోని RFC లో ల్యాండ్ అయిపోయింది అనమాట టీమ్. సో మరి అక్కడైతే ఒక పెద్ద సెట్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేయబోతున్నట్టుగా టాక్ అయితే నడుస్తుంది. సో మరి విజువల్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అట, అది మ్యాటర్. ఓకే, సో మరి చూడబోతుంటే పార్ట్ 1 ఒక రేంజ్ లో రాబోతుందని నాకు అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, టైం ఉంది కదా ఇంకా. ఓకే, రైట్ నౌ మరి స్టూడియోలో టైం మాత్రం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం FM న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम नेनु मणिश्री। భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశానికి శాస్త్ర సాంకేతిక పరంగా అబ్దుల్ కలాం ఎన్నో విజయాలను అందించారని సీఎం అన్నారు. ఆధునిక భారతదేశపు గొప్ప జాతి నిర్మాతలలో అబ్దుల్ కలాం ఒకరని పవన్ చెప్పారు. రాష్టంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సుమారు 1900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట ప్రభుత్వం విడతల వారుగా చెల్లిస్తోందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఖరీఫ్ 2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, వాటి ఎగుమతులు, వివిధ దేశాలతో రాజకీయ సహకారం, ఇలా అన్నిటా మన దేశం నిరంతరం సరికొత్త శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం భారత నౌకాదళంలో ప్రవేశించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి రూపకల్పన దేశీయంగానే జరిగిందని, ఆత్మనిర్బర భారత్ బలం పెరుగుతోందని చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని 8వ వార్డులో రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కులసి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జలాశయాల్లో నీటి కొరత కారణంగా ఇప్పటికే వేసిన పంటలను కాపాడాలని, ఇందుకోసం కాలువల ద్వారా నీరందించడంతో సహా తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కులువైన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఈ రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అమ్మవారు కూరగాయలు, పండ్లు అలంకరణలో శాకంబరిదేవిగా దర్శనమిస్తారు. శాకంబరిదేవి అవతారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటీ

పెట్టారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రపంచానికి తెలిపేలా 30 సెకండ్ల రీల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29 లోపు రీల్స్ ను పోస్ట్ చేయాలని చెప్పింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: KFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, స్టూడియోలో టైం 12:04:25 అయిపోయింది. మనం ఇంటర్పోయా మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే శృతి. జనరల్ గా అంటే మనకి కళలు వస్తూ ఉంటాయి కదా, కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే ఆ కళలు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సపోజ్ మన కళల్ని రికార్డ్ చేసి తర్వాత దాన్ని ఒక సినిమాలో ప్లే చేయొచ్చు అనే ఆప్షన్ ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా, అసలు వినటానికి క్రేజీగా ఉంది కదా ఈ థాట్. బట్ మీకు విషయం తెలుసా, ఇది జరగబోతోందిట త్వరలో. సో ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం చిరునవ్వుతో సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ చిత్ర పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

రాజుగారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉన్ని కృష్ణ నేను సుజాత పన్ను సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు టైమ్ సినిమా నుంచి. సో మరి మ్యాటర్ ఏంటంటే కళల్ని మనం రికార్డ్ చేసుకుని మళ్లీ మనం ప్లే చేసుకుని చూడటం కుదురుతుందా లేదా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ తెగ వైరల్ అయిపోతుందన్నమాట. జపాన్ రీసెర్చర్స్ కొంతమంది ఇంకా ఏఐ కలిసి మన బ్రెయిన్ స్కాన్స్ ని యూజ్ చేసి మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ యాక్టివిటీని అనలైజ్ చేసి ఈ కళల్ని రికార్డ్ చేస్తారు. సో మళ్లీ మనం ప్లే చేసుకుని చూడొచ్చు అని చెప్పేసి. కానీ మనం చూసిన వైరల్ న్యూస్ లో లాగా కంప్లీట్ గా మన కళల్ని వీడియోలాగా ప్లే చేసుకోవడం ఇంకా పాసిబుల్ అవ్వలేదు. కానీ కొన్ని ఇమేజెస్ ని కొన్ని ఆబ్జెక్ట్స్ ని బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ని బట్టి ఊహించగలుగుతున్నారట సైంటిస్టులు. అది కూడా లిమిటెడ్ యాక్యురసీతో అనమాట. అఫ్కోర్స్ కళల మీద రీసెర్చ్ మాత్రం ఎగ్జైటింగ్ స్టేజ్ లోనే ఉంది. సో చాలా టెస్ట్లు అవి జరుగుతున్నాయి, ఇంకా ఇంకా రీసెర్చ్ కూడా చెయ్యాలి ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. సో ప్రస్తుతానికి మన కళలు మాత్రం మన మైండ్ లోనే ఉన్నాయి, ఇంకా ప్లే చేసుకునేలాగా ఒక వీడియో లాగా అవ్వలేదు. ఓకే, అది మ్యాటర్. సో ఫ్యూచర్ లో పాసిబుల్ అయితే మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ అప్పుడు మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, సో అదనమాట సంగతి. సో మనం నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అనురాగ్ కులకర్ణి అండ్ చిన్మయి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అర్జున్ సురవరం సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

సన్నీ అమర్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్జిత్ సింగ్ పైన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు ఓం విభూష్ మూవీ నుంచి అనమాట. సో మరి మనం చాలా సార్లు అండి చెట్లు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అని విన్నాం కదా, కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇంకొక కొత్త విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇటలీ దేశంలో ఉత్తర భాగంలో ఒక ఫేమస్ పర్వతాలు ఉన్నాయి డోలమైట్స్ అని చెప్పేసి, అదంతా ఒక మౌంటైన్ రేంజ్ అనమాట, అంటే పర్వత శ్రేణి అంటారు కదా అలాంటి ఒక పర్వత శ్రేణి. సో అక్కడ చాలా దట్టమైన ఎప్పుడు పచ్చగా ఉండే కోనిఫర్ చెట్లతో ఉండే స్ప్రూస్ అడవులు ఉంటాయి. అక్కడ

సైంటిస్టులు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దేని మీద? చెట్ల మీద, చెట్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. సో అక్కడ విషయం ఒకటి బయటపడింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తర్వాత, మరి ఎగ్జాక్ట్ గా 12:30కి బ్రేక్ వచ్చేసింది కదా మనకి న్యూస్ బ్రేక్. ఆ తర్వాత మళ్ళీ మీకు తెలుసాలో కంటిన్యూ చేద్దాం మన రీసెర్చ్ గురించి. రైట్ నా మీ అందరికోసం సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: मैं कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं. ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है. मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं. ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है.

0: అయితే సభలో ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్బంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యకుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
1: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: పేపర్ లీక్ జరిగి ఏ సంఘటన ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలున్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయ యంత్రాంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజ్ల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచిపేయడం గాని, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గాని సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ

చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ది చేయడానికి ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ది, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25వ తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరైదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్టంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నంబర్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మరి మనం ఎక్కడ ఆగాం? చెట్లు కమ్యూనికేషన్ స్కిల్స్, దాని మీద రీసెర్చ్, ఇటలీ దేశంలో డోలమైట్స్ పర్వతాల దగ్గర. ఇక్కడ కదా మనకు బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా స్ప్రూస్ అంటేనండి చల్లని ప్రాంతాల్లో పెరిగి సంవత్సరం మొత్తం

మంచిగా ఉండే ఒక రకమైన ఎవర్ గ్రీన్ చెట్టు అనమాట. ఓకే, సో అలా అనుకోండిక, అలాంటి స్ప్రూస్ అడవులు ఇటలీలో డోలమైట్స్ పర్వతాల దగ్గర ఉన్నాయి. అయితే అక్కడ చెట్ల మీద పరిశోధన జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి గ్రహణాలు ఉంటాయి కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సో 2022లో సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందే చెట్లు ఒకేలాగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇవ్వడం కనిపించిందిట. ముఖ్యంగా మనకి పాత చెట్లు ఉంటాయి కదా, అంటే ఓల్డ్ ట్రీస్ ఉంటాయి కదా, అవి ఇంకా స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయట. సో దీన్ని బట్టి సైంటిస్ట్లే ఒక డెసిషన్కి వచ్చేసారనమాట. అడవుల్లోని చెట్లన్నీ ఒకదాంతో ఒకటి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఎవడో సినిమా నుంచి సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామయోగి శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జీ శృతి.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి చెట్లు మాట్లాడుకుంటున్నాయి, ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అని చెప్పేసి ఎక్కడా గట్టి ప్రూఫ్ అయితే లేదు. మరి రీసెర్చ్ లో కనిపించిందంతా కూడా కోఆర్డినేషన్ లో జరిగిన ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ మాత్రమే అని చెప్పేసి, లేకపోతే మరి అది ఎన్విరాన్మెంటల్ చేంజ్ వల్ల జరిగిందా, లేకపోతే కమ్యూనికేషన్ నిజంగానే జరిగిందా అని ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతోందిట. సో అది పక్కన పెట్టేస్తే, అడవుల్లోని చెట్లని మాత్రం ఒక కనెక్టెడ్ లివింగ్ సిస్టమ్ లాగా చూడాలి అనే ఒక ఐడియాకి మాత్రం బలం వచ్చిందనమాట ఈ రీసెర్చ్ వల్ల. ఏమంటారు, అసలు నిజంగా తెలుసుకోవాలే కానివ్వండి, మన ప్రకృతిలో చాలా ఉంది, మనం అలా అలా అలా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది పక్కన పెడితే, టాబేలే కదా అని చిన్న చూపు చూసామో అంతే సంగతులు. ఏంటి ఇప్పుడా అని భయపడుతున్నారా? బట్ ఇప్పుడు కాదు, ఒక 5-10 మిలియన్ల సంవత్సరాల క్రితం అనమాట. జనరల్ గా మనకి తాబేలు ఎలా తెలుసు? బుజ్జిగా నెమ్మదిగా సైలెంట్ గా ఉండే ఒక జీవి, దానివల్ల పెద్దగా ప్రమాదం అయితే ఉండదు మన మనిషి జాతికి. కానీ ఇదే తాబేలు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం మనల్ని తినేసినా తినేసి ఉండేది, అది చెప్పలేము అనమాట. కానీ ఏమిటి ఎందుకలా అనేది ఈ ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఇవాళ బర్త్డే స్టార్ వంశీ పైడిపల్లి గారు సినిమా బృందావనం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ రాజుగారి గది 2 అనమాట. సో మరి యాక్చువల్ గా ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద మంచినీటి తాబేలు ఏదైనా ఉంది అంటే అది స్టిపెండమస్ జియోగ్రాఫికస్ అనమాట. సౌత్ ఆఫ్రికాలో జీవించిన ఫ్రెష్ వాటర్ తాబేలు ఇది. సో దాని షెల్ ఒక్కటే 2 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండేదట, అంటే ఆల్మోస్ట్ మన ఒక చిన్న కారు వెడల్పుకి దగ్గర సైజ్ అనమాట. దాని అవశేషాలు దొరికాయట శాస్త్రవేత్తలకి. సో దాన్ని బట్టి ఇది 13 నుంచి 15 మిలియన్ల సంవత్సరాల మధ్యలో జీవించింది అని డిసైడ్ చేశారనమాట. అండ్ ఇది మనుషుల్ని తినేసేంత కెపాసిటీ దీనికి ఉందో లేదో కానీ దానికి దొరికిన రకరకాల చిన్న జంతువుల్ని మాత్రం తినుండొచ్చు అని నమ్ముతున్నారు మన శాస్త్రవేత్తలు. సరే ఇది వినగానే నాకేమనిపించింది తెలుసా, డైనోసార్లతో జురాసిక్ పార్క్ సినిమా తీశారు, గొరిల్లాలను పెట్టి కింగ్ కాంగ్ సినిమా తీశారు, షార్క్స్ ని పెట్టి ద మెగ్ సినిమా తీశారు. సో అలానే ఒక పెద్ద తాబేలు కాన్సెప్ట్ కనుక తెలిసిందే అనుకోండి, జియోగ్రాఫికస్ అనే ఒక సినిమా వచ్చినా వచ్చేసింది, తీసినా తీసేస్తారు చెప్పలేం కదా. వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. Thank you.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागत, नेनु मणिश्री। దేశానికి శాస్త్ర సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి మిజైల్ మ్యాన్గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన ధైర్యవంతులైన పురుషులు మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం చూసే ప్రతి ప్రశాంతమైన సూర్యోదయానికి చీకటి వేళల్లోనూ మేల్కొని ఉండే జవాన్ల ధైర్యమే కారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట మానవ వనరుల అభివృద్ది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కృష్ణా జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. కంగిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం కంకిపాడులో జరిగే పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొంటారు. విద్య, గ్రామీణాభివృద్ది, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్రాభివృద్ది కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలో సుమారు 36 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించారు.

సంబంధించిన మండల విద్యాశాఖ కార్యాలయ భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కులువైన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆ కనకదుర్గ అమ్మవారు కూరగాయలు పండ్లు అలంకరణలో శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. శాకంబరి దేవి అవతారంలో ఉన్న ఆ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 13 అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం వింటిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, ప్రతి విజయం వెనుక ఒక కనిపించని పోరాటం ఉంటుంది. ప్రతి లెజెండ్ వెనుక వెలకట్టలేనంత కష్టం, శ్రమ ఉంటాయి. ఎస్, మరి ఈ రోజు మనం మాట్లాడుకునేది అలాంటి అవరోధాలని దాటి వచ్చిన ఒక ధీరా గురించే. సో ఆవిడ మరెవరో కాదు, మన కేఎస్ చిత్ర గారు అనమాట. కేరళలో ఒక సింపుల్ ఫ్యామిలీలో పుట్టారు. ఇంట్లో ఎటువంటి లగ్జరీ లేదు, డబ్బు లేదు, కానీ సంగీతం అనే సంపద కావలసినంత ఉంది. తన ఫాదర్ కృష్ణన్ అయ్యర్ గారు మ్యూజిక్ టీచర్ కాబట్టి ఇంట్లో క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్, అప్పుడప్పుడు స్కూల్ కాంపిటీషన్స్, మళ్లీ ప్రాక్టీస్, పండుగలు వచ్చినా హాలిడేస్ వచ్చినా ఎప్పుడో ప్రాక్టీస్, ఇవన్నీ కూడా ఆవిడ లైఫ్లో పార్ట్గా మారిపోయాయి. మరి సక్సెస్ అయితే ఎవరికి ఊరికే రాదు కదా, దాని వెనుక ఎంతో త్యాగం ఉంటుంది, శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే కేఎస్ చిత్ర గారు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిపించుకునే స్థాయికి ఈరోజు ఎదిగారు. మరి టాలెంట్ అనేది దేవుడిచ్చిన వరమే, కానీ ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మనదే. ఇదే చిత్ర గారు మనకి నేర్పించిన ఫస్ట్ లెసన్. సో మాట్లాడుకుందాం మన చిత్ర గారి జర్నీ గురించి. ఈరోజు మరి స్పెషల్గా రైట్ నౌ మీ అందరి కోసం బాంబే సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఖడ్గం సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి యాక్చువల్ గా అండి, చిత్ర గారి వాయిస్ అనగానే మనకి చాలా పాటలు గుర్తొస్తాయి. కొన్ని పాటలు మనల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తాయి, కొన్ని మనకి అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి, కొన్ని పాటలు ఈ లైఫ్ ఎంత అందమైందో గుర్తు చేస్తాయి, ఇంకొన్ని పాటలు మన బాధ్యతను మనకు గుర్తు చేస్తాయి. సో అదే కదా ఒక సింగర్ పవర్ అంటే. మరి మన చిత్ర గారైతే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, పంజాబీ ఇలా చెప్పుకుంటూ వెళితే 20 భాషల్లో, ఎన్నో భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. కానీ మీకు విషయం తెలుసా, చిత్ర గారికి కూడా మొదట్లో స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువగా ఉండేదిట. కానీ ఆ భయాన్ని తన కాన్ఫిడెన్స్ గా మార్చుకుని ఇన్ని వేల పాటలు పాడి మన మనసుల్లో స్థానం సంపాదించారు. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషిలో ఏదో ఒక భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన గోల్స్ ని మన భయాలు కాదు మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి. అండ్ భయం తలుపులు మూసేస్తే మన కాన్ఫిడెన్స్ అవకాశం అనే ఒక కొత్త తలుపుని తెరుస్తుందిట. సో మరి చిత్ర గారు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు. కళలే ఉందండి, ఎవరైనా ఈజీగా కనేస్తారు, నేను ఒక సింగర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇలా ఎంతో మంది ఎన్నో కళలు కంటూ ఉంటారు. కానీ ఆ అయ్యే ప్రాసెస్ లో వచ్చే కష్టాలు ఫేస్ చేయాలంటే మాత్రం చాలా ఓర్పు కావాలి. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి సింగర్ లాగే చిత్ర గారు కూడా వెయిటింగ్ ని ఫేస్ చేశారట. పెద్ద పెద్ద అవకాశాలు రాలేదు, చిన్న ఛాన్సెస్ వచ్చాయి, కోరస్ రికార్డింగ్స్ అని, ఆడిషన్స్ అని, ఎదురుచూపులని, ఇవన్నీ కూడా చిత్ర గారు ఫేస్ చేశారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోవాలి అనుకోలేదు, అసలు థాట్ కూడా రాలేదు ఆవిడికి. లైఫ్ లో మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కదా, నా టైం మాత్రం రావట్లేదు అని. కానీ చిత్ర గారు లాంటి వారి జర్నీ చెప్పేది మనకేంటో తెలుసా, నమ్మకం, ప్రేమ, జీవితం మీద ఆశ ఎప్పటికీ వదలకూడదు. అదే ధీర స్పిరిట్ అనమాట. సో నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గాయం సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరొక దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ నుండి. 2:30 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00 కష్టపది నాటికతో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కొందల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవోత్సవాలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజాసేవల అందుబాటు, వివిధ పథకాల అమలు పురోగతిని పరిశీలించనున్నారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ పాత్రపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొంటూ,
1: వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. సినిమా అంతటిని ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషన్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే హీరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం మాట వారు చెప్తున్నారు.

0: భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన మిసైల్ మ్యాన్గా కలాం చిరస్మరణీయులని పేర్కొన్నారు. నిరాడంబరత, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన విశేష ఆదరణ పొందారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష రక్షణ రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా, ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతల్లో ఒకరిగా అబ్దుల్ కలాం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, అబ్దుల్ కలాం దార్శనికత విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీర ఆంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించారు. కొండపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీర ఆంజనేయస్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమనుంటే, త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలుంటే వాటన్నిటినీ తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. రెండు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి గురించి తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
0: విద్య, గ్రామాభివృద్ది, పారిశుద్ధ్యం వంటి ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపేట మండలంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన కార్యాలయం ద్వారా విద్య, పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీలకు 25 3-చక్రాల బళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTCని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశల వారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే విమానాశ్రయ ప్రయాణికుల కోసం సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరీ దేవ ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కనకదుర్గామ్మవారు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించిన శాకంబరీ దేవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకంబరీ దేవ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉండడంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
2: శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనమివ్వడం అనేది భక్తులు చాలా మంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కదంబ ప్రసాదం

0: స్వీకరించడానికి కూడా చాలా మంది భక్తితో వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాం.
1: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు నిర్దేశిత సేవా గడువు ఎస్ఎల్ఏ దాటకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నాణ్యమైన పరిష్కారం అందించాలని, అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారాన్ని గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించే లక్ష్యంతో 3 ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం 1900 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకుండా వదిలేసిందని, ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యను వివరించామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడ పత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్, ఐ మీన్ 32 మినిట్స్ కూడా అయిపోయింది. సో మనం ఎంటైపోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సందడే సందడిలోకి. సో మరి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ షోలోకి అందరికీ కూడా. అండ్ నాకు లాగే చాలా మంది విషెస్ పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో నంద్యాల నుంచి పాష ఎలా ఉన్నావు అక్క అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండే సండర్కి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ వెల్కమ్ టు సందడే సందడి మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి.

నుంచి మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరం నుంచి హాయ్ అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు బాగున్నారు అంటూ మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సకుబాయి మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్. సో మరి ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఒక బ్యూటిఫుల్ వీకెండ్ ని అలా సెలబ్రేట్ చేసేసుకుని మళ్ళీ మండేలోకి అలా వచ్చేసాను అనమాట సూపర్ జోష్ తోటి. అండ్ మీరు కూడా అలానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఆల్సో మన గేమ్ షోలో కూడా వచ్చేసాం కాబట్టి ఈ రోజు ప్రశ్నలు ఏమిటి, మా సమాధానాలు ఎలా ఇవ్వాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, సో వచ్చేస్తున్నా స్ట్రైట్ గా పాయింట్ లోకి. సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అదొక పేరు, ఆ పేరుతో ఒక తమిళ హీరో ఉన్నారు, అదే పేరుతో సినిమా కూడా ఉంది, అది ఏమై ఉండొచ్చు? మన తెలుగు సినిమా ఉందన్నమాట, ఒక తమిళ హీరో పేరే మన తెలుగు సినిమా పేరు, అది ఏ పేరు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి నాని పాటతో వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

చిత్రలహరి సినిమా నుంచి ప్రేమ వేనల సాంగ్ విన్న తర్వాత 242 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి షో టైం. సో మరి నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే మువ్వమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు, టీ శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం అని చెప్పేసి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు.

వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్, అండ్ మరి నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పాష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గుడ్ ఆఫ్టర్నూన్ హౌ ఆర్ యూ అంటూ ప్రవళిక మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. సో రైట్ ఆన్సర్ మీద కూడా. అండ్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అక్కరపాకు నుంచి రమా గారు సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ బోగారం మండలం అన్నమాట. ఓకే సో రామన్నపేట డిస్టిక్ట్ యాదగిరి భువనగిరి నుంచి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. సో మై నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గోలకాంత్ దొడ్డి నుంచి ఓకే సో పాతింటి ఎల్లప్ప జయమ రమేష్ బాబు సుమలత గజని ఇంకా సింగమా డబ్బింగ్ సినిమాలు అడగలేదండి. నేనేమంటున్నా అంటే ఒక తమిళ హీరో పేరే మన తెలుగు సినిమాలో ఒక సినిమాకు ఉంది, ఆ పేరేంటి అని అడిగానమాట. సో ఇక్కడ చాలా ఆన్సర్స్ వచ్చాయి కదా, అన్ని కొంతమంది ఒకటేలా పంపించారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు, బట్ అన్నీ కూడా రైట్. సో అవన్నీ ఉన్నాయి. ఓకే ఒక తమిళ హీరో పేరు మన తెలుగు సినిమా పేరు ఒకటే. సో అది ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి చెప్పమన్నాను, అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ ఆహా సూపర్ మీరు ఎగ్జాక్ట్ గా నా ఆన్సర్ ని గెస్ చేశారు, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ పంపించారు. అనుకుంటే అక్కర్లేదు, రైట్ ఆన్సరే. అనంతపురం నుంచి అనురాధ టూ ఆన్సర్స్ పంపించారు, వెరీ వెరీ నైస్ మీరు కూడా. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి టూ ఆన్సర్స్ పంపించారు, రెండు కూడా రైటే. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు, బ్యూటిఫుల్. మీరు ఇంకొకటి యాడ్ చేశారు కొత్తది, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇదా అదా ఓకే శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి అనమాట. సో రేడియో రావడం, రేడియో స్టేషన్ రావడం లేదు అంటూ మెసేజ్ చేశారు. మరి మీరు మెసేజ్ ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ కొంచెం ఎప్పుడప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం వచ్చేస్తుంది శిరీష. అండ్ మీరు పంపిన ఆన్సర్స్ కూడా రైటే. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామల్ల చినమస్థానరావు, దామల్ల పెదమస్థానరావు గారు ఓకే మీరు అడిగిన ప్రశ్న విన్నాను అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఎక్కడండి, అచ్చచ్చో. అండ్ నెక్స్ట్ రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి శృతి మేడం అంటూ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడే సందడికి స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఆహా 1 2 3 ఆన్సర్స్ వచ్చేసాయి, వెరీ నైస్. నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వల్లి, ఇది మొత్తం ఒకటే పేరా రెండు పేర్లు అనుకుంటా నాకు తెలుసు కదా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదిర్ వీరేష్ రాజోల మండలం నుంచి మూడు ఆన్సర్స్ వచ్చినాయి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంకొకసారి రిపీట్ చేసిన తమిళ హీరో పేరు మన సినిమా తెలుగు సినిమా పేరు ఒకటే, అది ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు పంపించండి. రైట్ నౌ క్రిమినల్ సినిమా నుంచి మన చిత్రమ్మ గారు పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ చేసింది.

ఎస్పీ బాలు గారు ఆయన చిత్ర పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు క్రిమినల్ సినిమా నుంచి. సో మరి మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ మెసేజ్ మనకి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భోన్ చేశారా శృతి గారు అట. ఓకే, భోన్ చేస్తేనే ఈ వాయిస్ వచ్చేదండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్ స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అనమాట, రైట్ ఆన్సర్స్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఓకే, ప్రశ్న ఏమిటి అని అడుగుతున్నారు, రెండు సార్లు రిపీట్ చేశాను ఆల్రెడీ. ఎనీవేస్ నెక్స్ట్ కామతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రావణ్ ఓకే దళపతి అని పంపించారు, ఏమిటి మీరు ఓకే సగం పేరా, ఓహో వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భానిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే మాకు కూడా విజయవాడ స్టేషన్ రావడం లేదు, పది నుంచి ఈ ఛానల్ పెడితే అని చెప్పేసి మెసేజ్ చేశారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే సో మరి ఇది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఉండాలి, మరి నాకు కూడా ఐడియా లేదు, నేను కనుక్కున్నా తప్పుకున్నా. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దామల్ల చిన్నమస్తానరావు గారు, దామల్ల పెదమస్తానరావు గారు మంగళగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోల్లక అందొడ్డి నుంచి రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్స్ శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు, టూ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆర్కే రాజు ఫ్రమ్ గుంతకల్ రైట్ ఆన్సర్. రాజోల్ మండలం వీవస్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ శరణ్ సరళ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా పంపించారు రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్ మంత్ నుంచి మెసేజ్ చేయలేకపోయాను. ఓకే సో ఓకే సో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అంటున్నారా. ఓకే ప్రవళిక, ఎస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చీలవంచి గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా అనమాట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే వెరీ నైస్. సో అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి, ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్, క్వశ్చన్ ఇంకోసారి అడగండి వినలేదు అంటూ కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపించారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే తేజ వేదాంత్ మౌనిక ఫ్రమ్ చెన్నై రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ అనసూయ అమ్మ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్స్. అండ్ ఆల్సో పూజార్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే సో ముస్తాబాద్ నుంచి అనమాట చిన్ని విమల రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అనుకుంటూ కున్నతులు సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఓకే నంద్యాల పార్ష కూలీ ఏమిటి పార్ష అచ్చో. నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే మహారాష్ట్ర నుంచి అనమాట సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్ చంద్రబాయ్ నాగమణి నరేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్. సో మరి చాలా మంది ఆన్సర్స్ పంపించారు, వెరీ వెరీ నైస్. అండ్ అందరూ కరెక్టే. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే సూర్య విక్రమ్ విజయ్ ఆర్య స్టాలిన్ ఇవన్నీ వచ్చేసాయి. సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే, సూపర్. మరి నేను అనుకున్న ఆన్సర్ ఏంటో తెలుసా, అర్జున్ అనమాట. అర్జున్ అయితే ఒకళ్ళిద్దరు పంపించారంతే. సో అర్జున్ సినిమా, మన మహేష్ బాబు మూవీ ఉంది కదా, అదనమాట మ్యాటర్. అండ్ అర్జున్

0: హీరో, యాక్షన్ కింగ్ ఉన్నారు. సో అదనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్తాను, ఒక సింపుల్ గా ఫన్నీ స్టోరీ ఒకటి, దానికి మీరు సరదాగా ఒక టైటిల్ పెట్టాలి. ఓకే, సో మరి ఏంటంటే, ఒక దొంగ ఒక రాత్రి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. చాలా కష్టపడి బీరువా ఓపెన్ చేశాడు. ఆ బీరువాలో ఏమీ లేవు, ఒకే ఒక్క చీటీ ఉంది. దాంట్లో ఏమని రాసిందంటే, డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి, టైం వేస్ట్ చేసుకోకు అని ఉంది. సో దొంగ ఏం చేశాడు, నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సో మార్నింగ్ వచ్చేసరికి ఆ ఇంటి ఓనర్, ఇంట్లో బీరువా తను రాసిన చీటీతో పాటు ఇంకో చీటీ కూడా ఉంది, బట్ ఇంట్లో చూస్తే ఎక్కడ ఒక్క వస్తువు కూడా లేదు. సో అతను రాసిన చీటిలో, అంటే దొంగ రాసిన చీటిలో ఏముందంటే, డబ్బులు బ్యాంకులో ఉండొచ్చు కానీ సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి కదా అని, అంటే ఇల్లంతా ఖాళీ చేస్తున్నాడు అనమాట, మొత్తం ఊడ్చేశాడు. సో మంచి తెలివైన దొంగ కదా. సో ఇది స్టోరీ. మరి ఇప్పుడు ఈ స్టోరీకి టైటిల్ మీరు పెట్టాలి. సో తెలివైన దొంగ అని ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఈ స్టోరీకి మీరు ఆ టైటిల్ పెట్టడానికి లేదు, మీరు ఊహించి ఇమాజిన్ చేసి క్రియేటివ్గా ఫన్నీగా ఇంకా ఏదైనా రకరకాలుగా మీరు ఏ టైటిల్ పంపిస్తారో నాకు పంపించేసేయండి. ఓకేనా? సో రైట్ నౌ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 3:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేమందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. సో స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ పై ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి గోడపత్రిక, లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఏ భాషలో రూపొందించిన మంచి సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పాదసారథి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి ఈరోజు పర్యటించారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మంత్రులు డోలా, శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుట్టిపాటి రవికుమార్ ఈరోజు పర్యటించారు. కొండాపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్టంలో దశలవారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని చెప్పారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ రోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన కలాం మిసైల్ మ్యాన్గా చిరస్మరణీయులని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారాన్ని గుర్తించామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.

0: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
0: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఉన్ని మీనన్ గారు అండ్ మన చిత్ర గారు అండ్ మనో అండ్ కోరస్ బ్యాండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యార్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రాజశ్రీ గారి లిరిక్ అనమాట. లవ్లీ సాంగ్ తిరుడా త్రిడా. అదేనండి మన దొంగ దొంగ సినిమా నుంచి విత తర్వాత మన స్టూడియోలో టైం 3:10 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ రాజశ్రుతి అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ అంటే ఒక స్టోరీ చెప్పాను దానికి ఒక టైటిల్ పెట్టండి అన్నాను కదా, సో ఇక్కడ వచ్చాయి కదా టైటిల్స్. ఓహోహోహో అసలు సూపర్ అనమాట. సో వినిపిస్తాను ఒక్కొక్కటి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఫస్ట్ అయితే మన దొంగ స్టోరీకి టైటిల్ కరువులో కళాకారుడు అని పెట్టారు పెట్టారు. ఓకే మరి నెక్స్ట్ మెసేజ్ డి వెంకటేశ్వర గారు నంద్యాల నుంచి అనమాట, మంచి దొంగ అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ వివి రెడ్డి గారు టిట్ ఫర్ టాట్. యాక్చువల్గా వివి రెడ్డి గారు నేను కూడా ఈ స్టోరీ చదివినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్గా చదివినప్పుడు ఇదేదో టిట్ ఫర్ టాట్లా ఉంది అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అదే టైటిల్ పంపించారు మీరు, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి దొంగనే అంటున్నారు. నెక్స్ట్ అయితే పెడన జోగానంద్రో కాలనీ అనమాట అప్పలరాజు గారు, అల్లరి దొంగ బ్రాకెట్లో ఎప్పటికీ దొరకడు. ఓహో నేను టైటిల్ మాత్రం అడిగితే సబ్ టైటిల్ కూడా వచ్చింది. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల నుంచి పార్ష కామెడీ రౌడీ అంటారు. ఓకే నెక్స్ట్ అయితే చిలిపి దొంగ అట కున్నూతల సునీల్ పంపించారు ఈ టైటిల్ని. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి టక్కరి దొంగ మోసపోయిన ఇంటి ఓనర్ ఒక పెద్ద టైటిల్ పంపించారు అనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఆహా సూపర్ మీరు అసలు. నెక్స్ట్ మెసేజ్ మాధవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట, ఇల్లు ఖాళీ. ఓకే యాక్చువల్గా మీ పేరు విన్నప్పుడు నాకు మన సిద్ధార్థది గృహం సినిమా అని ఒకటి ఉంటుంది, ఆ సినిమా టైటిల్లోనే ఒక మంచి ఎగ్జైట్మెంట్, అది మంచి హారర్ స్టోరీ అనమాట. సో మనం కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలంటే ఖాళీ తీసేసి ఇల్లు మాత్రం వదిలిపెట్టాం అనుకోండి, ఆడియన్స్లో ఏమైంది ఆ ఇంట్లో ఏమైంది అనే ఒక ఆతృతిని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు మాధవి గారు? సో మరి ఇల్లు తాపేద్దాం మన టైటిల్ని. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుంచి అనమాట ఎం నరేష్ గారు.

అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. దొంగ బంగారం దొంగతనం చేయడానికి వచ్చాడు అట. ఇది టైటిలా, లేకపోతే మీరు స్టేట్మెంట్ చెప్పారా, లేకపోతే ఆ దొంగ దానికి వచ్చాడు మీరు ఫిక్స్ అయ్యారా? నాకైతే అర్థం కాలేదు. బట్ ఇక్కడ దొంగ బంగారం దొంగతనం చేయడానికి వచ్చాడు కానీ అక్కడ ఏవి దొరకలేదు. ఓకే, అది కదా ట్విస్ట్ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి జయన్న. దొంగ బీరువా అట. అచ్చో, మీరు బీరువాని తిట్టారా దొంగను పొగిడారా? నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, బ్యూటిఫుల్ టైటిల్ ఇది. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సులోచన గారు. నెక్స్ట్ గోలకాన్ దొడ్డి నుంచి అనమాట పాతి.

ఓకే ఓకే. ఉన్న మొత్తం ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ వాడేశారు అనమాట మీరు, ఒక బీర్వాన్ తప్పితే. ఏమంటారు రమేష్ బాబు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి నుంచి అనమాట, భలే దొంగ అని పంపించారు. రమాదేవి ఇసుకపల్లి నుంచి టక్కర్ దొంగ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే టైటిల్ పంపించారు అనమాట. నెక్స్ట్ అతి తెలివి దొంగ అట దేవసేన తిరుపతి నుంచి అదృష్ట దొంగ అట, ఇది కరెక్ట్ ఏమో, ఎందుకంటే ఇంట్లో సామాన్లన్నీ తీసుకెళ్లాడు కాబట్టి. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, నెక్స్ట్ లెవెల్ దొంగ లేదా అప్డేటెడ్ దొంగ అట. ఓహో, జెన్జీకి తగ్గ టైటిల్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ డివి సుబ్బారావు గారు, శ్రీదేవి దొంగ మజాక అంటూ పంపించారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు, డబ్బులు బ్యాంక్ లో సామాన్లు నా దగ్గర అని చెప్పి పంపించారు. మొత్తం రివీల్ చేస్తారండి మీరు, స్టోరీని అంతా టైటిల్లో చెప్పేశారు అంతే. ఓకే, నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి, ఎంతే దొంగనా, ఏమిటండి ఈ టైటిల్, అర్థం అయ్యి అవనట్టు అవనట్టు అవుతున్నట్టు ఏదోగా ఉంది అశోక్. ఎనీవేస్, దొంగ అయితే అర్థమైంది, ఆ ముందు పదం ఏంటో అర్థం కాలేదు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి అనమాట. ఓకే, నేను ఓనర్ స్మార్ట్ దొంగ గ్రేట్ అని పెడతాను. ఆహా, స్మార్ట్ దొంగ, ఓకే ఓకే ఓకే, ఓనర్ స్మార్ట్ దొంగ గ్రేటా. ఇక్కడ రివర్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది, దొంగే స్మార్ట్ అండి. ఓకే, సో మై నెక్స్ట్ మెసేజ్, దొంగ గారు జిందాబాద్, అయ్యయ్యో మా ఇంట్లో అన్నీ పోయాయి అట, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గోపి పాటిబండ్ల నుంచి, ఓకే, ఎందుకంటే ఓకే మోసగాళ్ళకి మోసగాడు, ఎందుకంటే దొంగని వాళ్ళు మోసం చేద్దాం అనుకుంటే దొంగే వాళ్ళని మోసం చేశారు కాబట్టి. ఆహా, చాలా బాగుంది మీది టైటిల్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాల్ నుంచి, సూపర్ దొంగ అని పంపించారు. నెక్స్ట్ కిలాడి దొంగ అట కందికైపల్లి గ్రామం నుంచి శృతి పంపించారు. అండ్ నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, సో మీ ప్రశ్నకు సమాధానం, తెలివి మీరిపోయింది దొంగట. నెక్స్ట్ మెసేజ్, మస్కా దొంగ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి, చీటికి చీటి దెబ్బకు దెబ్బ బీరువా కాలి, ఆన్లైన్ సొమ్ము ఆఫ్లైన్ దొంగతనం అట, ట్విస్ట్ ఇచ్చేసిన దొంగల చీటి యుద్ధం. అయ్యా బాబాయ్, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి ఎన్ని టైటిల్స్ వచ్చాయంటే వెరీ నైస్. అసలు మీరు ఏం ఆలోచించారు, మొత్తం స్టోరీని మైండ్ లో పెట్టుకుని టక టక టక టైటిల్స్ తీశారు బయటికి, సూపర్ అండి మీరు అసలు. నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, దొంగల ముఠ దెబ్బకు మఠాషట. యాక్చువల్గా రాహుల్ ఇక్కడ ముఠా లేదు, ఓన్లీ దొంగే ఉన్నాడు, సో ఓన్లీ వన్ సింగిల్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, రమేష్ దొంతి అనంతపురం, తలదన్నేవాడు ఉంటే వాణి తన్నేవాడు ఇంకొకడు ఉంటాడ్రా అంట. ఇంత టైటిల్ సినిమా చెప్పేసరికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోవాలండి. నెక్స్ట్ పెద్దాపురం సెట్టిసూరి బాబు గారు, ఆ దొంగకి పేరు ఘరానా దొంగ అని పంపించారు. నెక్స్ట్ గద్దె మంకయ్య గారు, సూపర్ మ్యాన్ అని పంపించారు, మీరు దొంగకి కితాబ్ ఇచ్చారనమాట, వెరీ నైస్. నెక్స్ట్ పారిపల్లి శ్రీ శాంక్ వెల్లుల్ల నుంచి, గజ దొంగ అంటున్నారు. అండ్ నెక్స్ట్, ఏది దొరికితే అది దోచుకునే దొంగ అంట పాలెం పోలే గారు, ఆళ్ళకట్ట నంద్యాల జిల్లా నుంచి. ఓకే, తాడిని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడు అని కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. ఇంటికి సూపర్ దొంగ అని నేను టైటిల్ పెడతానండి అంటూ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించారనమాట. ఓకే, నెక్స్ట్ దొంగలే దొంగలు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్ కృష్ణ సంతోష్. ఓకే, ఇక్కడ ఒక దొంగే కదా, దొంగే దొంగ అని పెడదాం మనం. నెక్స్ట్ రాజోలి మండలం మాదిగుండు రాజేష్ ఫ్యామిలీ మెంబర్స్, దొంగలకే దొంగ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, నేను పెట్టే నేమ్ కత్తిలాంటి దొంగ అట, కత్తిలాంటి దొంగ కతన్నా కోనర్స్. ఆహా, సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాటి నుంచి, సూపర్ అండి మీరు, ఇద్దరిని పొగిడారు ఎవరిని వదిలిపెట్టకుండా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, తెలివైన దొంగ అంటున్నారు కాజు నుంచి నందం జగదీశ్వరరావు గారు, ఇంకా లక్ష్మి అనమాట. నెక్స్ట్ ముస్తాబాద్ నుంచి చిన్ని ఇంకా విమల, దొంగతో పెట్టుకోక టైటిల్ పేరు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడను నుంచి, హైటెక్ దొంగ. ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ, ఆ దొంగ పెద్ద గరానా దొంగ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దొరకని దొంగోడు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ ఇంకా నెక్స్ట్ మెసేజ్ అయితే వేముల పరశురాములు పద్మ రాజన్న నుంచి, ఓకే, మాకు స్టేషన్ రావట్లేదు అంటున్నారు. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న మంచి దొంగ అని పంపించారు. అమ్మయ్యా, చివరిలో ప్రశాంతంగా ఉంది టైటిల్, వెరీ నైస్. మొత్తానికి దొంగను అలా చేసి ఇలా చేసి ఎలానో చేశారు.

చివరికి వెరీ వెరీ నైస్ బ్యూటిఫుల్ టైటిల్స్ అందరివి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకే, 3:18 అయిపోయింది ఆల్రెడీ మన స్టూడియోలో టైం. సో మ్యాటర్ ఏంటంటే, టేస్ట్ అట్లాస్ 2026 అనేది ఒక కాంపిటీషన్ అనమాట. ఆ లిస్ట్ లో టేస్ట్ అట్లాస్ 2026 లిస్ట్ లో బెస్ట్ అని చెప్పి, టిఫిన్లలోనే ఇది ఇక బెస్ట్ అని చెప్పి ఒక ఒక టిఫిన్ కి బెస్ట్ టైటిల్ ఇచ్చారు. అది ఏ బ్రేక్ఫాస్ట్? ఓకే, ఇప్పుడు మనం ఇడ్లీలు, దోశలు, రకరకాల దోశలు, పూరీలు ఇన్ని తింటాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, ఇన్నిట్లోకి ఇది బెస్ట్ ఇన్ టేస్ట్ అని చెప్పి ఒక టిఫిన్ కి వచ్చేసింది అనమాట టైటిల్. సో ఆ టిఫిన్ ఏంటి? టేస్ట్ అట్లాస్ 2026 లిస్ట్ లో టాప్ గా పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏమిటి? ఇది నా క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్ కి పంపించేసేయండి. రైట్ నౌ కిష్కింద పురి సినిమా నుంచి ఈ లవ్లీ సాంగ్ ఎంజాయ్ లిసనింగ్.

రేడి సినిమా నుంచి నీరజ్ శ్రీధర్ దివ్య పన్న సాంగ్ అయితే విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ రామజోగే శాస్త్రి గారి లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత 3:26 క్రాస్ అయిపోయి 27 PM కూడా అయిపోయింది. సో మరి మనము నాకు తెలిసింది గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ అర్జీ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఫస్ట్ ఆన్సర్ అనుకున్నాను, బట్ ఇదైతే ఇంతకటి క్వశ్చన్ ఆన్సర్ అనమాట. వణుకూరు నుంచి పంపించారు ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి. దొంగలకే దొంగ అని పంపించారు ఇంతకటి దానికి టైటిల్. ఓకే, నెక్స్ట్ మోసగాళ్లకు మోసగాడు ఆ దొంగ అంటున్నారు మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో మరి ఇప్పుడు అడిగిన నేను టేస్ట్ అట్లాస్ 2026 లిస్ట్ లో టాప్ బెస్ట్ ఇన్ టేస్ట్ గా తెచ్చుకున్న పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏది అని చెప్పేసి లతా కుమారి ఇడ్లీ సాంబార్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మాధవి మసాలా దోశ ఇడ్లీ పెసరెట్టు అని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి కూడా మసాలా దోశ. అండ్ రాజోలి మండల వివస్ కాలనీ నుంచి మాదుకుండు రాజేష్ ఇడ్లీ ఇంకా దోశ ఇంకా ఉప్మా. ఆహో, చూస్తుంటే ఇన్ని టిఫిన్స్ వచ్చేసాయి, నేనైతే ఒక హోటల్ పెట్టేసుకోవచ్చేమో అని వచ్చేసాయి అనమాట. సో మరి నెక్స్ట్ ఆన్సర్ మనకి మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. సో ఇంతకటి క్వశ్చన్ కి వీడేం దొంగరా బాబు అట. ఓకే, సో టైటిల్ బాగుంది, వెరైటీగా ఫన్నీగా. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి ఈ టిఫిన్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి. ఓకే, సో ఇడ్లీ దోశ అంటున్నారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్వరం నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ రైట్ ఆన్సర్. పార్ష నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఓకే, నువ్వు ఇంకొకటి కూడా పంపావు కదా పార్ష, అదైతే కాదనుకుంటా, ఫస్ట్ అయితే రైట్. ఓకే, అరగిద్ద నుంచి అనమాట వేదశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టిఫిన్.

నేమ్ ఇడ్లీ అంటున్నారు. ఓహో, ఓకే. నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు గారు పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వాళ్ళు ఏ టిఫిన్కైనా వాళ్ళు ఏ టిఫిన్కై అవార్డు ఇచ్చినా సరే నేను మాత్రం ఉప్మాకైనా ఓటేస్తా అంటారు వివి రెడ్డి గారు. సరిపోయింది, వెరీ నైస్. నెక్స్ట్ కర్నూలు జిల్లా కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. బటర్ గార్లిక్ నాన్ అమృత్సరి కుల్చాట. జవాబోయ్, ఆహా, ఓకే. నెక్స్ట్ ఇది నాకెందుకో ఇది మీ టేస్ట్ అనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిలుక అనసూయ నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బడా సంభార్ అంటున్నారు అనమాట మురహరి గారు. ఓకే. నెక్స్ట్ ఆర్ శృతి కందికాయపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, ఓకే. సో ఏమిటో పంపించారు మరి నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్. నెక్స్ట్ పూజ ధనంజయ, ఓకే, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. పెద్ద జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత అక్కడ క్వశ్చన్కి మంచి దొంగ అని పంపారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పొంగలి అంటున్నారు. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి అనమాట కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ గనుగులు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మీరు పంపించింది కాదండి. అండ్ నెక్స్ట్ మువ్వ మండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి ఊతప్పం అంటున్నారు. ఊతప్పం కూడా కాదు. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, ఓకే. సో ఇది కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఇడ్లీ సాంబార్ చట్నీ ఆర్డర్ ఇస్తారు చూసారా హోటల్లో అలా చెప్పారు. అండ్ నెక్స్ట్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పూరి మైసూర్ బజ్జీ, ఓకే, వన్ ప్లేట్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రఘుబీర్ సింగ్ సిగ్నాబా ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే. సో మరి ఇంతకీ నేను అడిగింది ఏంటంటే టేస్ట్ అట్ లాస్ట్ 2026లో బెస్ట్ ఇన్ టేస్ట్గా పేరు తెచ్చుకున్న టిఫిన్ ఏంటి, మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. మరి నెక్స్ట్ మనకి మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెద్దాపురం శెట్టిసూరి బాబు గారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అరగిద్ది విలేజ్ నుంచి ఇంతకటి క్వశ్చన్ కి ఇంకా అది వదలలేదండి, ఫ్లాష్ మ్యాన్ దొంగట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమిరిపాడు నుంచి ఓకే నో నో నో ఈ ఆన్సర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు ఓకే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాధవి పోహా అంటున్నారు, పోహా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఓకే సో ఓకే ఓకే నేను తప్పకుండా నేను ట్రై చేస్తానండి, మరి స్టేషన్ ఎందుకు రావట్లేదు అనేది. ఓకే నెక్స్ట్ నాసిక వేణు దేశాయిపేట నుంచి ఇడ్లీ వడ మైసూర్ బొండా ఓకే నెక్స్ట్ పంపించారు. నెక్స్ట్ ఆయ శృతి గారు అండ్ మురళి గారు మెసేజ్, హలో మురళి గారు. అండ్ నెక్స్ట్ పురుషోత్తం ఎస్ఎస్ కొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట. ఓకే సో రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జీడిపప్పు ఉప్మా అండ్ హలీం టూ అంటూ కుర్నూతల సునీల్ పంపించారు. ఓకే సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మసాలా దోశ అనమాట. అఫ్కోర్స్ ఆ లిస్ట్ లో చోలే భటూరే ఇంకా పరాఠా ఇవి కూడా ఉన్నాయి, బట్ మన వైపు నుంచి మసాలా దోశ. ఓకే సో ఇదనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అయితే అచ్చం మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ని పోలి ఉండే ఒక యానిమల్ ఉంది, అది ఏ యానిమల్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే అచ్చం మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, దానికి ఆల్మోస్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారట, ఆ రేంజ్ లో ఉంటాయన్నమాట, అది ఏ యానిమల్ మీకు తెలిస్తే మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి 8662488144 ఈ నెంబర్ కి. ఓకే రైట్ నా మీ అందరి కోసం రాజకుమారుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిజనింగ్.

ఆంగిల్ సినిమా నుంచి రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బెన్నిదయాల్ పాడిన పాట విన్నారు. 3:46 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది. మన వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియో టైం. సో మరి మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. మరి నేను అడిగిన క్వశ్చన్, అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండే యానిమల్ ఏంటి అని అడిగాను కదా. సో మరి నాకైతే ఎం నరేష్ పంపించారు మూసాపేట నుంచి, నెమలి అని చెప్పేసి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే బెంగాల్ టైగర్ అంటున్నారు. ఎవరు కున్నతల సునీల్. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాల్ నుంచి అప్పులరాజు గారు రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే వివి రెడ్డి గారు, ఎఫ్ఎం రాని వాళ్ళకి యాప్ని డిలీట్ చేసి మళ్ళా ఇన్స్టాల్ చేయమని చెప్పండి అంటున్నారు. ఓకే ఈ ట్రిప్ ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు. ఓకేనా. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే నాసిక వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. 2 ఆన్సర్స్ లో ఒకటి రైట్ అండి. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. మాధవి భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోల్లకాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్ల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి చింపాంజీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అరగిద్ద విలేజ్ వేదశ్రీ అయితే ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ. ఎం కొండారెడ్డి గారు సిద్ధవర వటం మండలం కడప జిల్లా నుంచి మాత్రం చింపాంజీ అని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ తోటి పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి పంపించారు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి అనమాట ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ విత్ ఆల్ డీటెయిల్స్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం నుంచి సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. కనుగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రమాదేవి ఇసుకపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డ మంకయ్య గారు మంకీ అంటున్నారు, అచ్చం మనలా అన్నారని మీరు మంకీ అనుకున్నారా? అచ్చో. నెక్స్ట్ కాజు గ్రామం నుంచి నందన్ జగదీశ్వరరావు గారు లక్ష్మి చింపాంజీ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెద్దాపురం శెట్టి సూరి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

పురుషోత్తం ఎస్ఎస్ కొండ నుంచి అండ్ ఆల్సో రఘువీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి అండ్ నెక్స్ట్ నిజామాబాద్ విక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపి పాటిమండలం నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఓకే రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ బట్ భీమునిపాడు నుంచి కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు మాత్రం చింపాంజీలు గొరిలా అని పంపించారు ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీప్రేమ్ వడియంపేట రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి చింపాంజీ అంటున్నారు అండ్ నెక్స్ట్ ఓకే సో మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శృతి గారు మా మూసాపేటలో వర్షం పడుతుంది ఆహా ఎంజాయ్ చేయండి బాగా ఎంజాయ్ చేయండి ఓకే నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ కాదరి వీరేష్ రాజోల మండలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ పూజా ధనంజయ్ గారు కూడా రైట్ ఆన్సర్ ఓకే చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు బట్ ఇంకొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండే యానిమల్ ఏమై ఉండొచ్చు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ సైతం కన్ఫ్యూజ్ అయ్యే ఆ యానిమల్ ఏది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి రైట్ నౌ మీ అందరి కోసం ఎంసీఏ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంజాయ్ లిజనింగ్.

0: மனுசங்கர் வரப்பிரசாத் சின்மா நினைச்சி நகாஷ் அசீஸ் அண்ட் விஷால் தத்லானி பண்ணலாம் லவ்லி சங்கத்தை வினை சாரும் சுமாரி 357 கிராஸ் அப்பை 21 செகண்ட்ஸ் அப்பேந்தி மன சந்திரே சந்திரே ஷோ டைம் சுமார் நேன் அடிக்கிற க்வெஸ்டன் கி நெக்ஸ்ட் மெசேஜ் மனக்கு நிஜமாபாத் ஜில்லா உம்மட நினைச்சி மம்மூல் ஜெயனுதீன் இங்க ஸ்னேகா பானு ஜெயனுதீன் பம்பிச்சாரு ரைட் ஆன்சர் எக்ஸாக்ட் கா அண்ட் நெக்ஸ்ட் மூசாபேட் மெஹபூப் நகர் ஜில்லா நினைச்சி எம் நரேஷ் அண்ட் ஃபேமிலி மெம்பர்ஸ் பம்பிச்சாரு ரைட் ஆன்சர் நெக்ஸ்ட் ஜெயம் பாஷா ஃபேமிலி கர்னூல் நினைச்சி ரைட் ஆன்சர் அண்ட் நெக்ஸ்ட் மெசேஜ் அயிதே ஹம்பாபுரம் நினைச்சி చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు అండ్ ఓకే నందన్ జగదీశ్వరరావు గారు ఇంకా లక్ష్మి కాజ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీగా పంపించారన్నమాట రైట్ ఆన్సర్ ఇంతకి ఆన్సర్ ఏంటంటే కోలా ఓకే సో మరి ఆస్ట్రేలియన్ యానిమల్ అనమాట ఇది సో మరి ఈ యానిమల్ కి అచ్చ మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అది ఓకే సో మరి ఇది ఇవాళ సండే సండే మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 4:30 వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
0: లైఫ్ ఇస్ ఏ రేడియో ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది
0: ఇలా ఎన్ని పాటలు విన్నా

0: పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అజశ్రుతి. మన స్టూడియోలో టైం 4:32 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు వివిధలో స్పెషల్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో మరి చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. సో ఫస్ట్ చక్రం సినిమా నుంచి చక్రి గారి పాట మీకోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

జుబిన్ గార్గన్ కౌసల్య పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. మస్కా సినిమా నుంచి కందికొండ గారి లిరిక్ అనమాట ఇది. సో మరి ఇవాళ వివిధాలు చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను నేనింతే సినిమా నుంచి. సో మరి రఘు కుంచే పాడిన పాట అనమాట, రామజోగ్య శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ఎస్, ఈ పాట వింటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, బట్ నా టైం అయితే వచ్చేసింది అనమాట. సో మరి అజయ్ చేతన్ వెనిలా ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. సో మరి నేను టాటా బై బై చెప్పేసిన, మళ్ళీ మనం అతి త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ అజయ్ శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కానీ కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములిద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్ కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కవారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుక అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు

0: పార్ట్నర్ కి ఫోన్లో మెసేజెస్ చేసి కాల్ చేసి వీడియో కాల్స్ లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి, హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతమవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center. Samayama
1: bale sayam chesavamma ottuga. Life is a radio. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిద్ భారతి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కష్టపది నాటిక వింటారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. పాత్రలు పాత్రధారులు శ్రీధర్ శ్రీ కేబిఎస్ కుమార్, నరసయ్య జి ప్రభాకర్, ప్రసూన డాక్టర్ మంజుల, నిర్మలాదేవి నిమ్మీలాల్, శ్వేత జి నాగశ్వేత, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. వినండి కష్టపది నాటిక

0: అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు?
1: వస్తారమ్మా.
0: ఎప్పుడు?
1: ఎప్పుడు వస్తారంటే ఏం చెప్పను, ఇప్పుడో అప్పుడో వస్తారు, లేదా మరో గంట తర్వాత వస్తారు. రాకుండా ఏం పోరుగా.
0: నాన్న వస్తే అన్నం పెడతానన్నావు.
1: అంటే
0: ఆకలేస్తుందమ్మా.
1: శ్వేత
0: అమ్మా,
1: పాపిష్టి దాన్ని. ఆలోచనల్లో పడి కన్న కూతురు ఆకలినే గుర్తించలేకపోయాను. కాసిని నూకలున్నాయి, నువ్వు ఆడుకుంటూ ఉండు, 5 నిమిషాల్లో గంజి కాచుతాను.
0: అమ్మా.
1: ఏమ్మా?
0: ఇంతకుముందు కడుపు నిండా భోంచేసేవాళ్ళం, ఇప్పుడు ఒక పూటే తింటున్నాం.
1: అమ్మా,
0: ఒక్కోసారి అది లేదు, నాకు నాన్నకు వడ్డించి నువ్వు మంచినీళ్ళు తాగి పడుకోవడం 2-3 సార్లు చూశాను.
1: శ్వేత,
0: అన్నం తినకపోతే నీకు ఆగలేయదా అమ్మా?
1: పరిస్థితుల్ని బట్టి ఒక్కోసారి నీళ్లు తాగినా కడుపు నిండుతుందమ్మా.
0: అయితే ఇప్పుడు నేను నీళ్లు తాగనా?
1: నీళ్లు తాగితే కడుపు నిండే వయసు కాదమ్మా నీది.
0: అలాగా అయితే?
1: పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వయసు కూడా కాదు, వెళ్ళి ఆడుకోపో, కాసేపు అయ్యాక పిలుస్తాను.
0: అదిగో నానొస్తున్నారు. నాన్న.
2: శ్వేత, ఎక్కడికమ్మా పరుగు?
0: ఆడుకోవడానికి.
2: ఆడుకోవడానికా? ఈ టైంలోనా? ఇది అన్నం తినే టైం తల్లి.
0: అమ్మే చెప్పింది నాన్న.
2: అవునా ప్రసూన?
1: అవును, నేనే చెప్పాను.
2: అయితే ఇంకే వెళ్ళమ్మా.
0: టాటా.
1: వెళ్ళిన పని ఏమైందండి?
2: ఏమీ కాలేదు. నా అసమర్థతని గేలి చేస్తున్నావా ప్రసూన?
1: గతంలో 2 పూటలా తృప్తిగా భోజనం చేసేవాళ్ళం, ఇప్పుడు అలా జరగడం లేదు ఎందుకమ్మా అని అడిగే పసిదానికి సమాధానం తోచక నిట్టూరుస్తున్నానండి.
2: చెప్పలేకపోయావా మీ నాన్నకు ఉద్యోగం పోయింది అని?
1: దాని వయసుకి అర్థం కాని జవాబది.
2: కానీ నా వయసుకి అర్థమయ్యే సమస్య ఇది, అందుకే ఎలాగోలా సంపాదించి తెచ్చాను. వెళ్ళి సరుకులు తెచ్చి త్వరగా వండి వడ్డించు. ఇవిగో 50 రూపాయలున్నాయి.
1: అయ్యో, చేతులు ఇంతగా కందిపోయాయి, ఏమిటి, ఏం చేశారు?
2: సానుభూతి తర్వాత, ముందు పని కాని.
1: ఏమండి? నేను ఒకటి అడుగుతాను, కోప్పడరు కదా.
2: పాప నిద్రపోయిందా?
1: చాలాసేపు అయింది.
2: అడుగు.
1: మీకెందుకండి ఇంత ఆవేశం?
2: ఈ ఆవేశం చూసేగా నువ్వు నన్ను వలచి వరించింది.
1: మీ ఆవేశం మన పెళ్లి వరకు పనికొచ్చింది. ఆ తర్వాత
2: ఏమైందిట?
1: చూస్తూనే ఉన్నారుగా, పెళ్ళైన 10 సంవత్సరాల్లో 20 ఉద్యోగాలు మారారు.
2: అయితే కందకులేని దురద కత్తిపీటకెందుకట?
1: అంటే మీరిలా 6 నెలలకు ఉద్యోగం చూసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? అదేమని అడిగే హక్కు నాకు లేదా? నేను మీ భార్యనండి.
2: ఎవరు కాదన్నారు?
1: పిల్లకు 9 ఏళ్ళొచ్చాయి, ఈనాటి వరకు బ్యాంకు బ్యాలెన్స్ నిల్లే. ఇలాగే మరో 9 ఏళ్ళు గడిస్తే మన సంసారం ఏం కావాలి, పాప భవిష్యత్తు ఏం కావాలి?
2: నారు పోసిన వాడే నీరు పోస్తాడు.
1: గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే కుదురుతుందా?
2: అయితే ఏం చేయాలంటావు?
1: ఏదో ఒక స్థిరమైన ఉద్యోగంలో ఇరుక్కోండి, లేదా వెతుక్కున్న ఉద్యోగంలో స్థిరంగా ఉండండి.
2: బీఏలు ఎంఏలు

0: చదువుకున్నానని స్థిరమైన ఉద్యోగం దొరుకుతుంది.
1: మీ చదువుకి తగిన ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది.
0: ఫ్యాక్టరీలో కార్మికుడు, కంపెనీలో సెక్యూరిటీ గార్డు, ఇలాంటివేగా.
1: లేకపోతే మీరు చదివిన చదువుకి ఈ రోజుల్లో ఆఫీసర్ పోస్ట్ వస్తుందా? చూడండి, ఉద్యోగంలో స్థిరపడ్డానికి, సంతోషంగా జీవించడానికి బిఏలు ఎంఏలు చదవాల్సిన పని లేదు. అలా చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడం లేదు. చదువుకి మేధస్సుకి సంబంధం ఉండి తీరాలన్న నిబంధన లేదు. ఏం, ఫ్యాక్టరీ కార్మికుడంటే పనికిరాని వాడనా మీ ఉద్దేశం?
0: అది నా ఉద్దేశం కాదు, యజమానుల అభిప్రాయం. అందుకే మా హక్కుల్ని కాల రాస్తున్నారు. ఇప్పటికి 8 ఫ్యాక్టరీల్లో పనిచేశాను, అన్ని చోట్ల ఇంతే.
1: హక్కులు హక్కులు అంటున్నారు కానీ బాధ్యతల గురించి ఆలోచించారా? ఓసారి ఎప్పుడో అర్జెంటుగా మీతో మాట్లాడడానికి మీ ఫ్యాక్టరీకి వస్తే క్యాంటీన్లో కాఫీ తాగుతూ కనిపించారు. అప్పటికే అరగంట నుండి క్యాంటీన్లో ఉన్నానని చెప్పారు. నాతో అరగంట మాట్లాడారు. పనివేళల్లో గంట సమయాన్ని వృధా చేస్తే యజమానికి ఎంత నష్టమో ఆలోచించారా?
0: ఏ, వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నావా?
1: పరిస్థితిని అర్థం చేసుకోమంటున్నాను.
0: ఏమిటి అర్థం చేసుకునేది? ఏమిటి అర్థం చేసుకునేది? అలర్జీ వల్ల జలుబు చేసి.
1: మెల్లగా మాట్లాడండి, పాప లేస్తుంది.
0: అలర్జీ వల్ల జలుబు చేసి సెక్షన్ మార్చమని అడగడానికి వెళ్తే అదే తగ్గిపోతుంది, మరేం పర్లేదు వెళ్ళమంటారా? కార్మికుడంటే అంత చులకనా?
1: అంత మాత్రం చేత రిజైన్ ఇచ్చేసి రావడమేనా? జీతం వస్తే గానీ కదలని బతుకులు మనవి. 3 ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పాప నోరు తెరిచి ఆకలవుతోందని అడిగితే.
0: అందుకేగా చేతులు బొబ్బలెక్కేలా కూలి పని చేసి సంపాదించి తెచ్చాను. చూడు, నేను ఈ ఇంటి యజమానిని. నా ఆవేశం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా మిమ్మల్ని పోషించడం నా విధి. ఏడుపులు ఆలోచనలు మానేసి ప్రశాంతంగా నిద్రపో.
2: శ్రీధర్, అబ్బాయి శ్రీధర్.
1: ఎవరు? నర్సయ్య తాత. లోపలికి రా తాత.
2: అబ్బాయి లేడమ్మా.
1: ఇప్పుడే బయటకెళ్ళారు తాత, కూర్చో.
2: ఎలా ఉందమ్మా పరిస్థితి?
1: నీకు తెలియంత ఏముంది తాత.
2: మనసు వెన్నపూసే కానీ అబ్బాయిలో కాస్త ఆవేశం పాలెక్కువమ్మా. నువ్వు గనక దాన్ని కాస్త కంట్రోల్ చేయగలిగితే శ్రీధరంత మంచివాడు ఈ ప్రపంచంలోనే ఉండడు.
1: ఆవేశం కూడు పెట్టదని తెలిసినా దాన్నే ఆశ్రయించేవాళ్ళని పెళ్ళాలు కాదు దేవుడు కూడా మార్చలేడు తాత.
2: జీవిత సత్యం చెప్పావమ్మా.
1: సరే గాని నీ ఉద్యోగం ఎలా ఉంది తాత?
2: రంపపు మిల్లులో కార్మికుల పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రత్యేకంగా చెప్పాలా? అందులోనూ నా డ్యూటీ కోత మిషన్ దగ్గర. దుంగలు కోస్తున్నప్పుడు రంపపు పుట్టు ఎగురొచ్చి కళ్ళలో పడుతుంటుంది.
1: కళ్ళద్దాలు సప్లై చెయ్యరా తాత?
2: చేస్తారమ్మా. ఆయన గాలి తాగిడికి పైనుండి కణతల సందుల్లోంచి కళ్ళలో పడుతుంది. ఒక్కోసారి పొట్టులో వడ్లగింజ ఆకారంలో ఉండే అణువులు గుచ్చుకుంటాయి కూడా. ఏం చేస్తాం, సర్దుకుపోతుంటాం.
1: కాబట్టే 20 నుండి ఒకే మిల్లులో పనిచేయగలుగుతున్నావు. ఉన్న ఒక్క కూతురు పెళ్ళి చేసేసావు. మా పరిస్థితి తలుచుకుంటేనే గుండె జల్లుమంటుంది. సరే, ఎలర్జీ వల్ల జలుబు చేసింది, సెక్షన్ మార్చమని అడిగారు. వాళ్ళు మరేం పర్లేదు తగ్గిపోతుంది అన్నారే అనుకో, అంత మాత్రాన రిజైన్ ఇచ్చేయడమేనా? చెప్పే రీతిలో చెబితే వాళ్ళు వినుకోకపోతారా?
2: నీతో అంతే చెప్పాడమ్మా.
1: అంటే
2: సెక్షన్ మార్చమని శ్రీధర్ అడిగిన మాట వాస్తవమే. దానికి కొన్నాళ్ళు వాళ్ళు ఆగమన్నారు. నిమిషానికి 3 తుమ్ముతూ దగ్గుతూ ఉంటే వెంటనే సెక్షన్ మార్చగా కొన్నాళ్ళు ఆగమంటావా అని ఆ సూపర్వైజర్పై చేయి చేసుకోబోయాడు.
1: అంత సీన్ జరిగిందా తాత?
2: దాంతో కోపం వచ్చి వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేశారు. బాధపడకమ్మా.
1: ఆయన అబద్ధం చెప్పినందుకు బాధపడ్డం లేదు తాత. నేను ఆవేశం అనే 3 అష్టపది కావాల్సిన సంసారాన్ని కష్టపదిగా మారుస్తున్నాయేనని బాధపడుతున్నాను.
2: నీ సంసారం అష్టపదిగా మారుతుందని గ్యారంటీ ఇవ్వలేను కానీ కష్టపది కాకూడదని కోరుకుంటూ శ్రీధర్ కోసం ఒక ఆఫర్ తెచ్చానమ్మా.
0: ప్రసూనా,
2: అదిగో శ్రీధర్ కూడా

0: వస్తున్నాడు.
1: ఏమిటి తాత అది?
0: పేపర్ కట్టింగ్. అబ్బాయి కూడా రాని చెబుతాను.
2: ప్రసూనా? ప్రసూన? అరే, నరసయ్య తాత కూడా వచ్చాడే.
0: నీకోసమే వచ్చాను బాబు. ఆర్కే మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మలాదేవి నాకు బాగా తెలుసు.
2: ఆర్కే మిల్సా? నేను చెప్పబోయే శుభవార్త కూడా అదే తాత. సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉందని పేపర్లో ప్రకటన ఇచ్చారు.
0: నేను చెప్పబోయేది అదే బాబు.
2: రేపే ఇంటర్వ్యూ.
0: నేను లెటర్ రాసిస్తే నీకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఆ అమ్మాయిని నేను ఎత్తుకొని తిరిగాను.
2: అయితే ఇంకే, ఇప్పుడే రాసివ్వు.
1: భగవాన్, ఈయన ఆవేశానికి ఇప్పుడైనా అడ్డుకట్ట వెయ్యి తండ్రి.
3: కమ్ ఇన్.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మార్నింగ్.
2: నువ్వా?
3: ఆ మాట అనాల్సింది నేను.
2: ఈ కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అని తెలిసుంటే ఈ ఇంటర్వ్యూకే వచ్చుండేవాడిని కాను.
3: ప్రస్తుత నా హోదా తెలిసి కూడా నువ్వు అంటూ ఏకవచనంతో పిలవడం సభ్యత కాదనుకుంటాను.
2: సభ్యత గురించి నువ్వు నాకు చెబుతున్నావా?
3: ఏదైతే ఎదుటివారికి తెలియదో దాని గురించి తెలియజెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది.
2: ఇంకా అహంకారం చావలేదన్నమాట.
3: ఎక్కడ డబ్బుంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, అది సహజం. కానీ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆవేశాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారే, వాళ్ళనేమనాలి?
2: నన్ను ఎత్తి పొడుస్తున్నావా?
3: అలా మీరనుకుంటే నాకు అభ్యంతరం లేదు. అయినా నా అహంకారం నన్ను పైకి తెచ్చింది. ఎందుకంటే నేను నా అహంకారాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తాను.
2: అందుకే కాబోలు, సూపర్వైజర్ కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంటర్వ్యూకి ఒక్కరు కూడా అటెండ్ కాలేదు.
3: మీరొచ్చారుగా చాలు.
2: నేను నీ దగ్గర పని చేస్తానని అనుకుంటున్నావా?
3: 10 ఏళ్ళు గడిచినా ఆవేశం చల్లారలేదన్నమాట.
2: నాలో ఆవేశం పుట్టిందే నువ్వు పరిచయమయ్యాక.
3: మధ్యలోనే విడిపోయాంగా, చెప్పబడి ఉండాలే. అయినా మనిషిలోని ఆవేశం ఆ మనిషి ప్రగతికి సోపానం కావాలే, కానీ పతనానికి దారి తీయకూడదు.
2: నీతులు చెబుతున్నావా?
3: జీవన వేదం చెబుతున్నాను.
2: నీ వేదాలు వినే తీరిక నాకు లేదు. నేను వెళ్తున్నాను.
3: ఆగండి.
2: నీ దగ్గర ఉద్యోగం చేస్తానని అనుకుంటున్నావా?
3: నేను మీకు ఉద్యోగం ఇస్తానని మీరు మాత్రం ఎలా అనుకుంటున్నారు? నేనే కాదు, ఈ ఊళ్ళో ఉన్న ఏ ఫ్యాక్టరీలోనూ మీకు కనీసం కార్మికుడుగా కూడా ఉద్యోగం దొరకదు. ఎందుకంటే మీరు ఇటీవల ఓ ఫ్యాక్టరీ సూపర్వైజర్పై చేయి చేసుకోబోయిన సంగతి అన్ని ఫ్యాక్టరీల యజమానులకు తెలిసిపోయింది. మీ ఫోటోలు అన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళిపోయాయి. మీరు కార్మికుడుగా నిలదొక్కుకోవడం సాధ్యం కాని పని, తెలుసుకోండి.
2: కార్మికుడుగా కాకపోతే మరోలా నిలదొక్కుంటాను. నేనేమిటో త్వరలోనే నిరూపిస్తాను. గుడ్ బై.
3: ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్.
0: అమ్మా,
3: చూసావా తాత ఎలా వెళ్ళిపోయారో?
0: శ్రీధర్ పేరు చెప్పగానే గుర్తుపట్టావు. కేవలం అతడి కోసమే పేపర్ ప్రకటన ఇచ్చావు. వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయకుండానే మినిక్కి పంపేశావు. అసలే ఆవేశం మనిషి, మరింత ఆవేశం నింపి పంపావు. ఏమిటమ్మా నీ ఆంతర్యం? అసలు ఏమిటి మీ గతం?
3: శ్రీధర్ డిగ్రీలో నా క్లాస్మేట్, కానీ ఫస్ట్ ఇయర్ కూడా పూర్తి కాకముందే డిస్కంటిన్యూ చేశాడు. అప్పట్లో నేను ఓ ప్రక్క చదువుకుంటూనే నాన్నగారికి బిజినెస్లో సాయపడేదాన్ని. నా డిగ్రీ అయ్యేసరికి నాన్నగారు మరణించారు. దాంతో తప్పనిసరిగా నేను ఆఫీసు పగ్గాలు చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పటి క్లాస్మేట్ ఫ్రెండ్ కదా అని ఇతన్ని పిఏగా నియమించుకున్నాను. పనికిరాని సలహాలు ఏవేవో ఇచ్చేవాడు, అమలు చేయకపోతే కోపగించుకునేవాడు. ఒకసారి అతడి కోసం అతడు చెప్పిన సలహా పాటించి అప్పట్లోనే 10,000 నష్టపోయాను. అర్థం చేసుకోవాల్సింది పోయి నాతో గొడవ పడి వెళ్ళిపోయాడు.
0: ఇంత జరిగిందన్నమాట.
3: ఇప్పటికీ అతడంటే నాకు కోపం లేదు తాత. అతడు బాగుపడాలి.
0: ఆవేశం తగ్గించుకుంటే బాగుపడతాడమ్మా. తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి.
3: ఆ విషయం నువ్వు చూసుకో తాత. నీ వెనక నేనుంటాను.
0: అలాగేనమ్మా.

0: ఏడవకమ్మ.
1: ఏడవక ఏం చెయ్యమంటావు తాత? నిన్న నువ్వు చెప్పిన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను, కానీ ఒక్క దేవుడు కూడా కరుణించలేదు.
2: మనసొప్పని చోట ఉద్యోగం చేయటం నా వల్ల కాదు ప్రసూన.
1: మీకు నచ్చే ఉద్యోగం ఈ ప్రపంచంలోనే ఉండదండి, ఎందుకంటే ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా తప్ప మరో ఉద్యోగం మీరు చెయ్యలేరు. అది రాదని తేలిపోయింది. పోనీ, మనకి సరుకులిచ్చే కిరాణా కొట్లో పొట్లాలు కట్టే ఉద్యోగం ఖాళీగా ఉందిట, అదైనా చేస్తారా? చెయ్యరు.

0: ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా తప్ప మరో ఉద్యోగం మీరు చెయ్యలేరు. అది రాదని తేలిపోయింది. పోనీ, మనకి సరుకులిచ్చే కిరాణా కొట్లో పొట్లాలు కట్టే ఉద్యోగం ఖాళీగా ఉందిట, అదైనా చేస్తారా? చెయ్యరు. అలాంటివి చేస్తే పరువు నష్టం కదా. మీకెలాంటి ఉద్యోగం కావాలంటే ఏదైనా ఫ్యాక్టరీలో వర్కరుగా ఉద్యోగం ఇచ్చి వాళ్లే మీ అడుగులకు మడుగులొత్తాలి. మీరు అజమాయిషీ చేస్తుంటే వాళ్ళు అణగి మణగి పడుండాలి. అప్పుడైతే దర్జాగా చెయ్యగలరు మీరు.
1: అది సాధ్యం కాని పని.
2: అందుకే నేను నిర్ణయానికి వచ్చాను.
1: ఏమిటది
0: చెప్పండి, అది కూడా చూద్దాం.
2: మనమే ఓ ఇండస్ట్రీ పెడితే
0: తాదూర సందు లేదు కానీ మెడకో డోలట.
1: అబ్బాయి మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా, ఆలోచించడంలో తప్పేముంది?
0: నువ్వు కూడా వేళాకోళమాడుతున్నావా తాత? ఏ పూట తిండికి ఆ పూట వెతుక్కోవాల్సిన పరిస్థితులు కొంపలో తాండవమాడుతూ ఉంటే ఈయన గారికి ఇండస్ట్రీ సొంతంగా పెట్టాలనుందట. అయ్యే పనేనా?
2: ఎందుకు కాదు, కాకపోతే
0: పెట్టుబడి ఎవడు పెడతాడండి? మీ తాతనా మా తాతనా?
1: మీ తాత కాదు, వీళ్ళ తాత కాదు, ఈ తాత పెడతాడు.
2: తాత?
1: అవును.
2: పెట్టుబడి నువ్వు పెడతావా తాత?
1: అవును. అయితే ఓ షరతు.
0: ఏమిటది?
1: శ్రీధరికి అనుక్షణం వెన్నంటి ఉంటూ అతడి ఆవేశాల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ.
2: నా ఆవేశం నిన్ననే చల్లారిపోయింది నర్సయ్య తాత.
1: ఎక్కడ బాబు, అన్నట్టు నిన్న నేను చెప్పిన ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావు కదో, ఏమైంది? వివరాలు చెప్పనే లేదు.
2: చిన్న సైజు గొడవ జరిగింది.
0: అది మనకు మామూలేగా.
2: ఆ గొడవే నాలో పట్టుదల పెంచింది. తాత, నువ్వు చిన్నప్పుడు ఎత్తిదించిన ఆ నిర్మలాదేవి ఎవరో కాదు. ఒకప్పుడు నేను ఆవిడ కలిసి చదువుకున్నాం. తనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నని విర్రవీగేది. ఆవిడ దగ్గర రెండేళ్ళు పనిచేశాను కూడా. సఖ్యత కుదరక గుడ్ బై చెప్పేశాను.
1: అలాగా?
2: వర్కర్గా కాదు, ఓనర్గానే రాణిస్తానని ఆవిడ దగ్గర శపథం చేసి వచ్చేశాను. పెట్టుబడి విషయమే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఈలోగా ఆపద్ బాంధవుడిలా నువ్వే ముందుకొచ్చావు.
1: 10,000 సరిపోతాయా బాబు?
0: చాలు తాత, నీ రుణం.
1: మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది, రుణం తీసుకోవాల్సింది నాకు కాదమ్మా, ఆ మహాతల్లికి.
2: ఎవరావిడ?
1: అదే డబ్బు లక్ష్మీ, శ్రీ మహాలక్ష్మికి. 10 నుండి నేను కష్టపడి పోగు చేసిన డబ్బు మహాలక్ష్మికి.
0: సమయానికి సమకూరుస్తున్నది నువ్వేగా.
2: నీకే చెప్పాలి థ్యాంక్స్.
1: అవసరం లేదన్నాగా. సరే, ఏం బిజినెస్ చేయాలో ఆలోచించి మంచి రోజు చూసి స్టార్ట్ చేయండి. ఇవాళ సాయంత్రమే పైకం సర్దుబాటు చేస్తాను.
2: నువ్వు కూడా ఆ రంపప్ మిల్లులో రాజీనామా ఇచ్చేసి మాతో చేరిపోకూడదు.
1: వద్దు బాబు, 20 నుండి నాకు ఆ వృత్తి అలవాటైపోయింది. అది మానుకోవడం సాధ్యం కాదు. తీరిక సమయాల్లో నేను ఓ చెయ్యి వేస్తుంటాలే, మీరు క్యారియాను.
2: నువ్వు చెప్పు.
0: మీరే చెప్పండి.
2: నువ్వే చెప్పు.
0: కాదు, మీరే చెప్పండి.
2: పేదవాడు కూడా కొనగలిగి ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. 4 చేసుకుందాం అనుకునే వాళ్ళు మన ప్రోడక్ట్స్ చూసి రోజూ కొందాం అనుకోవాలి.
0: ఫుడ్ ఐటమ్సా?
2: వాటిని దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నాను.
0: కాఫీ పొడి బిజినెస్ ఎలా ఉంటుంది?
2: ఇంకోటి చెప్పు.
0: హోల్సేల్గా గోధుమలు కొని మర పట్టించి ప్యాకెట్స్ వేసి సేల్ చేస్తే
2: అంతగా గిట్టుబాటు అవ్వదు. ఎందుకంటే ప్రస్తుతం గోధుమలు స్టోరు రేటే 10 ఉన్నాయి. మార్కెట్లో గోధుమ పిండి కిలో 11 అమ్ముతున్నారు.
0: అయితే అప్పడాలు వడియాలు తయారు చేద్దాం.
2: లాభసాటేనా?
0: ఇంటింటికి తిరిగి అమ్మితే బోలెడంత లాభం.
2: అయితే శుభస్య శీఘ్రం.
3: తాత.
1: అమ్మా.
3: ఎంతవరకు వచ్చింది వ్యవహారం?
1: ఆవేశము అహంకారము చాలా వరకు తగ్గాయమ్మా.
3: పూర్తిగా తగ్గాలి తాత, అప్పుడే మనిషి ఉన్నత శిఖరాలు అందుకోగలడు.
1: దాదాపు తగ్గిపోయినట్టేనమ్మా. 4 లాభాలు కంట చూస్తున్నాడు కదా. సౌమ్యత, సహనము సహజంగానే అలవడ్డాయి.
3: అంటే
1: స్వచ్ఛమైన తాజా దినుసులతో అప్పడాలు చేసి ప్యాకెట్ 5 అంటే ముష్టి 3.

0: కడుగుతావా? పోవాయ్, నువ్వు కాకపోతే నీ తాత కొంటాడు అనే టైపులో ఇప్పుడు మాట్లాడడం లేదు. అతడిది మామూలుగా ఆ టైపులో మాట్లాడే స్వభావం కదా.
1: ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు?
0: మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? అమ్మా, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? గ్రేడ్ 1 మినపప్పులో గ్రేడ్ 1 మిరియాలను ఒక కలిపి మ్యాన్ పవర్తో చేసిన స్వచ్ఛమైన తాజా అప్పడాలు ఎంత గుండ్రంగా ఉన్నాయో చూడండి. ఆకారం అమోఘం, రుచి అద్భుతం.
1: ఇంకా
0: ఈ అమోఘం అద్భుతం వెనుక ఎంత కష్టం దాగుందో ఊహించండి. మిరియాలు కిలో ఎంతో మార్కెట్లో ఎంక్వైరీ చేయండి. బయట చిన్న హోటల్లో 2x3 కాఫీ తాగితే 5 రూపాయలు ఆంఫర్ట్. అదే 5 రూపాయలు పెట్టి మా పాపెట్స్, అదే మా అప్పడాల ప్యాకెట్ కొన్నారనుకోండి, ఇంటిల్లు పాది కరకరా నములుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదమ్మా ఇప్పటి శ్రీధర్ వరస.
1: మంచిదేగా ఈ మార్పే తాత, అతడిలో నేను కోరుకున్నది.
0: ఆనాడు ఇంటర్వ్యూ సమయంలో నీవు అతడితో ఎంత కరుగ్గా మాట్లాడేవో చాటు నుండి విన్నాగా, దాని అర్థం ఇప్పుడు తెలుస్తుంది.
1: పౌరుషం అనేది మనిషిలో జ్ఞానోదయం కలిగిస్తుంది తాత, పట్టుదల పెంచుతుంది.
0: నువ్వు చెప్పింది నిజం తల్లి, అయితే ఒకటి మాత్రం నాకు నచ్చలేదు.
1: ఏంటది?
0: అతడి బిజినెస్కి పెట్టుబడి సమకూర్చింది నువ్వైతే, ఆ గొప్పదనం నాకొచ్చేసింది. భార్యాభర్తలిద్దరూ రోజుకొక్కసారైనా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతుంటారు. ఏదో ఓ రోజు అసలు విషయం చెప్పేస్తాను.
1: వద్దు, అంత పని మాత్రం చేయకు. మొదటికే మోసం రాగలదు, పేరెవరికొస్తేనే. అతడు బాగుపడితే ఆ తృప్తి చాలు నాకు.
2: వద్దమ్మా, నాకొద్దు.
3: అదిగో అక్కడే నాకు కోపం వచ్చేది. మొదట చిత్రాన్నం చెయ్యమన్నావు, ఆ తర్వాత పులిహోర చెయ్యమన్నావు, అది కాస్త ఇది కాస్త తింటావని రెండూ చేశాను.
2: నాకొద్దని చెప్పాగా?
3: త్వరగా రామ్మా, నాకు అవతలు బోలెడు పనుంది. ఇవాళ పనివాళ్ళు కూడా రాలేదు. అప్పడాలు కట్టలు కట్టలు మూలుగుతున్నాయి. 3 హాస్టళ్ళకి ఇవాళ 1000 ప్యాకెట్లు సప్లై చేయాలి.
4: వీళ్ళని నమ్ముకుంటే ఇంతే.
3: అదిగో నాన్నొచ్చేశారు. నీ ఇష్టం, ఆకలైనప్పుడు నువ్వే పెట్టుకొని తినేసేయ్.
4: ప్రసూనా?
3: వస్తున్నానండి.
4: ప్యాకెట్లు రెడీనా?
3: ఏది, మల్లమ్మ, ఎల్లక్క, రామలక్ష్మి, గోవిందమ్మ ఇవాళ పనిలోకి రానేలేదు.
4: వాళ్ళు రాలేదని ఊరికే ఉంటే ఎలా? సాయంత్రంలోగా 1000 ప్యాకెట్లు సప్లై చేయకపోతే మర్యాద పోదు. పాపం వాళ్ళు పైకం కూడా ముందుగానే ఇచ్చేశారు.
3: మీరు లుంగి కట్టుకొని రండి, నేను ప్యాకెట్లు వేస్తుంటాను. మీరు సీల్ చేద్దురు గాని.
4: అంత టైం లేదు కానీ, ముందు పనిలోకి దిగు అన్నట్టు నర్సయ్య తాత ఇంకా రాలేదా?
3: వస్తానన్నాడండి, ఈ పాటికి వస్తుండాలి.
4: పనులున్నప్పుడు అందరూ అందరే. సరే గాని
3: నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుందండి.
4: ఏమిటి?
3: 6 నెలల క్రితం మీరు ఒక ఫ్యాక్టరీ వర్కరు, ఆ మాటకొస్తే అది లేదు. ఇంట్లో బియ్యం గింజల కోసం డబ్బాలు వెతికే పరిస్థితి ఉండేది. ఈనాడు చిన్న సైజు ఓనర్ అయిపోయారు. మనమే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
4: ఛాలెంజా మజాక?
3: ఛాలెంజా? ఎవరితో చేశారు?
4: సమయం వచ్చినప్పుడు చెబుతా గానీ, మన వర్కర్స్లో ఆ రామలక్ష్మి మీద ఓ కన్నేసించు.
3: ఏం జరిగింది? అప్పడాలు దొంగతనం చేస్తోందా?
4: కాదు.
3: మరి
4: ఏం చేస్తోందంటే? హలో, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే సార్. అయ్యో మీ పని మీదే ఉన్నాం సార్. సాయంత్రానికల్లా 1000 ప్యాకెట్లు పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాం. అలాగే వెల్కమ్. చూసావా, సాయంత్రానికల్లా రెడీ కావాలి. కానీ కానీ కానీ నర్సయ్య తాత, ఎక్కడున్నావయ్యా మహానుభావ, కాస్త త్వరగా రాకూడదు.
3: సరే గాని రామలక్ష్మి ఏం చేస్తోందండి?
4: రామలక్ష్మి అప్పడాలు ఎత్తుకుపోవడం లేదు కానీ, పనిచేసే సమయంలో చేస్తున్న పని వదిలి అక్కడ మెట్ల మీద కూర్చొని నస్యంతో పళ్ళు రుద్దుకుంటూ ఉంటుంది. టైం వేస్ట్ కాదు, ఈసారి చూసినప్పుడు కాస్త మందలించు. అరే ఏమిటి అలా చూస్తున్నావు?
3: అయ్యగారు ఓనర్ అయ్యేసరికి పని విలువ తెలిసొచ్చింది. ఆనాడు ఫ్యాక్టరీ క్యాంటీన్లో మీరు గంట టైం వృధా చేసినప్పుడు నేను యజమానికి నష్టం కాదా అని అడిగితే, వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నావా అని అడిగారు. ఇప్పుడేమంటారు?
4: అబ్బా సరలేవోయ్, కీలెరిగి వాత పెట్టడంలో నీకు నువ్వే సాటి.

0: శ్రీధర్, శ్రీధర్
1: అడుగో, నర్సయ్య తాత వస్తున్నాడు.
0: అమ్మా, అబ్బాయి లేడా? అమ్మయ్యా, ఉన్నావా నాయన? ఉంటావో ఉండవో అని అనుకున్నాను.
2: ఏమిటి తాత, అంత ఆనందంగా ఉన్నావు?
1: ఏదో విశేషం ఉండాలి. నీ కూతురు నెర తప్పిందా తాత?
0: లేదమ్మా, మీకే దశ తిరగబోతుంది.
2: మాక అర్థమయ్యేట్టు చెప్పు తాత.
0: అరగంట క్రితం అంబరీష్ భట్ కారులో వెడుతూ కనిపించాడు. అంతేనా? కారాపి మరీ పలకరించాడు.
1: అంబరీష్ భట్ట
2: ఎవరతను?
0: అరే, అంబరీష్ భట్ తెలీదా?
1: నిజంగా తెలీదు తాత.
0: నాకు తెలీదమ్మా. అదేనయ్యా, అతడు చెప్పే వరకు నాకు తెలీదు. అతడు మన జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు. పోతూ పోతూ కారాపి వెనక్కొచ్చి పలకరించి పరిచయం చేసుకున్నాడు. మన అప్పడాలు వాళ్ళకి బాగా నచ్చాయట. జిల్లాలోని హోటల్స్ అన్నిటికీ మన అప్పడాలు కొనుగోలు చేసి సప్లై చేయడానికి ఎజెండా రాసుకుని ఏకగ్రీవంగా ఆమోదించారట. ఎంతమంది వర్కర్స్ను పెట్టుకుంటావో ఆలోచించు.

0: ప్రసూన, నేను చెప్పానే నిర్మలాదేవి అని, ఇదే ఆవిడ బంగళ. పద.
1: కమింగ్. హలో శ్రీధర్, గుడ్ ఈవినింగ్.
0: నేను నీ అభివాదాలు అందుకోవడానికి రాలేదు.
2: ఏమండి, ఏమిటండి ఆ మాటలు?
1: మీ శ్రీమతి గారు అనుకుంటాను. నమస్తే.
2: నమస్తే.
1: లోపలికి రండి.
0: నేను నీ మర్యాదలు అందుకోవడానికి కూడా రాలేదు.
2: ఏమండి?
1: పోనీ మందలించడానికి వచ్చారా? అందుకైనా లోపలికి రండి.
0: ఆనాడు ఏ ఫ్యాక్టరీ నాకు ఉద్యోగం ఇవ్వడానికి సుముఖంగా లేదని నువ్వు చెప్పినప్పుడు, కార్మికుడుగా కాకపోతే మరోలా నిలదొక్కుంటానని సవాల్ చేశాను.
1: గుర్తుంది.
0: ఈనాడు నేను ఇండస్ట్రీ ఓనర్గా నిలదొక్కున్నాను. ఈనాడు నా వద్ద 100 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఒక స్కూటరు, ఒక కారు, ఒక వ్యాను కొన్నాను. ఇది చెబుదామనే వచ్చాను.
1: తెలుసు.
0: ఆరాలు తీసి మరీ తెలుసుకుంటున్నావన్నమాట. సంతోషం. కానీ నీకు తెలియనిది ఒకటి ఉంది.
1: ఏమిటది?
0: నువ్వు ఎన్నో సంస్థలు నడుపుతుండొచ్చు, ఎన్నో ఫ్యాక్టరీలకి ఓనర్వి కావచ్చు, కానీ అది పూర్తిగా నీ ప్రతిభ కాదు. మీ నాన్న ఆస్తిని డెవలప్ చేశావు అంతే. కానీ నేను కేవలం స్వయం కృషితో ఇంతగా ఎదిగాను. ఒకనాడు సాటి కార్మికుడు చేబదులుగా ఇచ్చిన 10,000 క్యాపిటల్తో ఇప్పుడు నా టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? సంవత్సరానికి 15 లక్షలు. 15 లాక్స్.
1: సంతోషం.
0: నీ సంతోషాన్ని ఆస్వాదించే దశలో ప్రస్తుతం నేను లేను. ఎందుకంటే
3: మూర్ఖులు సంతోషాన్ని ఆస్వాదించలేరు, ఆహ్వానించలేరు కనుక.
0: నరసయ్య తాత,
1: నువ్వు ఇక్కడా?
3: అవునమ్మా. ఇదివరలో నేను చెప్పాగా, నిర్మలమ్మను చిన్నప్పుడు నేను ఎత్తిదించానని. శ్రీధర్, నీ ప్రగతి మొత్తం నీ స్వయం కృషిని అదని ఇదని విర్రవీగుతున్నావు కదూ.
1: నర్సయ్య తాత.
3: ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. శ్రీధర్లో ఇంకా మిగిలి ఉన్న ఆ 2% ఆవేశం, అహంభావం కూడా పోవాలంటే అసలు విషయం అతడికి తెలియాలి.
0: తాత.
3: అవును శ్రీధర్. ఆనాడు నువ్వు నిర్మలమ్మను అవమానించి ఆవేశంలో ఛాలెంజ్ చేసి వెళ్ళిన రోజు నేనిక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత నా వద్ద బాధపడింది. నువ్వు అవమానించినందుకు కాదు బాబు, నువ్వు జీవన వేదాన్ని చదవలేకపోయినందుకు, జీవన సత్యాన్ని తెలుసుకోలేకపోయినందుకు. శ్రీధర్ నా స్నేహితుడు తాత, అతడు బాగుపడాలి. నువ్వు తెర మీద ఉండి సహకరించు, నేను తెర వెనక ఉండి సహాయం చేస్తాను అని చెప్పింది బాబు.
0: నిర్మల,
3: మొదట నేను నీకు ఇచ్చిన 10,000 నిర్మలమ్మ ఇచ్చినవేనయ్యా.
0: నిర్మల, నువ్వు
3: అంతేకాదు, నీకు 100,000,000 ఆర్డర్లు ఇచ్చిన మన జిల్లా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంబరీష్ బట్టి ఎవరనుకున్నావు? నిర్మలమ్మ కాబోయే శ్రీవారు. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదనుకుంటాను.
1: మా పెళ్ళికి మీరు మీ శ్రీమతి తప్పకుండా రావాలి.
2: మేడం,
0: ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్.

0: అన్నారు. ఈ నిజం తెలుసుకోలేకపోయాను, నిన్ను అవమానించాను. అయినా కష్టపది నిండిన నా సంసారంలో అష్టపదులు నింపావు. నిర్మల, నన్ను క్షమించవు? నీ రుణం
1: పొగడ్తలొద్దు. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను శ్రీధర్, ఎవరి జీవితమైనా ఎవరి సంసారమైనా తొలినాటి నుండే అష్టపది కాదు. సహనము, చాతుర్యము, పట్టుదల ఉండాలి. అవి లేకపోతే అష్టపది కూడా కష్టపది అవుతుంది. ఈ పూట భోజనాలు అందరికీ ఇక్కడే. నర్సయ్య తాత, ఆ పండ్లు చూడు.

0: కష్టపది నాటిక విన్నారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. పాత్రలు, పాత్రధారులు: శ్రీధర్ శ్రీ కేబిఎస్ కుమార్, నర్సయ్య శ్రీ జి ప్రభాకర్, ప్రసూన డాక్టర్ మంజుల, నిర్మలాదేవి నిమ్మిలాల్, శ్వేత జి నాగశ్వేత, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆదిత్య 369 ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మహర్షి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా

అదరని దదరని ప్రవృత్తి

కార్యక్రమంలో చివరిగా మహాత్మా చిత్రం కోసం బాలాజీ సంగీత మేఘ ఆలపించిన గీతం, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం విజయ్ ఆంటనీ.

0: సంధ్యారాగం కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇప్పుడు వినండి ఈ పూట ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విశాఖపట్నం కేంద్రం నుంచి 6:20 రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:25 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 మహిళా ప్రభా కార్యక్రమంలో మహిళలు ఉన్నత శిఖరాలు చేరటంలో స్వయం ఉపాధి పాత్ర గురించి శ్రీమతి పి నీలిమ గారి ప్రసంగమంటుంది. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ఇవి ప్రసారమవుతాయి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి మీరు పాటలు వినవచ్చు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోవు కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
3: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెల్లిన పో.
4: అమ్మా బ్యాగే.
5: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
3: కుళ్ళెక్కడ బింద నిండి నీళ్లు మోరలేకపోతున్నాడు.
6: పోతే మానలే, మీ మామ కాపిచ్చొత్తా.
7: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి కష్టాలను కొని తెచ్చుకోకండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి కొలువుదీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఇక రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులు చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచ నుండి ఈ యాత్ర మొదలవుతుంది. అడవివరం, హనుమంతువాక, కైలాసగిరి రోడ్, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, హెచ్పీ కాలనీ, మురళీనగర్, ఎన్ఈడి, గోపాలపట్నం మీదుగా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో భాగంగా 600 తాత్కాలిక మరుగుదొడ్లు, 85 వాటర్ ట్యాంకులు మార్గంలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్స్తో పాటు ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి వెల్లడిస్తూ,
1: ఈసారి 5 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోలీస్ తరపున 2,500 మంది డిప్లాయ్ చేస్తున్నాం. 32 కిలోమీటర్ ప్రదక్షిణ జరుగుతుంది. నో ఫ్లయింగ్ జోన్ తప్ప మిగతా మొత్తం జోన్ డ్రోన్ ద్వారా నిఘా పెట్టున్నాం. అదే మాదిరిగా నైట్ విజన్ డివైస్ కూడిన సీసీటీవీ పెట్టేసి మొత్తం రూట్ మానిటర్ చేస్తాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది.
0: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు భీదా రవిచంద్ర, దామచర్ల సత్యాలతో కలిసి ఆయన ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో భోగాపురంలో నిర్మించారు.

చెందిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు కలిగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థలు, వివిధ పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్

0: పని ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక ఇతివృత్తంతో 6 రోజుల పాటు విస్తృత స్థాయి ప్రజా సంప్రదింపుల ప్రచారాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంట్డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషిస్తూ విద్యార్థులకు 10వ తరగతి ఎంతో ముఖ్యమని, మంచి మార్కులతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు స్వాంతన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా ఆ శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం 50 రూపాయలకు రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరిస్తూ,
1: ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ హర్యానాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2 కోట్ల 12 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాన్ని ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి కొలువు తీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్య, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం

ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లముల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు ఆలపించిన హనుమాన్ మంజరి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో చింతన గురించి శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం వినవచ్చు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, ఆ తర్వాత తెలుగు నాటక కళామతల్లి కీర్తి కిరీటం, సురభి నాటకం. ఈ అంశం గురించి డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, ఈ కార్యక్రమాలు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 వినవచ్చు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 8:35 అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో ఆదోని మండలం నాగ నాతనహళ్ళి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు ఉంటాయి, 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు, ఈ కార్యక్రమం తిరిగి 12:40 అలాగే 2:30 పునః ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఉంటాయి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది, అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి, 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లములో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది, 7:00 కుటుంబ సంక్షేమ గీతం వినవచ్చు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో కందిపంట సాగులో నా అనుభవాలు కనకవీడు గ్రామ రైతు శ్రీ ఆస్పరిబాబు వారితో పరిచయం ఉంటుంది, అనంతరం సంప్రదాయ వ్యవసాయంలో సంభాషణ, జానపద గీతాలు, ధరల వివరాలు, వాతావరణ వివరాలు మొదలైన అంశాన్ని రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో మీరు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తుంగభద్రా కథలు ఈ కార్యక్రమంలో గద్దరెక్కల చప్పుడు డాక్టర్ కె సుభాషిణి గారి కథానిక ప్రసారమవుతుంది. 8:15 చిత్రసీమ ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లములో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన ఆదిత్య 369 ఈ చిత్రం నుంచి పాటలు వినవచ్చు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లములో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, పిరక కుమ్రయ్య, కార్తిక్, లక్ష్మయ్య, ఈశ్వర్,

నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థికాచారి, ప్రశాంతాచారి, శ్రీనివాసాచారి, సన్ని ఆచారి మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే హరకోట్ తక్కోలు నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, నాగరాజాచారి, మురిరత్నమ్మ, వెంకటాచారి, దేవమ్మ, మురళి, భాగ్య, హర్ష వీరందరూ కోరుతున్న పాట పగబట్టిన సింహం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎం రమేష్, ఎస్పి శైలజ, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మాశ్రీ, హర్షిణి, బండి కిషోర్, హరిప్రియ, వేద, జోగ ప్రమోద్, విజయరాణి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, భార్గవి, ధనుంజయ, భాగ్య, అలాగే నంద్యాల జిల్లా పాణ్యమండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, కర్నూలు జిల్లా వెల్తుర్తి మండలం రామల్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరూ కోరుతున్న పాట పండంటి కాపురం చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఎస్పీ కోదండపాణి.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం నుంచి గంగాధర శ్రీనివాస్, కార్తిక్, అమరేందర్, కోసిగె భిక్షపతి, రామకృష్ణయ్య, శేఖర్, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, అభినయ్, విజయ, సాయి కిరణ్, అలాగే వనపర్తి జిల్లా వీపునగండ్ల మండలం కల్వరాల గ్రామం నుంచి చెంచల, విష్ణువర్ధన్, కార్తిక్, శాంతి, సంతోష్, సాయి శంకర్, శిరీష, ఆదర్శ, లక్కీ, లాస్య, బత్తులరామ్, రాధ, సలేశ్వరం, ప్రవీణ్, మానస, మహేష్, కృష్ణకుమార్, రమేష్, ప్రసాద్, అలాగే వెంకటయ్య, లలితమ్మ, శివకుమార్, పావని, అనురాధ, శ్రీవిద్య, రూపశ్రీ, జగదీష్, స్వాతి, ప్రతీక, నవతేజ, పార్వతమ్మ, కీర్తి, రాముడు, శివుడు, హుసేన్, శ్రీను, కృష్ణయ్య, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, రామకృష్ణ, మద్దిలేటి, రవి వీరంతా కోరుతున్న పాట రాక్షసుడు చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

సంతుష్ట పదంబు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కన్పేట్ నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ, కీర్తన, మహిమ, ఆరాధ్య, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్, మన్విత్, వీరంతా కోరుతున్న పాట సీతారాములు చిత్రం నుంచి. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం

మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్, బాబు అకేల, భన్నాపురం, దశరథ్, వనజ, బాల్ నరసింహ, మహమ్మద్ సనావుల్లా, మహమ్మద్ సుభాన్, మహమ్మద్ రజాక్, అలాగే రంగారెడ్డి జిల్లా భరత్ ఫ్యూచర్ సిటీ కర్తాల నుంచి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలోనిది. ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

విందావా చిన్నది సమాధానం, మరణించిందా నీ ధర్మం, మాసిపోయిందా నీ న్యాయం? లేదు లేదు, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం.

రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం. ఇక్కడ నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, అలాగే కర్నూలు బీ క్యాంపు అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, దివ్య, రవిచంద్ర, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత, పావిక, మద్దయ్య, సాలమ్మ, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామరా, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట చక్రవర్తి చిత్రంలోనిది. ఆలపించిన వారు పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కర్నూలు చిత్తారు వీధి నుంచి మద్దయ్య, సారమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, గురునందన్, మోక్షిత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, సారమ్మ, అలాగే కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసంతి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న వీరంతా కోరుతున్న పాట నోము చిత్రంలోనిది. ఆలపించిన వారు పి సుశీల, గీతరచన దాశరథి, సంగీతం సత్యం.

అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక కుటుంబ సంక్షేమ గీతం వింటారు.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

0: కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవి ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్ కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంటరెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: లోక్ పరీక్ష అనుచిత్ సాధారణ నివారణ సంశోధన విధేయక్ 2026 హమారే దేశ్ కే కరోడో యువాఓ కే భవిష్య ఉన్కీ మెహనత్ ఔర్ ఉన్కీ ఆకాంక్షాఓ సే జుడా అత్యధిక మహత్వపూర్ణ విధేయక్ హై. యే విధేయక్ పేపర్ లీక్ జేసే అపరాధో పర్ ప్రభావీ అంకుష్ లగానే దోషియో కే విరుద్ధ కఠోర్ ప్రావధాన్ కర్ దేశ్ కే కరోడో యువాఓ కే హితో కీ రక్షా ఔర్ ఇస్ దిశా మే ఏక్ మహత్వపూర్ణ విధేయక్ హై.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది

0: అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రము ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జుడిషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలో వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై డాక్టర్ టి శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రిన్సిపల్ వ్యవసాయ కళాశాల నైరా, వీరి ప్రసంగం వింటారు.
3: వ్యవసాయం ఒక సమూల మార్పుకు లోనవుతుంది. ఈ మార్పు సుస్థిరత, నేల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి, అలాగే ఎరువులు మరియు పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు మరింత పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ విప్లవానికి జీవన ఎరువులు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి, వాటి రకాలు, ప్రయోజనాలు, ఇంకా నేటి వ్యవసాయ పద్ధతుల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలు

0: కళాశాల నైరా మీరు ప్రసంగం వింటారు.
1: వ్యవసాయం ఒక సమూల మార్పుకు లోనవుతుంది. ఈ మార్పు సుస్థిరత, నేల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి, అలాగే ఎరువులు మరియు పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు మరింత పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ విప్లవానికి జీవన ఎరువులు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి, వాటి రకాలు, ప్రయోజనాలు, ఇంకా నేటి వ్యవసాయ పద్ధతుల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ సహజమైన సూక్ష్మజీవుల ఆధారిత సముదాయాలు పంట దిగుబడులను మెరుగుపరచడమే కాకుండా నేల జీవన శక్తిని పునరుద్ధరించడం, నేలలోని కార్బన్ నిల్వ చేయటం మరియు దీర్ఘకాలిక వ్యవసాయ సమతుల్యతకు తోడ్పడటం ఎలాగో వివరిస్తాను. ప్రపంచం ఆహార కొరత మరియు పర్యావరణ క్షీణత అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జీవన ఎరువుల పాత్ర మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం అత్యవసరం. నేలను పునరుజ్జీవింపచేసే ఈ జీవన ఎరువులు ఉత్పాదకత మరియు సుస్థిరత ఈ రెండింటినీ కలిసి సాగే భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయి. ఇవి పరిమిత భూవనరులతో రైతులు అధిక ఉత్పత్తి చేయటానికి సహాయపడటంతో పాటు భూగోళాన్ని అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటో తెలుసుకుందాం. జీవన ఎరువులు అనేవి ప్రకృతి సహజమైన మిశ్రమాలు. వీటిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు శైవలాలు వంటి జీవించి ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి నేలను సారవంతం చేసి మొక్కల ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ సూక్ష్మజీవులు మొక్క వేర్ల చుట్టూ ఉన్న భాగాన్ని రైజోస్పియర్ అని పిలుస్తాము. ఆ రైజోస్పియర్లో నివసిస్తూ నత్రజని, భాస్వరము మరియు పొటాషియం వంటి పోషకాలను సమీకరించి వాటిని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. సరళంగా చెప్పాలంటే అవి కేవలం మొక్కకు ఆహారం అందించడమే కాకుండా నేలకు కూడా పోషణనిస్తాయి. జీవన ఎరువులు ఇతర ఎరువుల నుండి ఎలా భిన్నమైనవో తెలుసుకుందాం. ముందుగా రసాయన ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇవి రసాయన ఎరువులు పోషకాలను తక్షణమే వినియోగించగలిగే రసాయన రూపంలో అందించి పంటలకు తక్షణ బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తరచుగా అధికంగా వాడటం వలన కాలక్రమేణా నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికి విరుద్ధంగా జీవన ఎరువుల్లోని సూక్ష్మజీవులు పోషకాలను సమీకరించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దీనివలన అవి పోషకాలను ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగి తద్వారా సహజంగా నేల నిర్మాణం మరియు జీవనక్రియ మెరుగుపడతాయి. అలాగే పోషకాల అసమతుల్యత మరియు అదనపు రసాయన ఎరువుల అవశేషాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక సేంద్రియ ఎరువులతో ఇవి ఏ రకంగా విభజిస్తాయో చూసుకుందాం. కంపోస్టు లేదా పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువులు మొక్కలు మరియు జంతువుల నుండి లభించే కార్బన్ అధికంగా ఉండే పోషకాలను అందిస్తాయి. ఇవి నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరిచినప్పటికీ వీటిలో చురుకైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండవు. అయితే జీవన ఎరువుల్లో సూక్ష్మజీవరాశులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధి చెంది పోషకాలను మొక్కలకు చేరవేయడం ద్వారా నేల సారవంతాన్ని నిరంతరం పెంచుతాయి. జీవన ఎరువు సాంకేతికంగా సజీవమైనది కాబట్టి అది మొక్కల వేళ్లతో సహజీవనం చేయగలదు. ఇందులో పాలు పంచుకునే సూక్ష్మజీవులు సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలను సులభంగా మరియు సురక్షితంగా సరళ సమ్మేళనాలుగా మార్చగలవు. తద్వారా వాటిని మొక్కలు తేలిగ్గా గ్రహిస్తాయి. ఈ జీవన ఎరువులు పంట దిగుబడిని దాదాపు 20 నుండి 30% వరకు పెంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే రసాయన నత్రజని మరియు భాస్వరాన్ని దాదాపు 30% వరకు భర్తీ చేయగలవు. ఇవి కరువు మరియు కొన్ని నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా పంటను కాపాడే గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే జీవన ఎరువులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసుకుందాం. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఆవశ్యకత మరియు ఆదరణ జీవన ఎరువుల ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చింది. ఇవి పునరుత్పాదకమైనవి, పర్యావరణానికి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించటంలో సహాయపడతాయి. ప్రభుత్వాలు మరియు వ్యవసాయ సంస్థలు పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుండటంతో ప్రపంచ

జీవన ఎరువుల మార్కెట్టు రాబోయే సంవత్సరాల్లో స్థిరంగా వృద్ధి చెందుతుందని మార్కెట్స్ అండ్ మార్కెట్ సంస్థ లెక్కల ప్రకారము 2030 నాటికి దీని విలువ 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది. స్థూలంగా చూస్తే జీవన ఎరువులు కేవలం మొక్కలకు అందించే పోషకాలు మాత్రమే కావు, అవి పునరుత్పత్తి మరియు సుస్థిర వ్యవసాయ భవిష్యత్తుకు పునాది. ఇక జీవన ఎరువులు పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాల స్థిరీకరణ జీవన ఎరువులు చేస్తాయి. ఉదాహరణకు రైజోబియం వంటి కొన్ని జీవన ఎరువులు ముఖ్యంగా పప్పుజాతి మొక్కల వేర్లతో సహజీవన సంబంధాలను ఏర్పరచుకొని వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. పోషకాల ద్రావణీకరణ ఫాస్ఫేట్ను ద్రావణీకరించే బ్యాక్టీరియా వంటి కొన్ని కరగని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ను మొక్కలకు సులభంగా గ్రహించగలిగే రూపంలోనికి మారుస్తాయి. అలాగే జీవన ఎరువు హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జీవన ఎరువులు ఆక్సిన్లు, సైటోకైనిన్లు వంటి మొక్కల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు వేర్ల పెరుగుదలను మరియు మొక్క యొక్క సంపూర్ణ అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అలాగే జీవన ఎరువులు నేలలోని సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను కూడా పెంచి మొక్కలు గ్రహించడానికి అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. ఇక జీవన ఎరువులు పర్యావరణానికి అనుకూలమైనవి. జీవన ఎరువులు కృత్రిమ ఎరువుల అవసరాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని కనిష్ట స్థాయికి తెచ్చి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే రసాయన ఎరువులతో పోలిస్తే జీవన ఎరువులు మరింత సరసమైన, సరళమైన ధరలు కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఎరువులపై పెట్టే ఖర్చు రైతు తగ్గించుకోవచ్చు. అలాగే ఇవి నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పోషకాల లభ్యతను పెంచటం వలన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించటం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులు పెంచడానికి దోహదపడతాయి. జీవన ఎరువులను సూక్ష్మజీవి రకం, అవి అందించే పోషకాలు మరియు వాటి చర్యా విధానం వంటి అనేక అంశాల ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్ల ఆధారిత జీవన ఎరువులను సూక్ష్మజీవి ఆధారంగా, వాటి పనితీరు ఆధారంగా, అవి ఆవాసం ఏర్పరచుకున్న జీవావరణ వ్యవస్థ ఆధారంగా మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే చర్య ఆధారంగా కూడా వర్గీకరించవచ్చు. మొక్కల పోషణలో వాటి ప్రాథమిక విధి ఆధారంగా జీవన ఎరువులను నత్రజని స్థాపక, ఫాస్ఫేట్ ద్రావణీకరణ, పొటాషియం ద్రావణీకరణ మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా అంటే పీజీపీఆర్ అంటాము వంటి అనేక వర్గాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ వర్గాలు వివిధ సూక్ష్మజీవుల సమూహాలను మరియు పోషకాల లభ్యతను, మొక్కల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి సంబంధిత పాత్రలను సూచిస్తాయి. నత్రజని స్థాపిత జీవన ఎరువులను గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ జీవన ఎరువులలో ప్రధానంగా సహజీవన లేదా అసహజీవన సంబంధాల ద్వారా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చే సూక్ష్మజీవులు ఉంటాయి. ఉదాహరణకు రైజోబియం. రైజోబియం అనేది నత్రజని స్థిరీకరించే గ్రామ్ నెగిటివ్ నేల బ్యాక్టీరియా యొక్క ఒక ప్రజాతి. రైజోబియం జాతులు ప్రధానంగా చిక్కుడు జాతి మొక్కలు మరియు ఇతర పుష్పించే మొక్కల వేరులో అంతఃసహజీవన నత్రజని స్థాపక సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనినే ఇంగ్లీష్లో సింబయాసిస్ అంటాము. ఈ బ్యాక్టీరియా మొక్క కణాలలో స్థిరపడి వేరు బుడిపెలను ఏర్పరుస్తుంది. అక్కడ అవి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి వాతావరణంలోని నత్రజనిని అమోనియాగా మారుస్తాయి. అమోనియా గ్లూటమైన్ లేదా యురైడ్ వంటి సేంద్రియ నత్రజని సమ్మేళనాల రూపంలో అతిధేయ మొక్కతో పంచుకోబడుతుంది. ప్రతిగా మొక్క కిరణజని సంయోగ క్రియ ద్వారా తయారైన సేంద్రియ సమ్మేళనాలను ఈ బ్యాక్టీరియాకు అందిస్తుంది. ఈ పరస్పర ప్రయోజనకరమైన అన్ని రైజోబియాలకు వర్తిస్తుంది. దీనికి రైజోబియం ప్రజాతి ఒక విలక్షణమైన ఉదాహరణ. రైజోబియంకు ఫాస్ఫేట్ను కలిగించగలిగే సామర్థ్యం కూడా ఉంది. అలాగే ఇంకో నత్రజని స్థాపక జీవన ఎరువు అజిటోబ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. అజిటోబ్యాక్టర్ అనేది సాధారణంగా చెలించే అండాకార లేదా గోళాకార బ్యాక్టీరియా ప్రజాతి. ఇది మందపాటి గోడలు గల సిస్ట్ అంటే దీని గోడ గట్టి పైపొరను కలిగి ఉంటుంది. ఈ సిస్టులను ఏర్పరచుకుంటాయి మరియు పెద్ద పరిమాణంలో జిగురును ఉత్పత్తి చేయగలవు.
ఈ అజిటోబ్యాక్టర్ అనేది వాయు సహిత స్వేచ్ఛగా

జీవించే నేల సూక్ష్మజీవి. ఇవి ప్రకృతిలోని నత్రజని చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలకు అందుబాటులో లేని వాతావరణ నత్రజనిని బంధించి దానిని అమోనియం అయాన్ల రూపంలో నేలలోకి విడుదల చేస్తాయి. దీనినే నత్రజని స్థిరీకరణ అని అంటాము. డయాజోట్రోఫ్లను అధ్యయనం చేయటానికి ఒక నమూనా జీవిగా ఉండటంతో పాటు దీనిని మానవులు జీవన ఎరువులు, ఆహార సంకలనాలు మరియు కొన్ని బయోపాలిమర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అజిటోబ్యాక్టర్ జాతులు అనేవి తటస్థ మరియు క్షారనేలలలో నీటిలో మరియు కొన్ని మొక్కలతో సంబంధం కలిగి ఉండే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు అజోస్పైరిల్లం అనే నత్రజని స్థాపక జీవన ఎరువు గురించి తెలుసుకుందాం. అజోస్పైరిల్లం అనేది రోడోస్పైరిలియే కుటుంబానికి చెందిన ఒక గ్రామ్ నెగిటివ్ మైక్రో ఏరోఫిలిక్ నాన్ ఫెర్మెంటేటివ్ మరియు నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా ప్రజాతి. ఇది స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా. అజోస్పైరిల్లం నేలలో నత్రజనిని కూడా స్థిరీకరించగలదు. అజోస్పైరిల్లం పెరుగుదలకు 5 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు 5 నుండి 9 pH ఉన్న సబ్స్ట్రేట్లో సాధ్యమవుతుంది. అయితే సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడు మరియు pH 7 వద్ద దీని పెరుగుదల అత్యుత్తమంగా ఉంటుంది. అజోస్పైరిల్లం వివిధ యంత్రాంగాల ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అజోస్పైరిల్లం యాంటీ ఆక్సిడెంట్లను కూడా తయారు చేస్తుంది. ఇవి కరువు మరియు వరదల వలన కలిగే ఒత్తిళ్ల నుండి మొక్కల వేళ్లను రక్షిస్తాయి. అజోస్పైరిల్లం మొక్కల వ్యాధులను తగ్గించడం ద్వారా కూడా పరోక్షంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించగలదు. అజోస్పైరిల్లం వేర్లపై స్థలం కోసం మరియు ఇనుము వంటి సూక్ష్మ పోషకాల కోసం వ్యాధి కారకాలతో పోటీ పడుతుంది. వ్యాధి కారకాల దాడిని నిరోధించడానికి అజోస్పైరిల్లం ద్వారా మొక్కల రోగనిరోధక వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రేరిత వ్యవస్థాగత నిరోధక అంటే ఇండ్యూస్డ్ సిస్టమాటికల్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇక నీలి ఆకుపచ్చ శైవలాలు, వీటినే సైనోబ్యాక్టీరియా అని కూడా అంటాం. సైనోబ్యాక్టీరియా అనేవి సైనోబ్యాక్టీరియోటా ఫైలంకు చెందిన స్వయం పోషక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల సమూహం. ఇవి ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవశక్తిని పొందగలవు. సైనోబ్యాక్టీరియా అనే పేరు వాటి నీలి ఆకుపచ్చ రంగును సూచిస్తుంది. దీని ఆధారంగానే సైనోబ్యాక్టీరియాకు అనధికారిక సాధారణ నామైన నీలి ఆకుపచ్చ శైవలాలు అని అంటాం. నాస్టాక్ వంటి కొన్ని జాతులు నత్రజని స్థిరీకరించగలవు మరియు తరచుగా అజొల్లా వంటి మొక్కలతో కలిపి ఈ సైనోబ్యాక్టీరియా జీవన ఎరువులుగా ఉపయోగించబడుతున్నాయి. ఇక భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. భాస్వరాన్ని ఇంగ్లీష్లో ఫాస్ఫేటు అంటాము. ఫాస్ఫేట్ని కరిగించే సూక్ష్మజీవులు కరగని ఫాస్ఫరస్ రూపాలను కరిగే రూపాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి నేలలో కరిగే ఫాస్ఫరస్ పరిమాణాన్ని పెంచడం ద్వారా జీవన ఎరువులుగా పనిచేస్తాయి. ఫాస్ఫరస్ జీవన ఎరువుల వాడకం అనేది సారహీనమైన నేల సమస్యకు పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక అత్యుత్తమమైన పర్యావరణ అనుకూలమైన పద్ధతి. ఈ ఫాస్ఫేట్ కరిగించే జీవన ఎరువుల్లో బ్యాసిల్లస్ అనేది ముఖ్యమైనది. బ్యాసిల్లస్ ఫాస్ఫేట్ను కరిగించగలిగిన సామర్థ్యానికి ప్రతీకగా చెందిన ఒక బ్యాక్టీరియా జాతి. ఈ బ్యాక్టీరియా కరగని ఫాస్ఫేట్ రూపాలను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపాలుగా మారుస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తాయి. అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సూడోమోనాస్ జాతులు జీవన ఎరువులుగా ఉపయోగించబడే సమర్థమైన ఫాస్ఫేట్ని కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి నేలలో కరగని ఫాస్ఫరస్ని కరిగించి మొక్కలు గ్రహించటానికి అందుబాటులోకి తెస్తాయి. ఈ బ్యాక్టీరియా సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైముల ఉత్పత్తి ద్వారా ఈ ఫలితాన్ని సాధిస్తాయి. అలాగే ఆస్పర్జిల్లస్ జాతులకు కూడా ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆస్పర్జిల్లస్ జాతులను కూడా జీవన ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఈ శిలీంధ్రాలు నేలలోని కరగని ఫాస్ఫరస్ను మొక్కలు సులభంగా గ్రహించగలిగే రూపాలుగా మార్చుకోగలవు. ఇవి మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ నైజర్, ఆస్పర్జిల్లస్ ఫ్యావర్ మరియు ఆస్పర్జిల్లస్ ట్యూబెంజెన్సిస్ సహా అనేక ఇతర ఆస్పర్జిల్లస్ జాతులు

వివిధ ఫాస్ఫేట్ సమ్మేళనాలని కరిగించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇంకా ఇతర జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. పొటాషియం ద్రావణకారులు, వీటిని పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. ఈ పొటాషియం ద్రావణకారులు అనేవి ప్రధానంగా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు. ఇవి నేలలో కరగని రూపంలో ఉన్న పొటాషియంను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపంలోకి మారుస్తాయి. ఈ ప్రక్రియ మొక్కలు పొటాషియంను గ్రహించడాన్ని పెంచి వాటి పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది. అలాగే కృత్రిమ పొటాషియం ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సల్ఫర్ ఆక్సీకరణకారులు అనేవి సూక్ష్మజీవులు. ఈ సల్ఫర్ ఆక్సిడైజర్స్ అనే ఈ బ్యాక్టీరియా కొన్ని ఆర్కియాలు జాతికి చెందినవి ఉంటాయి. ఇవి సల్ఫైడ్, థయోసల్ఫేట్ మరియు మూలక సల్ఫర్ వంటి క్షయీకరణ చెందిన సల్ఫర్ సమ్మేళనాన్ని సల్ఫేట్గా ఆక్సీకరణం చేయటం ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ప్రక్రియ వివిధ పర్యావరణ వ్యవస్థలలోని సల్ఫర్ చక్రంలో ఒక కీలకమైన భాగం మరియు దీనిని జీవన ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే థయోబాసిలస్ వంటి సూక్ష్మజీవులు మూలక సల్ఫర్ను సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేసి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. అలాగే జింక్ సాల్యుబిలైజర్స్, జింక్ను ద్రావణీకరించే సూక్ష్మజీవులు వివిధ పద్ధతుల ద్వారా జింక్ను ద్రావణీకరిస్తాయి. వాటిలో ఒకటి ఆమ్లీకరణం. ఈ సూక్ష్మజీవులు నేలలో సేంద్రియ ఆమ్లాలను ఉత్పత్తి చేసి జింక్ కేటయాన్లను బంధించి సమీపంలోని నేల యొక్క ఉదజన సూచికను తగ్గిస్తాయి. నేలలో జింక్ లభ్యతను పెంచటానికి జింక్ ద్రావణీకరించే రైజోబ్యాక్టీరియా ఒక ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం. అసిటోబ్యాక్టర్, బ్యాసిల్లస్ స్పీసీస్, సూడోమోనా స్పీసీస్, రైజోబియం, అజోస్పైరిల్లం, బర్కల్డేరియా, సెనోసెప్సియా, సెరాటియా మొదలైన బ్యాక్టీరియాలు జింక్ను ద్రావణీకరిస్తాయని పరిశోధనల్లో కనుక్కోబడింది. కంపోస్ట్ వేగవర్ధకాలు, వీటిని కంపోస్టింగ్ యాక్సిలరేటర్స్ అని అంటాము. ఈ కంపోస్ట్ వేగవర్ధకాలు అనేవి సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ప్రవేశపెట్టడం ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రూపొందించిన సూక్ష్మజీవుల ఉత్పత్తులు. ఈ వేగవర్ధకాలు తరచుగా సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా విచ్ఛిన్న ప్రక్రియను ప్రారంభించడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడతాయి. కంపోస్ట్ కుప్పలలో సేంద్రియ పదార్థాన్ని త్వరితంగా కుళ్ళింప చేయడానికి సహాయపడే ఈ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాను కంపోస్ట్ వేగవర్ధకాలుగా పరిగణిస్తాం. ఇక జీవన ఎరువుల రూపాలను చూస్తే, జీవన ఎరువులు రెండు రూపాల్లో తయారు చేస్తారు. ఒకటి ఘన లేదా పొడి ఆధారిత జీవన ఎరువులు, రెండవది ద్రవ జీవన ఎరువులు. ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా సరైన జీవన ఎరువులను ఎలా ఎంచుకోవాలో చూద్దాం. అన్ని నేలలు లేదా అన్ని పంటలు ఒకేలా ఉండవు. ప్రతి పొలానికి దాని స్వంత జీవన లక్షణం, పోషకాల సమతుల్యత మరియు పర్యావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే సరైన జీవన ఎరువును ఎంచుకోవటం అంటే యాదృచ్ఛికంగా ఒక ఉత్పత్తిని ఎంచుకోవటం కాదు. అది మీ నేల బలాన్ని మరియు పంట అవసరాలను అర్థం చేసుకోవటంపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల పంటలు నిర్దిష్ట సూక్ష్మజీవులతో సంకర్షణ చెందుతాయి మరియు ప్రతి నేల మరియు సూక్ష్మజీవులకు విభిన్నంగా మద్దతునిస్తుంది. ఉదాహరణకు శనగ లేదా సోయాబీన్ వంటి పప్పు దినుసులకు రైజోబియం వంటి నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా అవసరం కాగా, ధాన్యాలు మరియు కూరగాయలకు అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టర్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలు ఫాస్ఫేట్ను కరిగించే జీవన ఎరువులకు ఉత్తమంగా స్పందిస్తాయి. అయితే బహువార్షిక పండ్ల చెట్లు వేరు విస్తరణను మరియు పోషకాల శోషణను పెంచే మైకోరైజర్ శిలీంధ్రాలతో బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జీవన ఎరువును ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం. ముందుగా పంట రకం. పప్పు ధాన్యాలు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు లేదా తోట పంటలు వంటి ప్రతి పంట సమూహము ఒక నిర్దిష్ట సూక్ష్మజీవి భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతుంది. మీ పంటకు తగిన జీవన ఎరువు రకాన్ని ఎంచుకుంటే గరిష్ట సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే నేల ఆరోగ్యం, నేల యొక్క ఆకృతి, ఉదజన సూచిక మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను అర్థం చేసుకోవటానికి ముందుగా భూసార పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నేలలు ఇనాక్యులెంట్లకు తొందరగా స్పందిస్తాయి. అయితే క్షీణించిన లేదా గట్టిపడిన నేలలలో సూక్ష్మజీవుల మనుగడ కోసం ప్రారంభంలో

జీవన ఎరువులతో పాటు కొంత సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. ఇక పోషకాల లోపాలు. మీ నేలల్లో ఏ పోషకాలు లోపించాయో ముందుగా గుర్తించండి. నత్రజని తక్కువగా ఉన్నప్పుడు రైజోబియం, అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టీరియాలు బాగా పనిచేస్తాయి. అలాగే భాస్వరం తక్కువగా ఉన్నప్పుడు భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, అలాగే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నప్పుడు జింకు, ఐరన్, పొటాషియం వంటి సమీకరించే జాతులను ఎంచుకోండి. అలాగే వీటన్నిటితో పాటు సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటే సూక్ష్మజీవులను కంపోస్ట్తో కలిపినట్లయితే జీవ సేంద్రియ ఎరువుగా ఏర్పడి పోషక లోపం కూడా సవరించబడుతుంది. అలాగే స్థానిక వాతావరణం మరియు పరిస్థితులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలలోని తేమ సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాలు తేమతో కూడిన లేదా ఉష్ణమండల వాతావరణంలో బాగా పనిచేస్తాయి, మరికొన్ని శుష్క పరిస్థితులను తట్టుకుంటాయి. వాతావరణానికి అనువైన ఫార్ములేషన్లను ఎంచుకోవటం మనుగడ రేట్లను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు సరైన జీవన ఎరువులను ఉంచుకోవటానికి దశలవారీ ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీ నేలను పరీక్షించుకోండి. పోషక స్థాయిలను కొలవటానికి మరియు లోపాలను గుర్తించడానికి భూసార పరీక్ష కేంద్రంలో నేల పరీక్షను చేయించుకోండి. ఆ తర్వాత ఈ నేల పరీక్ష ఫలితాలను విశ్లేషించుకోండి. ఈ ఫలితాలతో లోపాలని సూక్ష్మజీవితో జతపరచండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు నత్రజని లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియాలను, అలాగే భాస్వరం లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియా లేదా తోట పంటలకైతే మైకోరైజల్ శిలీంధ్రాలను ఎంచుకోవాలి. అలాగే సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జీవన ఎరువుతో పాటు తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువును కూడా విధిగా పంటకు వాడుకోవాలి. అలాగే సూక్ష్మజీవి జాతి మీ పంట కుటుంబానికి సిఫార్సు చేయబడిందో లేదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు రైజోబియం జపానికం అనేది సోయాబీన్ పంటకు అనువైనది, అలాగే బఠానీ పంటకు రైజోబియం లిగ్నోజోరం అనువైనది. కానీ ఒక పంట బదులు ఇంకొక పంటకు గనక వేసుకున్నట్లయితే ఆ సూక్ష్మజీవి సరిగా పనిచేయదు. అలాగే ఉత్పత్తి నాణ్యతను కూడా నిర్ధారించుకోవాలి. అధిక సజీవన కణాల సంఖ్య, స్పష్టమైన లేబిలింగ్ మరియు ధృవీకరించబడిన షెల్ఫ్ లైఫ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి. ప్రభుత్వం ఆమోదం పొందిన లేదా ధృవీకరించిన ఫార్ములేషన్లను మాత్రమే వినియోగించుకోండి. అలాగే లేబుల్పై ముద్రించబడిన గడువు తేదీని చూసుకొని గడువు తేదీ లోపల మాత్రమే జీవన ఎరువులను వినియోగించుకోవాలి. జీవన ఎరువులు వినియోగించుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి, నారు ముంచడం మరియు నేలలో నేరుగా వేయటం వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటలకు జీవన ఎరువులను అందించవచ్చు. ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను నేలలోనికి లేదా నేరుగా మొక్కకు చేర్చటం, తద్వారా పోషకాల లభ్యత పెరిగి మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది. ముందుగా విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువుని వినియోగించుకోవటం ఎలాగో చూద్దాం. ఈ పొడి రూపంలోని జీవన ఎరువుని 10 నుండి 14 కిలోల విత్తనాన్ని శుద్ధి చేయడానికి సుమారు 200 గ్రాముల జీవన ఎరువు అవసరమవుతుంది. ఈ 200 గ్రాముల జీవన ఎరువును సుమారు 400 మిల్లీలీటర్లు లేదా అర లీటరు అతుక్కునే స్వభావం ఉన్న ద్రావణంలో, అంటే బియ్యపు గంజి లేదా 10% బెల్లం నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని విత్తనాలపై పోసి ప్రతి విత్తనానికి సమానంగా పూత పూసేలా చేతులతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను నీడలో 10 నుండి 15 నిమిషాల పాటు ఆరబెట్టి వెంటనే విత్తే ప్రక్రియను చేపట్టాలి. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించవలసినది ఏంటంటే, ఒకవేళ ఏదైనా పురుగు మందులతో గనక విత్తన శుద్ధి చేసినట్లయితే ముందుగా పురుగు మందుతో విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత కనీసం 2 రోజుల వ్యవధి తరువాత మాత్రమే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువు పరిమాణం, ఇప్పుడు ముందు మనం 200 గ్రాములు ఒక ఎకరానికి అని చెప్పుకున్నాం కదా, దానిని రెట్టింపు చేసుకోవాలి. అంటే సుమారు 400 గ్రాముల జీవన ఎరువు విత్తన శుద్ధి చేసిన విత్తనానికైతే అవసరమవుతుంది. అలాగే కాండం ముక్కల విత్తన శుద్ధి, దీన్ని సెట్ ట్రీట్మెంట్ అంటాం. 50 నుండి 60 లీటర్ల నీటిలో 1 కిలో పొడి జీవన ఎరువు కల్చర్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఒక ఎకరానికి అవసరమైన నాటడానికి సిద్ధం చేసిన కాండం ముక్కలను, ఉదాహరణకు చెరకు, బంగాళాదుంప వంటి పంటలకు ఈ పద్ధతిని అనుసరిస్తాము. ఈ ద్రావణంలో
10 నుండి 15 నిమిషాలు

0: నిమిషాల పాటు ముంచి ఆ తర్వాత వాటిని బయటకు తీసి నాటడానికి ముందు కొద్దిగా ఆరనిచ్చి నాటుకోవాలి. అలాగే నారు ముంచటం, దీన్నే సీడ్లింగ్ డిప్ అంటాము. టమాటా, మిరప, ఉల్లి వంటి పంటలకు అలాగే పండ్ల మొక్కల నారు వంటి వాటికి ఈ పద్ధతి సిఫార్సు చేయబడింది. 10 నుండి 15 లీటర్ల నీటిలో 1 కిలో పొడి కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి సరిపడా నారును చిన్న కట్టలుగా కట్టి ఈ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. శుద్ధి చేసిన నారును వెంటనే నాటుకోవాలి. సాధారణంగా జీవన ఎరువు మరియు నీటి నిష్పత్తి 1:10 ఉండాలి. అంటే 1 కిలో ప్యాకెట్ను 10 లీటర్ల నీటిలో కలుపుకుంటే మనకి సరిపోయిన ద్రావణం తయారవుతుంది. ఇక నేలలో వేయటం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. దీనినే సాయిల్ అప్లికేషన్ అని అంటాము. సుమారు 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల కంపోస్టు లేదా క్యాస్టర్ కేక్తో కలిపి ఈ మిశ్రమాన్ని విత్తే సమయంలో లేదా విత్తటానికి 24 గంటల ముందు 1 ఎకరం పొలంలో చల్లాలి. పండ్ల తోటల విషయంలో మొక్క కాండం చుట్టూ ఉన్న గుంటలలో సేంద్రియ ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇక ద్రవజీవన ఎరువుల విషయానికి వస్తే, ద్రవజీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అలాగే వేయటం కూడా సులభం. వీటిని 1 కిలో విత్తనానికి 5 నుండి 6 మిల్లీలీటర్ల వరకు ఉపయోగించుకోవాలి. అలాగే నేలకు వాడుకోవటానికైతే 1 ఎకరం ప్రధాన పొలానికి 1/2 లీటర్ ద్రావణం సరిపోతుంది. దీనిని కూడా ఇందాక మనం ఘనరూప జీవన ఎరువులను చెప్పుకునే విధానంలోనే వాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, జీవన ఎరువులు అనేవి పోషకాలను నేరుగా కలిగి ఉండని సూక్ష్మజీవులు ఉత్పత్తులు. వీటిలోని సూక్ష్మజీవులు నేల మరియు గాలిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి. రసాయన ఎరువులతో జీవన ఎరువులను కలిపి వాడినప్పుడు ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల లేకుండానే పంట దిగుబడిని 10 నుండి 25% వరకు పెంచగలవు. మరియు ఖరీదైన రసాయన ఎరువుల అవసరాన్ని దాదాపు 20 నుండి 25% వరకు తగ్గించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రధాన శాస్త్రవేత్త వారి ప్రసంగం విన్నారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
4: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
5: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వృద్ధి ఇంజన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి.

ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు దేశ జీడిపిలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని ఎంఎస్ఎంఈ రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ముందుగా ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే సూక్ష్మ, మైక్రో. ఎస్ అంటే చిన్న, స్మాల్. మరియు ఎం అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి ఎంఎస్ఎంఈలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండేవాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి

ఎం పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్-19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత: 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు.

0: తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3 ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4 గ్రామీణాభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5 వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మహిళా ప్రభా

0: ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమంలో మహిళలు ఉన్నత శిఖరాలు చేరటంలో స్వయం ఉపాధి పాత్ర గురించి శ్రీమతి పి నీలిమ గారి ప్రసంగం వినండి.
1: సమర్థత, తెలివితేటలు మరియు కష్టపడే తత్వం ఉండి తమ సామర్థ్యాలపై విశ్వాసం లేనివారికన్నా తమ సామర్థ్యాలపై విశ్వాసమున్న సామాన్యులు విజయాన్ని పొందగలుగుతారు. వస్తు ఉత్పత్తి లేదా వ్యాపారము లేదా సేవల అమ్మకాలు

రంగాలలో ఉన్న మంచి అవకాశాన్ని ఎంపిక చేసుకుని వినియోగదారులకు వస్తువులను లేదా సేవలను లేదా రెండింటినీ అందించడం ద్వారా లాభార్జన చేయడమే స్వయం ఉపాధి అంటారు. 5 కారణాల వల్ల స్వయం ఉపాధి ఉత్తమమని చెప్పవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, లివరేజ్, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు. అన్ని ఉపాధి మార్గాల కన్నా ఈ 5 కారణాలతో స్వయం ఉపాధి ఉత్తమం. సంక్షిప్తంగా వీటి గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత స్వేచ్ఛ. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న మహిళలకు అనేక అంశాలలో స్వేచ్ఛ లభిస్తుంది. తనకు ఆసక్తి ఉన్న ఇష్టమైన పనిని చేసే అవకాశం కేవలం స్వయం ఉపాధి ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసేవారు ఆయా సంస్థలు నిర్దేశించిన సమయాలలో తప్పక పనిచేయాల్సి ఉంటుంది. కానీ వీరు తమకు అనుకూలమైన సమయాలను నిర్ణయించుకొని పనిచేస్తూ విజయం సాధించవచ్చు. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే మహిళలు ఇతరుల అదుపాజ్ఞలలో ఉండాల్సిన అవసరం లేదు. తానే బాస్, తానే అధిపతి. స్వయం నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, నిర్ణయాల అమలుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచిదో అన్నీ తానే నిర్ణయించి అమలు చేయవచ్చు. 2వది ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక విషయాలలో పూర్తి స్వేచ్ఛను ఆశించే వారికి ఇది సరియైన మార్గం. ఎన్నో కష్టనష్టాలను భరించి లాభార్జన చేస్తారు కనుక ఆర్థిక విషయాలలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ వలన అపరిమిత ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు అందుబాటులో డబ్బుంటుంది. 1వ తేదీ వస్తే కానీ జీతం రాదు, అప్పటిదాకా అత్యవసర ఖర్చుల కోసం కూడా వేచి చూడాల్సిందే అనే పరిస్థితి స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించేవారికి రాదు. పిల్లలను మంచి ప్రమాణాలున్న పాఠశాలలో చేర్పించాలన్నా, విదేశాలలో చదివించాలన్నా, ఖరీదైన వైద్యానికైనా స్వయం ఉపాధి ద్వారానే సాధ్యం. మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే నో రిటైర్మెంట్. పని చేయగల శక్తి ఉన్నంతకాలం వయసుతో పని లేకుండా తన విధులను నిర్వర్తించే అవకాశం కేవలం స్వయం ఉపాధిలో ఉన్నవారికే సాధ్యమవుతుంది. లివరేజ్. లివరేజ్ ప్రధానంగా 2 రకాలు. 1 ఫైనాన్షియల్ లివరేజ్, టెక్నికల్ లివరేజ్. ఇంకా 4వది సాంకేతిక పరిజ్ఞానం. ఇష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు. స్వయం ఉపాధి మార్గం ఎంచుకునే వారికి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. మహిళలు స్వయం ఉపాధిలోని ప్రయోజనాలను అర్థం చేసుకుని తాము కూడా స్వయం ఉపాధి మార్గాన్ని అనుసరించి జీవనోపాధి పొందుతూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వామి వివేకానంద అన్నట్లు, మీ భవితకు మీరే విధాతలు. ప్రపంచంలో కొందరిలో మాత్రమే క్రియేటివిటీ ఉంటుందని, వారే కళాకారులుగా జీవితంలో అభివృద్ధి చెందుతారనే అభిప్రాయం మనందరిలో ఉంటుంది. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరూ కనీసం 7 అంశాలలో గుర్తించదగిన తెలివితేటలు కలిగి ఉంటారు. అవి గణిత శాస్త్ర పరిజ్ఞానం, భాష, సంగీత వ్యవహార పరిజ్ఞానం కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. న్యూరోసైంటిస్టుల ప్రకారం మానవుని తెలివితేటలు మెదడులోనే నిక్షిప్తం కాకుండా శరీరమంతా వ్యాపించి ఉన్న కణజాలంలో కూడా ఉంటాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేడు ప్రపంచంలో 100 కోట్ల మంది తమలో తెలివితేటలు లేవని, సృజనాత్మకత అసలే లేదని భావిస్తూ తమకు తాము తక్కువ అంచనా వేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. మీలో ఆత్మనూన్యతా భావం ఉంటే ఈ క్షణం నుంచే ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇంతకాలం మీ తెలివితేటలను, సృజనాత్మకతను తక్కువగా అంచనా వేసుకున్నారని గుర్తించండి. మిమ్మల్ని మీరు గొప్పవారని భావించడం నేటి నుంచే ప్రారంభించండి. నిరాశ, నిస్పృహల నుంచి నేటి నుంచే బయటపడటానికి ప్రయత్నించండి. మాస్కో యూనివర్సిటీకి చెందిన ఆంకోని మానవ మెదడును ఒక మల్టీ డైమెన్షనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో పోలుస్తారు. ఎందుకంటే సంగీత పరికరం ఒకేసారి వివిధ రకాల ట్యూన్లను ఏ విధంగా పలికిస్తుందో, అలాగే మానవ మెదడు కూడా ఒకేసారి అనేక రూపాలైన పనులు చేయగలదు అంటారు. స్థూలంగా చెప్పాలంటే మనమందరము అపరిమితమైన తెలివితేటలను, సృజనాత్మకతను పుట్టుక నుంచే కలిగి ఉన్నాం.
మన సృజనాత్మకత శక్తితో మనము ఏ

విధంగా లాభం పొందవచ్చు, సమాజానికి మన సృజనాత్మక శక్తిని ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్న విషయాలని ఆలోచించడం అవసరం. పరిశోధనలలో తెలిసిన మరో ముఖ్య విషయం, తెలివితేటలు సృజనాత్మకత విషయంలో ఎవరికి వారు తమ ప్రత్యేకతను కలిగి ఉంటారు. అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల తెలివితేటలు సృజనాత్మకత ఒకే విధంగా ఉండవు. మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న మేధాశక్తి సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న 600 కోట్ల మందిలో ఏ ఒక్కరితో పోలి ఉండదు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు మరణించిన 900 కోట్ల మందిలో ఏ ఒక్కరూ మీ మేధాశక్తిని క్రియేటివిటీని కలిగి ఉండరు. మీరు అంతటి ప్రత్యేకమైన వ్యక్తి అన్నమాట, మీకు మీరే సాటి. మీ సృజనాత్మక ఆలోచనలు, మీ తెలివితేటలు, మీ వ్యక్తిత్వం, మేనరిజం, కళలు నిస్సందేహంగా మరొకరికి ఉండవుగాక ఉండవు. మీరు ఆలోచించగలిగిన విధంగా, ఒక పనిని మీరు చేయగలిగే విధంగా ఈ ప్రపంచంలో మరొకరు చెయ్యలేరు. క్లుప్తంగా చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడం కోసం ఈ భూమి మీద మనం జన్మించాం. మనం మనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దాని ద్వారా మనం, మన ద్వారా సమాజం ఏ విధంగా ప్రయోజనం పొందగలమో ఆలోచించడం అలవర్చుకోవాలి. బ్రియాన్ ట్రాసీ అన్నట్లు, అధ్యయనం ఆచరణ ద్వారా ఏం నేర్చుకున్నా దాన్ని నేను విశ్వసిస్తాను. నీవు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలవు, ఎలాంటి అడ్డంకులైనా అధిగమించగలవు. నీకై నీవు నిర్ధారించుకున్న ఎలాంటి లక్ష్యాన్నైనా నీవు సాధించగలవు, ఇలా అనుకుంటూ ముందుకెళ్తే తప్పగా సాధించగలరు. స్వయం ఉపాధి మార్గంలో విజయం సాధించిన వారిని మీ విజయానికి కారణమైన లక్షణాల గురించి చెప్పమని కోరగా, అతను, ఏమంత గొప్ప లక్షణాలు అవసరం లేదు, కలలు కనగలిగే ఓపిక ఉంటే చాలు అన్నాడట. వివరంగా చెప్పమన్నప్పుడు ఆయన, కళ అంటే డ్రీమ్, DREAM కదా. డి అంటే డేర్, ఆర్ అంటే రిలెంట్లెస్, ఇ అంటే ఎక్సలెన్స్, ఏ అంటే అబాండన్, ఎం అంటే మెజర్. ఆటంకాలకు భయపడి మధ్యలో ప్రయత్నం విరమించకుండా ధైర్యంతో నిరంతర కృషి చేసే తత్వం కలిగి ఉండి, అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండి, సాధించిన దానికి, సాధించాల్సిన దానికి కొలత ప్రమాణాన్ని ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు సమీక్షించే లక్షణం కలిగి ఉంటే విజయం దానంతటదే వస్తుందని అతని అర్థం. ఈ లక్షణాలుంటే విజేతలు మీరే. కళలు కనటం, వాటిని సాకారం చేసుకునే మార్గాలను నిరంతరం అన్వేషించే యువతే విజయానికి చేరువవుతారు అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. స్వయం ఉపాధి ప్రారంభించడం అంటే నష్టం వస్తుందనే కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు చూద్దాం. 1, చిన్న స్థాయి నుంచి ప్రారంభించడం. కొత్తగా ప్రారంభించే మహిళలు ఒకేసారి ఎక్కువ పెట్టుబడితో భారీ స్థాయిలో ప్రారంభించకుండా వీలైనంత చిన్న స్థాయిలో ప్రారంభించడం మంచిది. అందువల్ల పెట్టుబడి తక్కువ అవసరం అవుతుంది, కనుక నష్టపోయినా భరించడం సాధ్యమవుతుంది. 2, స్వయం ప్రేరణ. నేను అనుకున్న దానిని సాధిస్తాను, నా జీవనానికి అవసరమైన ధనాన్ని నేను ఎంపిక చేసుకునే అవకాశం అందిస్తుంది వంటి అనుకూల సలహాలను ఎవరికి వారే ఇచ్చుకోవడం వల్ల ఓడిపోతామనే భయం దరిచేరదు. అందువల్ల ప్రారంభించిన దాని అభివృద్ధికి కృషి చేయడానికి వీలు పడుతుంది. 3, పుస్తక పఠనం. మానసిక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు మనిషిలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రేరణ ఇచ్చే పుస్తకాలు చదవడం అవసరం. మార్కెట్లో ఎన్నో రకాల పుస్తకాలు లభిస్తున్నాయి, వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకుని ప్రతిరోజు చదవడం అవసరం. ఇంకా 4, అనుకూల దృక్పథం గల వ్యక్తులతో కలిసి ఉండడం. మీరు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించి సరైన సలహాలను ఇచ్చే వ్యక్తులతో ఎప్పుడూ కలిసి ఉండడం వల్ల వారు ఇచ్చే ప్రేరణ మీలో ఉత్సాహాన్ని నింపి విజయం వైపు నడిపిస్తుంది. స్వయం ఉపాధి మార్గంలో విజయం సాధించాలంటే నిరంతర కృషి అవసరం. ఏ ఒక్క పని వల్లనో, ఒక్క రోజులోనో విజయం సాధ్యం కాదు. ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధి మార్గానికి అవసరమైన నైపుణ్యాన్ని కలిగి ఉండడం, ఇతరుల నైపుణ్యాన్ని గుర్తించగలిగి వారిని ప్రోత్సహించగలగడం, నిర్వహణపరమైన అనుభవం కలిగి ఉండడం, అవసరమైన శిక్షణను పొంది ఉండడం, నిరంతరము కొత్త విషయాలను

అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మానవజాతి అభివృద్ధి అంటే స్త్రీ పురుషుల సమాన అభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో స్త్రీలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకుంటున్నారు. దేశంలో కూడా మొత్తం శ్రామికులలో మూడవ వంతు మహిళలే ఉన్నారు. మహిళా వ్యవస్థాపకులు 5 రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. 1, నూతన సంస్థను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలించడం. 2, రిస్క్ను ఎదుర్కొనే శక్తి కలిగి ఉండడం. అనిశ్చిత పరిస్థితులలో ఆర్థికేతర చర్యలను చేపట్టడం. కొత్త పరిశోధనలను ప్రవేశపెట్టడం, అంటే నూతన వస్తువులను లేదా సేవలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ప్రస్తుతం విజయవంతంగా జరిగే వ్యాపారాలను, సేవా సంస్థలను, పరిశ్రమలను అనుకరించడం ద్వారా కొత్త సంస్థలను స్థాపించడం. ఇంకా 4, సమన్వయం, నిర్వహణ, నియంత్రణను అమలుపరచడం. 7, నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి పథంలో నడిపించడం. అనేక వాణిజ్య బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను ఆసరాగా చేసుకుని నేటి మహిళలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలో ఏదైనా సాధించాలని భావించేవారు ప్రశాంతతను కోరుకోరు. నిత్య సంఘర్షణే వారికి ఆనందాన్నిస్తుంది. ఈ సంఘర్షణలో ఒకసారి ఓడినా మరోసారి గెలుస్తామనే ఆత్మవిశ్వాసం వారిని ముందుకు నడుపుతుంది. ఉన్నత శిఖరాలను చేరుకోవాలని భావించేవారు ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం అవసరం. విజయం అనేది పిరికి వాళ్లకు కాదు. అది ఎవరు మార్గదర్శకత్వాన్ని పొందారో, నిర్ణయాలు తీసుకుంటారో మరియు నిర్ణయాత్మకమైన ఆచరణ చేస్తారో వారికే దక్కుతుంది. గొప్పగా భావించడమే పనిలోని ముఖ్య అంశం. దాని సాధ్యం కోసం నీపైన నీకు విశ్వాసం కలిగి ఉండాలి. నీవేం కోరుకుంటున్నావో ఓసారి నిశ్చయించుకున్న తర్వాత దాని సాధ్యత, సామర్థ్యం మీద విశ్వాసం నీకు ఉండాలి, కానీ ఇతరులకు కాదు. అప్పుడే నీవు ఆదర్శమైన వాణిని, మలచగల వారిని, శిక్షకులని పొందాల్సిన అవసరం ఉంటుందని ఆంగ్ల శాస్త్రవేత్త జాన్ కాన్ఫీల్డ్ అన్నారు. జేఆర్డి టాటగారు ఒక మాట చెప్పేవారు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిస్పృహలు ఉన్నప్పటికీ ఇతరులు నువ్వు సాధించలేవని భావించిన వాటిని గొప్పగా సాధించినప్పుడు పొందే ఆనందం అనిర్వచనీయమైనది. కర్నూలు నగరంలో స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉంది. ఆసక్తిగల మహిళలకు శిక్షణనిచ్చి వారికి తగిన జీవనోపాధిని కల్పిస్తారు. కెనరా బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ. ఇందులో ఉచిత శిక్షణ, హాస్టల్ వసతి మరియు భోజన వసతి కలదు. టైలరింగ్ మరియు డ్రెస్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, పెళ్లికూతురు మేకప్, మెహందీ వర్క్ మొదలైనవి. జూట్ బ్యాగ్ తయారీ, కూరగాయల బ్యాగుల తయారీ, వస్త్ర చిత్రకళా ఉద్యమి అంటే జర్దోషి మగ్గం వర్క్ మరియు ఫ్యాబ్రిక్ పెయింట్స్, పశువుల పాడి పరిశ్రమ, వర్మి కంపోస్ట్ తయారీ, గొర్రెల పెంపకం, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటే ట్యాలీ, ఈ మొదలగు అంశాలపై 30 రోజుల శిక్షణ ఇస్తారు. మహిళలు తమ ఖాళీ సమయంలో నచ్చిన పనిని నేర్చుకొని ఆర్థికంగా నిలబడేలా చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకొని సంతోషంగా జీవించగలరు. స్వయం ఉపాధి ద్వారా విజయం సాధించిన వారు కోకొల్లలు మన చుట్టూనే ఉన్నారు. ఒకరి గురించి తెలుసుకుందాం. ఒక అమ్మాయి 10వ తరగతి ప్రీఫైనల్లో తన తెలివితేటలకు తగ్గట్టు మార్కులు ఇవ్వలేదని స్కూల్ మానేసింది. సృజనాత్మకత తనలో చాలా ఎక్కువనే ఆమె ప్రగాఢ విశ్వాసం. తన 19వ ఏట యాడ్ ఫిలింలో చిన్న ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగం నచ్చక టెలివిజన్తో అనుబంధం పెంచుకుని సీరియల్స్కు డైరెక్షన్ నిర్వహించి అందరి మెప్పు పొందింది. 25 సంవత్సరాల వయసులో ఒక సంస్థను స్థాపించి కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో 186 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. కే అనే అక్షరంతో మొదలయ్యే ఈ అమ్మాయి సీరియల్స్ టాప్ 10 రేటింగ్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. వ్యక్తి అభివృద్ధికి, చదువుకు, వయస్సుకు ఎంతమాత్రం సంబంధం లేదని, పట్టుదల, క్రియేటివిటీ ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించిన ఎక్తా కపూర్ కొంతమంది స్త్రీలకైనా స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిద్దాం. హ్యారీ పోటర్ సృష్టికర్త జేకే రోలింగ్ చెప్పినట్లు, సామర్థ్యాలు ఉపయోగించుకోవడం లేదా మరుగుపరుచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. వ్యవసాయము, దాని అనుబంధ రంగాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేక శిక్షణలు ఇస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని మహిళలు

0: అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తారని.
1: మహిళలు ఉన్నత శిఖరాలు చేరటంలో స్వయం ఉపాధి పాత్ర గురించి శ్రీమతి పి నీలిమ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ ఈనాటి ఈ కార్యక్రమంలో మల్లెపూవి చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన ఈ పాటను వినండి. సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ ఈనాటి ఈ కార్యక్రమంలో మల్లెపూవి చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన ఈ పాటను వినండి. సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో చివరిగా మనీ మనీ ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం సీతారామ శాస్త్రి, సంగీతం శ్రీ, సాహిత్యం సీతారామ శాస్త్రి.

0: ನಿಮ್ಮನಿ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పరీక్షల అవకతవకల నివారణ చట్టం 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. విపక్షాల ఆందోళనలను కొనసాగుతుండగానే కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లు దేశంలోని కోట్లాది మంది యువత భవిష్యత్ ఆకాంక్షలతో ముడిపడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకేజ్ వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొంటూ,
1: సభీ మాన్య దళం కే సదస్యులకు ఆగ్రహ కర్తా హూ కి వో ఓర్ చర్చా కరే, ఆపస్ మే సహమతి బనాయే, హమ్ ఇస్ విషయ పర్ చర్చా కర్నా హీ చాహతే హై, ఇస్లియే మే ఆజ్ ఫిర్ ఆప్కో 3 ఘంటే కా సమయ దేతా హూ, శామ్ కో 5 బజే తక్ సర్కార్

0: और सभी दिल मिलकर सहमति बनाए ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके।
1: కాగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో మరోసారి స్పీకర్ ఓం బిర్లా సభను 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభను కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభలో కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తిరిగి ప్రారంభించారు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సహకరించడం లేదని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పార్లమెంట్లో మాట్లాడడానికి అనుమతించడం లేదని బయట విలేకరులతో చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చర్చల్లో పాల్గొనమని కోరుతున్నప్పుడు మాత్రం వారు అలా చేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి తీసుకున్నారని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ ఇస్ వర్క్ సబ్సే ప్రాథమికత హై అండ్ నో పొలిటికల్ పార్టీ డోంట్ డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ రైట్ నౌ అవర్ ఫోకస్ ఇస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ టు సెక్యూర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు ఎన్ష్యూర్ దట్ పేపర్ లీక్స్ డు నాట్ హ్యాపన్ అండ్ ఇఫ్ ఎనీబడీ ఇస్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద పేపర్ లీక్స్ ది స్ట్రింజెంట్ పాసిబుల్ పనిష్మెంట్ విల్ బి ఇన్ఫ్లిక్టెడ్.
1: అయోధ్య రామమందిరం విరాళాల చోరీ దుర్వినియోగాల ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫారెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా నిష్పక్షపక్షంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. అయితే ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది శౌర్యం, త్యాగం, విధి పట్ల స్థిరమైన అంకితభావానికి యావత్ దేశం వారికి వందనం చేస్తోందన్నారు. సిఆర్పీఎఫ్ తన అచంచలమైన ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్గత భద్రతను కాపాడటం నుండి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయడం వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజంను నిర్మూలించడంలో వారి ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని, అవి ఎందరో ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని సామరస్య సంకల్ప అభియాన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, 29న జరిగే గురు పౌర్ణమి పవిత్ర దినం నుండి సంత్ గురు రవిదాస్జీ మహారాజ్ సామరస్య సంకల్ప అభియాన్ పేరుతో 7 నెలల పాటు జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న జరిగే సంత్ గురు రవిదాస్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వారణాసిలోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలంలో రేపు 131 కళాశాలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారని తరుణ్ చుక్ తెలియజేశారు.

0: చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పథకం సాధించగా మను బాకర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 40 హిట్స్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూటాఫ్ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. పథకాలు సాధించిన ఈషా సింగ్ మను బాకర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మరో పథకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకం దక్కించుకుంది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు భారత్ ఒక స్వర్ణ పథకం, 3 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో మొత్తం 5 పథకాలు సొంతం చేసుకుంది. కాగా భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ గ్లాస్గోలో జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో బటర్ఫ్లై హిట్స్లో 6వ వేగవంతమైన స్విమ్మర్గా నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. ఈరోజు రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్రలలో సముద్ర తీరంలోకి వేటకు వెళ్లరాదని IMD మత్స్యకారులకు సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లు ఈరోజు 2 పథకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం వింటారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో, కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. మరి మన శ్రోతలు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు పలకరిద్దాం. హలో హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి మీ పేరండి.
1: మా పేరు యోన్ సార్. యోనా సార్.
0: యోనా. యోనా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నర్సాపురం సార్.
0: ఎక్కడండి?
1: నర్సాపురం సార్.
0: నర్సాపురం అంటే అది ఎక్కడ? గుంటూరు దగ్గర?
1: వెల్దుర్తి మండలం సార్.
0: వెల్దుర్తి మండలమా? అచ్చా, ఓకే ఓకే. మరి చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: రౌడీ ఇన్స్పెక్టర్లో అది పాట ఉంది సార్.
0: రౌడీ ఇన్స్పెక్టర్. ఏ పాట అండి?
1: రైలు ఏదో ఉంది సార్.
0: రౌడీ ఇన్స్పెక్టరా?
1: రౌడీ ఇన్స్పెక్టర్.
0: ఏ పాట అండి? చిటపట చినుకులు అదేనా పాట? డిక్కీ డిక్కీ అని.
1: డిక్కీ డిక్కీ అనే పాట
0: అదే కదా. ఓకే,
1: చూస్తారా సార్?
0: చెప్పండి చెప్పండి.
1: మరది వెంకటేష్.
0: స్పీడ్గా చెప్పాలా?
1: శివక్క సుంకులమ్మ. మీరు కోరుకున్న పాట సార్.
0: ఓకే, మీరు అడుగుతున్న ఈ పాట అనే ప్రసారం చేస్తున్నాం మీ ఇంటి వాళ్ళ కోసం, అలాగే మీ స్నేహితుల కోసం, మన రేడియో శ్రోతలందరి కోసం. ఓకేనండి యోనా గారు?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి. కర్నూల్ ఎఫ్ఎం రేడియో, చెప్పండి, మీ పేరండి?
1: నా పేరు నాగరాజ్ సార్.
0: నాగరాజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కేవలం గద్వాల జిల్లా మానపాడు మండలం చిన్నపోతులపాడు.
0: ఓకే, బాగా నీట్గా చెప్పేసినారు. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: నాకు ఆది సినిమా నుంచి సార్.
0: ఆది సినిమా, దీంట్లో ఏ పాట అండి?
1: నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడింది ఇవ్వద్దు ఇవ్వద్దు.
0: అచ్చచ్చా, పాట పాడతారా ఒకసారి? అట్లా బాగానే పాడుతున్నారు, కొంచెం పాడతారేమో అని చెప్పేసి మన రేడియో శ్రోతలు కూడా వింటారు.
1: అయ్యా, మా భార్య సునంద, నా పేరు నారాజు, శ్వేత, చిన్నారి.
0: ఓకే, వాళ్ళందరి కోసం, అంతా మీ కుటుంబ సభ్యులు.
1: ఓకే,
0: ఓకే ఓకేనండి. వీళ్ళే కాదు, మన రేడియో శ్రోతలందరూ మన కుటుంబ సభ్యుల కింద లెక్క కదా. అవును, చెప్పండి, పర్లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీ ఫీలింగ్ అయితే అర్థమైనాయి నాకు, మీరు చెప్పకపోయినా. ఓకేనండి, మరి గుడ్ నైట్ అండి. పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి. ఓకేనండి.
1: అచ్చా.

0: హలో హలో, నమస్కారం అండి. కలర్ ఎఫ్ఎం రేడియో.
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరండి?
1: శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మధ్యపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారా?
1: అవును సార్.
0: ఓకేనండి, చెప్పండి. మరి మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు?
1: సార్ బొబ్బులు పులి తీసుకున్నానండి.
0: బొబ్బులు పులి.
1: అవును సార్.
0: ఓకే, దీంట్లో ఏ చెప్పండి.
1: జననీ జన్మభూమి నుంచి ఆ పాట కావాలి
0: సార్. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: సెక్యూరిటీ సార్. ఇక్కడ
0: సెక్యూరిటీ. బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా? చేస్తుంటారా? ఓకే ఓకే. కాకపోతే మీ వాయిస్ నాకు చాలా కొంచెం కొత్తగా అనిపిస్తేను అడుగుతున్నాను అన్నమాట. ఓకేనండి, మీరు అడిగిన పాటని ప్రసారం చేస్తున్నా, విని ఆనందించండి. ఓకేనండి, గుడ్ నైట్ అండి. ఓకే.

0: హలో హలో,
1: గుడ్ ఈవినింగ్
0: నమస్కారం
1: సార్
0: అండి.
1: గుడ్ ఈవినింగ్ సార్
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరండి.
1: నా పేరు రాఘవేంద్ర సార్.
0: రాఘవేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మహబూబ్నగర్ నుంచి సార్.
0: మహబూబ్ నగర్ నుంచి చేస్తున్నారా? ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను కారు డ్రైవర్ సార్.
0: ఓకే ఓకే. కార్ డ్రైవర్ అంటే మనకు రేడియో దాంట్లో హాయిగా పెట్టేసుకొని వినుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా.
1: అవును సార్. ఇప్పుడు వచ్చేసి హుబ్లీ ఉందా సార్? హుబ్లీ
0: హుబ్లీ ఓకే ఓకే ఓకే ఓకే. హుబ్లీ దగ్గర ఉన్నారా అయితే ఇప్పుడు?
1: హుబ్లీ దగ్గర అంటే ఇక్కడ మాకు మళ్ళీ కన్నడ పాటలతో కూడితే మన దారువాడ స్టేషన్ ఉంది.
0: అవునవునవును.
1: అది మనకు కన్నడ పాటలు మనకు అర్థంగా అయితే ఉంటాయి కాబట్టి మన స్టేషన్కు ఇక్కడ ఇది వాడుతుంటే అతను మళ్ళీ ముందరికి బెల్గాం పోవాలి.
0: ఆహా, అచ్చా, మొత్తం అంటే అది కూడా ఆల్ ఇండియా రేడియోనేనా కన్నడ?
1: ఆల్ ఇండియా రేడియో.
0: ఓకే ఓకే. మరి మీకు ఏ చిత్రం నుంచి ఇప్పుడు పాట కావాలంటారు?
1: మాకు మంచి చెడు.
0: మంచి చెడు చిత్రం పేరు. ఓకే, దీంట్లో ఏ పాట అండి?
1: రేపంటి రూపము కంటే అనే సాంగ్ ఉంటుంది.
0: అచ్చా అచ్చా, మంచి పాట. ఓకేనండి, మరి మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తున్నాం, వినాలండి. ఓకేనండి, మీరు కోరినట్లుగా మన రేడియో శ్రోతలందరి కోసం మంచి చెడు చిత్రం నుంచి. మీ పేరు ఏమన్నారు, మర్చిపోయినాను నేను. రాఘవేంద్ర. ఓకే ఓకే ఓకే. రాఘవేంద్ర కోరుతున్న పాటను ప్రసారం చేస్తున్నాం మన రేడియో శ్రోతలందరి కోసం. ఓకేనండి, గుడ్ నైట్.

0: హలో హలో నమస్కారం అండి. హలో హలో
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కారం అండి, మీ పేరండి? మీ పేరు పేరండి
1: సార్?
0: చెప్పండి. ఓకే, మీ పేరు చెప్పండి.
1: వెంకటేశ్వర్లు సార్.
0: వెంకటేశ్వర్లు గారు, బాగున్నారా?
1: అవును సార్. బాగున్నాను సార్.
0: ఓకే, మరి
1: బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీకు మరి ఏ చిత్రం నుంచి పాట కావాలంటారు
1: సార్? స్వయం కృషిలో నీ కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా.
0: స్వయం కృషి
1: వినిపించాలని. అవును సార్.
0: ఏమండి? ఓకే
1: సార్, ఈ సాంగ్స్ నా దూస అభిమానులకు అందరికి పాట డిలీట్ చేయాలని చూసుకుంటున్నాం సార్.
0: ఓకే ఓకే
1: సార్.
0: పాట పాడుతున్నారు సార్? పాడండి.
1: ఏది సార్? స్వయం కృషి సార్?
0: ఇప్పుడు పాడుతారు కదా పాట, పాడాను మరోసారి. ఓకేనండి, బాగా పాడుతున్నారు
1: సార్.
0: మరి
1: మన ఆకాశవాణి ఆకాశం ఉంది సార్.
0: అవును,
1: దాదాపు నాలుగు రాష్ట్రాలను కరుపు చేస్తున్నారు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానం ఎలాగో ఎప్పుడు ఇలాగే ఉండాలని
1: కోరుకుంటున్నాను.
0: ఓకే, ఒక్కసారి ఇవ్వండి. ఓకేనండి. హలో హలో, నమస్తే అమ్మా, బాగున్నారా? నేను కూడా బాగున్నామ్మా. భోంచేశారా? ఓకే అమ్మా, మరి పాట వచ్చేస్తుంది, విని ఆనందిస్తారా? ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. ఓకే ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్కారం నమస్కారం.
0: నమస్కారం అండి, కరుణ ఎఫ్ఎం రేడియో. మీ పేరండి?
1: నా పేరు ధనుంజయ ఆచారి. రామతో వ్యవసాయం మాట్లాడేది.
0: ధనుంజయ ఆచారి, ఓకేనండి, చెప్పండి.
1: మంగమ్మ గారి మనవడు.
0: మంగమ్మ గారి మనవడు, దీంట్లో ఏ పాట అండి?
1: చంద్రుడు నిన్ను చూసి అని పాట.
0: మంగమ్మ గారి మనవడులో చంద్రుని చూచి, అదే కదా?
1: అదే.
0: ఓకే ఓకే. ఇంతకుముందు మీరు కాల్ చేశారా? అచ్చచ్చా, అదే మీ వాయిస్ నాకు కొంచెము రెగ్యులర్గా విన్నట్లు అనిపిస్తాను. అదే చంద్రుడిని మీ, అవునండి, రామచంద్ర అండి నా పేరు. గుర్తుపట్టలేదా అయితే? ఓకే ఓకే ఓకే. మరి మీ పాట వచ్చేస్తుంది, విని ఆనందిస్తారా అండి? ఓకేనండి, గుడ్ నైట్ అండి.

హలో, కర్నూలు ఎఫ్ఎం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఏకచిత్ర గానం శీర్షికన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి మీరిప్పుడు పాటలు వింటారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సందీప్, కౌసల్య, రవివర్మ, చక్రి. సంగీతం చక్రి. వినండి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.

ఏకచిత్ర గానం శీర్షికన మీరింతవరకు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సందీప్, కౌసల్య, రవివర్మ, చక్రి. సంగీతం చక్రి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమం ముందుగా రేపు నీదే ఈ చిత్రం నుంచి ఘంటసాల జిక్కి ఆలపించిన గీతం. సంగీతం ఘంటసాల.

tikka bum tikka bum bum bum tikka bum tikka bum bum bum tikka bum bum bum tikka bum bum bum tikka bum bum tikka bum bum tikka ha. మనసి మందిరం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరు విన్న ఆ పాట సతీ అనసూయ చిత్రంలోనిది. ఆలపించిన వారు పి సుశీల, సంగీతం ఘంటసాల. ఇప్పుడు వినండి రైతుబిడ్డ చిత్రం నుంచి ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించిన గీతం, సంగీతం టి చలపతిరావు.

సతీ సుకన్య ఈ చిత్రం నుంచి. ఘంటసాల పి లీల ఆరపించిన గీతం వినండి. గీతరచన శ్రీ రామచంద్, సంగీతం ఘంటసాల

సవతి కొడుకు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం సత్యం.

శ్రీ కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం పెండ్యాల.

0: శ్రోతలు ఇంతవరకు అలనాటి మధుర గీతాలు విన్నారు.
1: సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
2: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకబా.
1: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.